శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026 మే 12వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:57 దాటి 2 సెకండ్లు. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో భగవంతునితో సఖ్యం ఈ అంశం గురించి శ్రీ పిసిహెచ్ గోపాలరావు అందించిన వివరణ వింటారు.
1: భగవంతునితో సఖ్యం ఇది నవవిధ భక్తుల మార్గాల్లో ఒకటి. ఇందు భగవంతునితో చిలిమి అనేది చాలా ముఖ్యమైనది. భగవంతుని ఆరాధిస్తూ అతని సఖ్యత్వం పొందడం అనేది చాలా సందర్భాల్లో మన పురాణ ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తున్నది. శ్రీకృష్ణ కుచేలుల మైత్రి వారి బాల్యంలో సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసిన నాటి నుండి ప్రారంభమైంది. సాందీపుని వద్ద విద్యలు నేర్చుకున్నట పూర్తి అయిన తరువాత శ్రీకృష్ణుడు ద్వారకానగరికి ప్రభువుగా, వ్రేపల్లెకు కూడా దూరం కావలసి వచ్చింది. కాలగమనంలో కుచేలుడు తన పూర్వజన్మ కర్మల వలన శాస్త్రకోవిదుడై ఉన్నప్పటికీ తీవ్ర దారిద్ర్యాన్ని అనుభవించుటచే చింతాశోక క్రాంతుడై ఉండగా భార్య అనునయ వాక్యాలతో సలహా ఇచ్చుటచే శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళుటకు తన గోడు చెప్పుకోదలుచుకున్నాడు. కానీ ప్రభువుల వద్దకు, వృద్ధుల వద్దకు, చిన్నపిల్లల వద్దకు, గురువుల వద్దకు ఉత్త చేతులతో అంటే రిక్తహస్తాలతో వెళ్ళుట సబబుగా ఉండదని తన ఇంటిలో ఉన్న అటుకులను తన ఉత్తరీయంలో మూటగా చుట్టి శ్రీకృష్ణ దర్శనార్థం బయలుదేరాడు కుచేలుడు. మిత్రుని రాకను ద్వారపాలకుల ద్వారా తెలుసుకున్న శ్రీకృష్ణుడు మిత్రునికి ఎదురేగి అర్ఘ్యపాద్యాలిచ్చి ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేశాడు. శ్రీకృష్ణుడు తన అష్టభార్యలతో కలిసి పరిచర్యలు చేస్తూ వింజామరలు వీస్తూ తన అంతరంగంలో మిత్రుని దీనావస్థను తెలుసుకుని మిత్రునికి అఖండమైన సిరి సంపదలను అనుగ్రహించాడు. దీని వలన మనకు తెలుస్తున్నది ఏమిటంటే భగవంతుడితో చేసే చెలిమి మరియు భక్తి మనకు పురోగతిని కలుగజేస్తుంది. శ్రీకృష్ణుని మేనత్త కుంతీదేవి, ఆమె సంతానమైన పాండవులు అంటే శ్రీకృష్ణునికి ఎంతో ప్రేమ. అంతేకాదు పాండవ మధ్యముడైన అర్జునుడితో ఎంతో చనువుగా ఉండేవాడు. అర్జునుడు కూడా శ్రీకృష్ణునితో చనువుగా ఉన్నను ఎంతో భక్తి విశ్వాసాలు కలిగి ఉండేవాడు. శ్రీకృష్ణుడు తన చెలికాడైన అర్జునునికి తన సహోదరి అయిన సుభద్రని ఇచ్చి వివాహం జరిపించాడు. తన చెలిమిని బంధుత్వంగా మార్చాడు. పాండవుల బాల్యం నుండి కురుక్షేత్ర రణరంగంలో కానీ పాండవులకు ఏ విధమైన హాని కౌరవుల వల్ల జరుగుతుందని ముందుగా పసిగట్టి అడుగడుగునా పాండవులను హెచ్చరిస్తూ పాండవులను రక్షిస్తూ వారికి జయం కలుగు చేశాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ద్రౌపది మాన సంరక్షణతో పాటు పాండవ వంశం వారితో నశించిపోకుండా పరీక్షిత్ మహారాజును పునర్జీవితునిగా చేసి రక్షించాడు. ఇది అంతయు భగవంతునితో భక్తితో కూడిన చెలిమి ప్రభావమే. రామాయణంలో కూడా సుగ్రీవుడు హనుమంతుని దౌత్యంతో శ్రీరామునితో స్నేహం చేసి అధర్మశాలి అయిన వాలిని వధింపజేసి తన రాజ్యమును, సతిని తిరిగి పొందినాడు. అట్లే విభీషణుడు కూడా అన్నతో విభేదించి శ్రీరామునితో స్నేహం చేసి శ్రీరాముని దయారస కృపాకటాక్ష వీక్షణములకు పాత్రుడైనాడు. లంకకు సార్వభౌముడైనాడు. ఇది అంతయు భగవంతునితో సఖ్యత అనే భక్తి మార్గము వలనే సాధ్యపడినది. గుహుడు కూడా శ్రీరామునితో సఖ్యతతో ఉండి శ్రీరాముని ప్రశంసలకు పాత్రుడయ్యాడు. తన తండ్రి స్నేహితుడైన జటాయువుకు కూడా స్నేహధర్మంతో అంత్యక్రియలు జరిపి శ్రీరాముడు ఎంతో ఆదర్శప్రాయుడయ్యాడు. భగవంతునితో సఖ్యత మానవునికి మేలు కలిగిస్తుంది, ఎన్నో ఆపదల నుండి గట్టెక్కిస్తుంది.
0: మీరు ఇంతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో భగవంతునితో సఖ్యం ఈ అంశం గురించి శ్రీ పిసిహెచ్ గోపాలరావు అందించిన వివరణ విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో నువ్వు సాగు వివరాలు వింటారు. అందించువారు జి ఆదినారాయణ రెడ్డి.
2: నూనె జాతి పంటలలో నువ్వును ప్రధానంగా చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో నువ్వు పంట సుమారుగా 400,000 ఎకరాల్లో సాగు చేయబడుతూ సుమారుగా 50,000 టన్నుల వరకు దిగుబడి తీసుకుంటున్నాము. నువ్వులో నూనె శాతం 46-55 ఉంటుంది. ప్రోటీన్లు వచ్చేసి 20-25% ఉండడమే కాకుండా విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ఫాటీ ఆమ్లాలు కూడా సమృద్ధిగా ఈ నువ్వులో

ఉంటాయి. ఖరీఫ్ పంటలు ఆలస్యంగా వేసిన పరిస్థితులలో రెండవ పంటగా జనవరి ఫిబ్రవరి మాసాల్లో విత్తుకోవాలి. అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు

గ్రాముల తైలం లేకపోతే కాఫ్టన్ లేకపోతే మాంకో జబ్బు వీటిల్లో ఏదో దాన్ని తీసుకుని విత్తన శుద్ధి చేసిన తర్వాత పంట వేసుకున్నట్లయితే కొన్ని రకాల తెగుళ్లు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అయితే పంట వేసుకునేటప్పుడు వరుసల మధ్య అంటే సాలుకు సాలుకు మధ్య ఒక అడుగు దూరము 30 సెంటీమీటర్లు ఉండేటట్లుగా ఖచ్చితంగా చూసుకోవాలి. అదే మొక్కకు మొక్కకు మధ్య ఖచ్చితంగా ఒక అర్ధడుగు అంటే 15 సెంటీమీటర్ల ఎడంతోటి పంట వేసుకున్నట్లయితే పైరు పతలాగా పడి మొక్క దృఢంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. రకాల విషయానికి వస్తే గౌరీ, మాధవి, ఎలమంచిలి 1-1, ఎలమంచిలి 1-7, ఎలమంచిలి 6-6, రాజేశ్వరి, శ్వేతాతిల్, చందన, హిమ ఈ రకాలు ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి. ఈ రకాలన్నీ కూడా స్వల్పకాలిక రకాలు. ఇవన్నీ కూడా పంటకాలం వచ్చేసి 80 నుంచి 85 రోజులు ఉంటుంది. ఇవి ఖరీఫ్లోను రబీలోను వేసవిలో కూడా ఈ రకాలు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్వల్పకాలిక రకాలు. మరి దిగుబడి వచ్చేసి సుమారుగా 3 నుంచి 4 టన్నుల వరకు ఒక ఎకరానికి వచ్చేదానికి అవకాశం ఉంది. నూనె శాతం కూడా ఎక్కువగా ఈ రకాల్లో ఉంటుంది. ఈ రకాలు మంచి సాగుకు అనుకూలమైన రకాలు. గౌరీ, మాధవి, ఎలమంచలి 11, 17, 66 రకాలు డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు వేసుకోవచ్చు. ఖరీఫ్లో పసుపు మొక్కజొన్న తర్వాత వేసవిలో వరి మాగాణంలో నిల్వ ఉన్న తేమ కింద ఈ నువ్వు పంటను సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ పంట వేసుకునే ముందు ఎరువుల విషయానికి వస్తే ఎరువులు ఖరీఫ్లో ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. రబీ లేదా వేసవిలో వీటితో పాటు 8 కిలోల నత్రజని అదనంగా వేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు. నత్రజని సగభాగము, భాస్వరము మరియు పొటాషునిచ్చే ఎరువులను ఆఖరి దిక్కులో వేసి బాగా కలిదనుకోవాలి. మిగతా సగభాగము నత్రజని ఎరువును విత్తిన నెల రోజులకు కలుపు తీసి వేసుకుంటే మంచిది. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వాడినప్పుడు అదనంగా కాల్షియం, గంధకం లభించి దిగుబడి బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. మరి ఈ పంటకు నీటి యాజమాన్యం విషయానికి వస్తే విత్తిన వెంటనే మొదటి తడి వేసుకున్నట్లయితే బాగా మొలక వచ్చి పంట ఏపుగా పెరుగుతుంది. పూత, కాయ, అభివృద్ధి మరియు గింజకట్టు దశల్లో నీటి తడులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. పంట వేసుకున్న తర్వాత 35 నుంచి 40 రోజుల వ్యవధిలో అదేవిధంగా 65 నుంచి 70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా అప్పుడప్పుడు తేలికపాటి నీటి తడులు పెట్టుకున్నట్టయితే మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంది. మరి కలుపు నివారణ అంతరకృషి విషయాన్ని గమనిస్తే పంట వేసుకునే ముందు ఫ్లూ క్లోరలిన్ 45% ఎకరాకు లీటర్ చొప్పున పిచికర్ చేసి భూమిలో కలిదినాలి. లేకపోతే పెండి మిథాలిన్ 30% లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటర్ చొప్పున ఏదో ఒక దానిని విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారు చేసుకున్నట్లయితే ఈ కలుపు సమస్య ఉండదు. అదేవిధంగా మొక్కలు మొలిచిన 15 రోజులకు అదనపు మొక్కలను అంటే ఒత్తు మొక్కలను తీసేసుకోవాలి. పంట వేసుకున్న 20-25 రోజుల సమయంలో గొరుతో గాని దంతెతో గాని అంతరకృషి చేసుకున్నట్లయితే కలుపు సమస్య అనేది ఉండదు సాధ్యమైనంత వరకు. సస్యరక్షణ విషయానికి వస్తే రసం పీల్చే పురుగులు ఈ పంటకు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చివేస్తాయి. పురుగులు ఆశించిన ఆకులు ముందుగా పాలిపోతాయి. ఆ తర్వాత దశలో ఎండిపోవడము, రాలిపోవడం కూడా జరుగుతుంది. అదే తెల్లనల్లి వస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈనెలు పొడవుగా సాగి కింది వైపుకు ముడుచుకొని పోయి దోనె ఆకారంగా మారి పాలిపోవడం జరుగుతుంది. ఈ పురుగు ఆశిస్తే మొక్కలు చనిపోయేదానికి కూడా అవకాశం ఉంది. దీనిని మనం అరికట్టుకోవాలంటే మోనోక్లోటోఫాస్ 1.5 మిల్లీలీటరు లేదా డైమీథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారు చేసుకున్నట్లయితే మనము ఈ పురుగును అరికట్టుకోవచ్చు. అదే తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా డైమీథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారు చేసుకుంటే ఈ తెల్లనల్లిని కూడా కొంతవరకు మనము అరికట్టుకోవచ్చు. ఇకపోతే కాయతులుచు పురుగు కూడా ఈ నువ్వు పంటకు ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ కాయతులుచు పురుగు తొలి దశలో చిన్న గొంగలి పురుగులు 2-3 లేతాకులను కలుపుకొని గూడు కట్టుకొని అందులో దాక్కుంటాయి. ఆ గూటిలోని ఆకుల్లో ఉన్నటువంటి ఆకులోని పచ్చని పదార్థాన్ని గోకి తినడం వలన ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. పురుగులు ఎదిగిన కొద్దీ ఎక్కువ ఆకులను కలిపి గుడుగా చేసుకుని ఆకులను తింటూ ఉంటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గింజలను కూడా తింటూ పంటకు ఎక్కువగా నష్టాన్ని కలగజేయడం మనం చూస్తుంటాం.
మనము దీనిని అరికట్టుకోవాలంటే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే దీనిని మనం అరికట్టుకునే దానికి అవకాశం ఉంది. అదేవిధంగా పురుగు ఆశించిన ఆకులు

0: పురుగులతో సహా ఏరి నాశనం చేయాలి. ఈ విధంగా చేస్తే ఈ కాయతులుచు పురుగును కొంతవరకు మనం అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే కోడి ఈగ అనేది ఈ నువ్వుకు ఎక్కువగా నష్టాన్ని కలగజేయడం మనం చూస్తున్నాం. ఈ కోడిగ చిన్న పురుగులు లేత మొగ్గ పూత తినివేయడం వలన మొగ్గలు పువ్వుగా గాక కాయలు ఏర్పడక గింజ కట్టక తాలుకాయలు ఏర్పడేదానికి అవకాశం ఉంది. ఆశించిన మొగ్గ మరియు పూత రాలిపోవడం కూడా జరుగుతుంది. మనము దీనిని అరికట్టుకోవాలంటే పురుగు ఆశించిన మొగ్గల్ని మరియు తాలుకాయల్ని ఏరి నాశనం చేయాలి. మొగ్గ దశలో డైమ్యూథయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటరు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే ఈ నువ్వు పంటలో ఈ కోడి ఈగను సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
2: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు.
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
4: మీరు ఇంతవరకు చేను ముచ్చట్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో శ్రీ జి ఆదినారాయణ రెడ్డి అందించిన నువ్వు సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్సాం రాష్ట రాజధాని గౌహటీకి చేరుకున్నారు. ఈ ఉదయం 10 గంటలకు గౌహటీలో జరగనున్న హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి

0: పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారని అధికారులు తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: ఈనాడు ప్రైవేట్ సెక్టర్ లో ఉండే కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని, ఈ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. మరి దానికి కావలసిన నిధులను 26,674.8% రాష్ట్ర బడ్జెట్ లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏమాత్రం నిధుల లోపం లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా వీటిని పెంచుకుంటూ వెళ్తాం.
0: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పల్నాడు జిల్లా అభివృద్దికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల శావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని, నడకుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హాల్ట్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తవుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం నిన్న సమావేశమై పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించింది. ఆ వివరాలను మంత్రి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారాల నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని రామనాయుడు వివరిస్తూ,
2: ఒక మంచి డేట్ టు టైమ్ తీసుకుని ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని 2027కు జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, పిఎం కేఎస్వై ఏదైతే ఉందో, RRR సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు 2 విడతలుగా ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట ఉన్నత విద్యామండలి తెలిపింది. రాష్ట వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2వ విడత పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నేత కార్మికులకు సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి వారికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. చేనేత సహకార సంఘాలకు కేటాయించిన నిధులను త్వరలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి సవిత తెలియజేస్తూ,
3: ఆక్వాలో ఈ మధ్యలో చేసిన ప్రొక్యూర్మెంట్ ది ఏమైనా అరియర్స్ ఉంటే మీరు అన్ని రాసి ఇవ్వండి, ఖచ్చితంగా దాన్ని కూడా మరి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేపిస్తాం. లివరీ కూడా మేము కొంటాం. అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు మాకు కూడా పెట్టండి, మీ దగ్గర ఏముంది, మేము కూడా ఆర్డర్ ఏమన్నా ఉన్నా కూడా లివరీ ఆర్డర్ కూడా ఇంకా ఏం కావాలి మాకు అనేది కూడా మేము దాంట్లో కూడా షేర్ చేస్తాం. మరి యాన్ సబ్సిడీ విషయము, జిఎస్టీ విషయము దగ్గరలో మీకు శుభవార్త వింటారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.
0: సమాజంలో వైద్య సేవలకు ప్రతిరూపంగా నిలుస్తున్న నర్సులు అందజేస్తున్న సేవలను స్మరించుకుంటూ ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వైద్య సేవలకు తన జీవితాన్ని అంకితం చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించాలని

0: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. 1820 సంవత్సరం మే 12 తేదీన ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854 సంవత్సరంలో సంభవించిన క్రిమియన్ యుద్ధంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలందించారు. రాత్రి సమయాలలో కూడా గాయపడ్డ సైనికులకు నూనె దీపం సహాయంతో వైద్య సేవలు అందించడంతో ఆమెకు లేడీ విత్ ల్యాంప్ అని పేరు వచ్చింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5గురికి 2025 సంవత్సరానికి గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరులో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నెల్లూరుకి చెందిన బి వనజకుమారి, విజయనగరానికి చెందిన సిఆర్ శంషేర్, మచిలీపట్నానికి చెందిన కె సుగంతి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్ చిన్నమ్మి, అనంతపురం జిల్లాకు చెందిన కె సావిత్రులను పరిశోధన, బోధన, రోగుల సేవలు వంటి విభాగాల్లో విశేష ప్రతిభ కనపరిచినందుకు ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని లోక్ భవన్లో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక సభకు హాజరు కావాలని గవర్నర్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సామూహిక ప్రతిజ్ఞ చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గతంలో సూచించారు. గవర్నర్ సూచనల మేరకు సభ నిర్వహించి విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్ష సూచనలు ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీసెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, ఈ అంశం గురించి కొంత వివరణ తెలుసుకుంటారు. అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా దైవత్వ భావాలకు ఆదర్శ పురుషుడు హనుమంతుడు, ఈ అంశం గురించి శ్రీ ప్రాణంగపల్లి చిట్టి గోపాలరావు అందించు వివరణ. మరియు మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, ఈ అంశం గురించి జి మీనాక్షి గారితో పరిచయ కార్యక్రమం మొదలగు అంశాలు ఈ ఉదయకిరణాలు కార్యక్రమంలో వింటారు. 7:45 భావలహరి మృదు మధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ సామా సునీల్. 8:35 హెలో ఎఫ్ఎం లైవ్ ఫోన్ ఇన్ ఫిలిం సాంగ్స్ వింటారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మొదటిగా అమ్మకానికో పుస్తకం కథానిక, రచన శ్రీమతి ఏ తేజోవతి. మరియు స్వీయ కవితలు వై రంగనాయకి అందించిన స్వీయ కవితలను వింటారు. మొదలగు అంశాలు ప్రసారమవుతాయి. 10 గంటల

12:40 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఇక ఈ సాయంత్రం 6 గంటలకు హిందీలోను, 6:05కు ఆంగ్లంలోను, 6:20కు సంస్కృతంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10కు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 6:30కు ప్రసార విశేషాలు వింటారు. 6:35కు ఫోక్ మ్యూజిక్ జానపద సంగీతం కార్యక్రమంలో కొలుకుల గ్రామం అప్పారావు బృందం పాడిన భజన గీతాలు ప్రసారమవుతాయి. 7:05కు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15కు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పచ్చిరొట్ట ఎరువుల సాగు ఆవశ్యకత ఈ అంశం గురించి పి నాగులవరం గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీమతి బి నవ్యభారతి గారితో పరిచయం. పరిచయకర్త జీస్ శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు. 7:45కు వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00కు యువవాణి యువజనుల కార్యక్రమంలో మొదటిగా విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే ఫిలిం సాంగ్స్ మరియు తెలుసుకుందాం రండి శీర్షికన అంశం, భారత రాజ్యాంగంలో లోక్సభ మొదలగు అంశాలు ప్రసారమవుతాయి. 8:15కు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు అంటూ విజయవాడ కేంద్రం నుండి వింటారు. 8:30కు తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 8:40కు చిత్రమంజరి సినీ గీతాలు వింటారు. 9:00కు ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15కు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30కు గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00కు హరికథ విజయవాడ కేంద్రం నుండి. 11:00కు హిందీలోను, 11:10కు ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. మీరు ఇంతవరకు ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 వస్తున్నది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఆహార ధాన్యాల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దంలో అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో జాతీయ వనరులపై పడే భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వడోదరాలో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఈ పరిస్థితులు

0: దేశ ప్రజలపై వీలైనంత తక్కువ ప్రభావాన్ని చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో మనమందరం కలిసికట్టుగా మన విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి చిన్న పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: दुनिया लगातार अस्थिर परिस्थितियों से गुजर रही है. पहले कोरोना का संकट, फिर वैश्विक आर्थिक चुनौतियां और अब पश्चिम एशिया में बढ़ता तनाव. अगर कोरोना महामारी इस सदी का सबसे बड़ा संकट थी तो पश्चिम एशिया में युद्ध से बनी परिस्थितियां इस दशक के बड़े संकटों में से एक है. ऐसे समय में देश को जन भागीदारी की शक्ति की बहुत बड़ी आवश्यकता. आज जरूरत है कि हम सब मिलकर अपना दायित्व निभाएं, देश के संसाधनों पर पड़ने वाले बोझ को कम करें.
0: వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ స్పష్టం చేశారు. విదేశీ వస్తువుల స్థానంలో స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా మన గ్రామాల్లోని, నగరాల్లోని, దేశంలోని పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయగలుగుతామని ఆయన అన్నారు. గత దశాబ్దాల్లో దేశం యుద్ధం లేదా మరేదైనా పెద్ద సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారం గురించి చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై కూడా నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నగరంలోని ఖానాపాడ ఏరియాలో ఉన్న వెటర్నరీ కాలేజ్ ప్లే గ్రౌండ్ లో జరిగే కార్యక్రమంలో అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు, అసోం గణ పరిషత్, బీపీఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా 2వ సారి కాగా, అసోంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇది వరుసగా 3వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకుడు నితిన్ నబీన్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. భారతీయ జనతా పార్టీ, అసోం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్తో కూడిన ఎన్డీఏ కూటమి 126 స్థానాలున్న అసెంబ్లీలో 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్ లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మొదలైన వారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వంట అవసరాల కోసం ఎల్పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్న న్యూఢిల్లీలో పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ డిస్టిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడ స్టాక్ అయిపోయినట్లు నివేదికలు అందలేదని చెప్పారు. గత 3 రోజుల్లో 1,14,00,000 సిలిండర్ల బుకింగ్ల కాను 1,26,00,000 కంటే ఎక్కువ ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసినట్లు ఆమె వివరించారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణా, కార్ పూలింగ్ ప్రోత్సహించాలని ప్రధానమంత్రి చేసిన విన్నపాన్ని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
2: माननीय प्रधानमंत्री जी ने देश के सभी लोगों से आग्रह किया है कि पेट्रोल और डीजल की खपत कम करें, जहां भी संभव हो मेट्रो और सार्वजनिक परिवहन का

0: उपयोग करें। कार पूलिंग का विकल्प चुनें। रेलवे एज अ मोड ऑफ ट्रांसपोर्टेशन फॉर गुड्स को प्रेफर करें और जहां भी संभव हो इलेक्ट्रिक वाहनों का उपयोग बढ़ाएं।
1: రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ 2026 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి దేశంలో ఎరువుల నిల్వలు 51% పైగా ఉన్నాయని, సంక్షోభం తర్వాత కూడా ఎరువుల దేశీయ ఉత్పత్తి దిగుమతులు 76.78% నమోదయ్యాయని చెప్పారు.
2: For the season of Kharif 2026, the stock is more than 51%. The fertilizer stock is comfortable and the MRP of major fertilizer remains very much the same. The domestic production and import of fertilizer after the crisis period has been 76.78 and the imports that have reached our shores is 19.94 LMT. So a total of 97 lakh metric ton of fertilizer has been added to the availability after the crisis situation.
1: దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యానికి సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి, భారత వైద్య పరిశోధనా మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోషోను కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోషు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మరోపక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీకాలన్నీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. భారత నౌకాదళ తదుపరి అధిపతిగా నియమితులైన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సరిహద్దుల అవతల నుంచి ఎదురయ్యే ఎటువంటి దుశ్చర్యలైనా తిప్పికొట్టేందుకు మన దేశం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న ఆయన, భారతదేశం దశాబ్దాలుగా ఉగ్రవాదం వల్ల బాధపడుతోందని, ఇక పైన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరోపక్క ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఉదయకిరణాలు

ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా దైవత్వ భావాలకు ఆదర్శ పురుషుడు హనుమంతుడు, ఈ అంశం గురించి శ్రీ పానంగపల్లి చిట్టి గోపాలరావు అందించిన వివరాలు వింటారు. మరియు మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం జి

0: మీనాక్షి గారితో పరిచయం మొదలగు అంశాలు ప్రసారమవుతాయి. ముందుగా విందాము నేటి మాట. ఈ ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా కొంత విషయాన్ని తెలుసుకుందాం. మే 12 అనగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వైద్య రంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హోందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజున నర్సింగ్ విభాగంలో దేశవ్యాప్తంగా విశేష సేవలందించిన నర్సులకు భారతదేశ రాష్ట్రపతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును అందిస్తారు. 1973 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ అవార్డులో భాగంగా కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత స్వచ్ఛంద సంస్థల్లో విశిష్ట సేవలందించిన నర్సులకు ఒక పతకం, ప్రశంసాపత్రము, జ్ఞాపికతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతిని బహుకరిస్తారు. ప్రజలు ఆరోగ్య రక్షణలో నర్సుల తమ ప్రాణాలను సైతం లెక్కచేయక వారందిస్తున్న సేవలను గుర్తు తెచ్చుకుందాం. COVID-19 మహమ్మారి సమయంలో నర్సులు పోషించే కీలక పాత్ర, అందించిన సేవలు ప్రపంచ ప్రజలందరికీ తెలుసు. నర్సుల, ఇతర ఆరోగ్య కార్యకర్తలు లేకుండా సార్వత్రిక ఆరోగ్యము ప్రపంచ దేశాలు సాధించలేవు. అంతటి సేవ నర్సులది. కనుకనే ఈ రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటున్నాము. నర్సులందరికీ ఈ దినోత్సవ శుభాకాంక్షలు. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2020 నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం.

సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: मुद्दू కొత్త కార్గల చికనే అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు మొద్దు.
1: ఏంటి
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
2: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్గల చికనే ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.
2: అసలైనా నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
4: బ్రో, ఇది చిరిగింది.
2: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
3: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
4: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
2: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.
5: కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్.
6: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
7: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
8: కాదు, ముందుగా పొదుపు.
7: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
8: మరి ఆ కమ్మలు
7: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
9: ఆర్బిఐ అంటోంది
10: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
11: మీరు ఇంతవరకు ప్రకటనలు విన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా దైవత్వ భావాలకు ఆదర్శ పురుషుడు హనుమంతుడు. ఈ అంశం గురించి వివరణ వింటారు

వ్యక్తిత్వ విలువలకు, దైవత్వ భావాలకు ఆదర్శ పురుషుడు, మరియు నేటి తరానికి అవసరమైన కార్యసాధన, లక్ష్యశుద్ధి మొదలగు వ్యక్తిత్వ వికాస భావనలకు సారథిగా హనుమాన్ని చెప్పుకోవచ్చు. అదులితమైన, అమేయమైన దీక్షాదక్షతలకు ఆంజనేయుడు ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈశ్వర చైతన్యం రాముడి రూపంలో పరమాత్మగా ఆవిష్కారమైతే ఆ దైవీ గుణ సంపన్నతను లోకానికి చాటి చెప్పడానికి పవనసుతుడు అవతరించాడు. భక్తిభావన, కార్యసాధన, ఆత్మశోధన, నిరుపమానమైన స్వామిభక్తి, ఆరాధన, ఇటువంటి వాటికి సాకార రూపము ఆంజనేయుడు. వైశాఖ బహుళ దశమి నాడు అంజన కేసరి దంపతులకు వరపుత్రునిగా ఆంజనేయుడు అవతరించాడు. సకల గుణ సమన్వయ రూపధారిగా అఖిల దేవతాశక్తుల ఏకీకృత వజ్రాంగదేహునిగా హనుమను రామాయణంలో వాల్మీకి మహర్షి దర్శించాడు. రామాయణంలో శ్రీరాముడే కథానాయకుడు, కాని సుందరకాండకు మాత్రం హనుమ నాయకుడు. రామకార్య నిర్వహణలో నిబద్ధత, చిత్తశుద్ధి, అలాగే సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు మొదలగు వీరుల పట్ల మధురమైన మైత్రిని, లక్ష్మణుడికి ప్రాణదాతగా తన బలివిని, సీతాదేవి శోకాన్ని నివారించి ఆమెకు ఆనందం అందించిన ప్రసన్నమూర్తిగా ఆంజనేయుడు వర్ధిల్లాడు. ఇలా ఎందరో జీవితాలకు సుందరత్వాన్ని ఆపాదించిన దివ్యసుందరుడు మన హనుమంతుడు. రాముడు పరమాత్మకు, సీతామహాసాద్వి జీవాత్మకు సంకేతం. జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడానికి కావలసిన బుద్ధి కుశలత, యుక్తి, భావ వ్యక్తీకరణ, వ్యక్తిత్వపు విలువలు హనుమలో అపారంగా ఉండడం, ఇవన్నీ ఉండడం వల్ల

లంక చేరుటలో ఎన్ని అవరోధాలు కలిగినా అవలీలగా తన వ్యక్తిత్వంతో వాటిని ఎదుర్కొని సీతారాములను కలిపి వీరాగ్రేసురునిగా రామభక్త తత్పరునిగా ఏ విధమైన స్వార్థ చింతన లేనివానిగా రామాయణంలో అద్భుత పాత్రధారునిగా హనుమ మనకు దర్శనమిస్తాడు. నేటితరం హనుమనుడి ముఖ్యంగా నిష్కల్మష భక్తి, కార్యసాధనా పటిమ, మనోనిగ్రహం, నిరుపమానమైన ధైర్య సాహసాలు, యుక్తి మొదలగు గొప్ప వ్యక్తిత్వ లక్షణములు నేర్చుకోవాలి. త్రిమూర్తుల దివ్యాంశతో, పంచభూతాల తేజస్సుతో, అవ్యక్త అప్రమేయ పరతత్వానికి ప్రతిఫలంగా పంచమహావ్యక్తుల సమన్వయంతో పంచముఖ ఆంజనేయుడు ఫరిడు విల్లుతున్నాడు. ప్రతికూల రామకార్య నిర్వహణలో నిబద్ధత, చిత్తశుద్ధి, అలాగే సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు మొదలగు వీరుల పట్ల మధురమైన మైత్రిని, లక్ష్మణుడికి ప్రాణదాతగా తన బలివిని, సీతాదేవి శోకాన్ని నివారించి ఆమెకు ఆనందం అందించిన ప్రసన్నమూర్తిగా ఆంజనేయుడు వర్ధిల్లాడు. ఇలా ఎందరో జీవితాలకు సుందరత్వాన్ని ఆపాదించిన దివ్యసుందరుడు మన హనుమంతుడు. రాముడు పరమాత్మకు, సీతామహాసాధ్వి జీవాత్మకు సంకేతం. జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడానికి కావలసిన బుద్ధి కుశలత, యుక్తి, భావ వ్యక్తీకరణ, వ్యక్తిత్వపు విలువలు హనుమలో అపారంగా ఉండడం, ఇవన్నీ ఉండడం వల్ల లంక చేరుటలో ఎన్ని అవరోధాలు కలిగినా అవలీలగా తన వ్యక్తిత్వంతో వాటిని ఎదుర్కొని సీతారాములను కలిపి వీరాగ్రేసురునిగా రామభక్త తత్పరునిగా ఏ విధమైన స్వార్థ చింతన లేనివానిగా రామాయణంలో అద్భుత పాత్రధారునిగా హనుమ మనకు దర్శనమిస్తాడు. నేటితరం హనుమనుడి ముఖ్యంగా నిష్కల్మష భక్తి, కార్యసాధనా పటిమ, మనోనిగ్రహం, నిరుపమానమైన ధైర్య సాహసాలు, యుక్తి మొదలగు గొప్ప వ్యక్తిత్వ లక్షణములు నేర్చుకోవాలి. త్రిమూర్తుల దివ్యాంశతో, పంచభూతాల తేజస్సుతో, అవ్యక్త అప్రమేయ పరతత్వానికి ప్రతిఫలంగా పంచమహావ్యక్తుల సమన్వయంతో పంచముఖ ఆంజనేయుడు ఫరిడు విల్లుతున్నాడు. ప్రతికూల సంహార శక్తికి నృసింహతత్వాన్ని, జ్ఞాన గరిమకు హయగ్రీవ అంశను, అనంత వేగశక్తికి గరుత్మంతుడిని, ఆపదుద్ధారక తత్వానికి వరహమూర్తిని, శ్రేయో సంధాయతకు వానరు రూపాన్ని విరాట్ రూప హనుమ తనలో నిక్షిప్తం చేసుకున్నాడు. హనుమను ఓంకార రూప హనుమ అనవచ్చును. హనుమాన్ అను శబ్దానికి జ్ఞానవాన్ అనే అర్థం ఉంది. హను అంటే జ్ఞానం, హనుమ అంటే దవడలు అనే మరో అర్థం కూడా వాడుకలో ఉంది. శబ్దార్థపరంగా చూస్తే హనుమ అనే పదంలో అచ్చులు ఆ, ఉ, మా ఈ మూడు కలిస్తే ఓంకారం ఆవిర్భవిస్తుంది. దీని ద్వారా హనుమంతుడు ఓంకార స్వరూపుడనే విషయం అత్యంత స్పష్టంగా మనకు తెలుస్తుంది. హనుమంతుడంటేనే ఓ శక్తి, ఆ పేరు పలికితేనే కొండంత ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. హనుమలో ఎంతటి గంభీరమైన ఉగ్రతేజం కనిపిస్తుందో అదే స్థాయిలో మృదుమధురమైన వాక్ చాతుర్యము, చిత్త సంస్కారం కూడా కనిపిస్తుంది. ఎంతటి అసమానమైన దేహదారుఢ్యం కనిపిస్తుందో అంతటి సమున్నతమైన బుద్ధిబలం కూడా అవ్యక్తమవుతుంది. ఎంతటి అపారమైన శాస్త్ర పాండిత్యం ఇతనిలో ప్రకటితమవుతుందో అంతే తీక్షణమైన బ్రహ్మచర్య తేజం కూడా భాసిస్తుంది. ఎంతటి ప్రతాప రౌద్రం కనిపిస్తుందో అంతటి పరమ శాంత చిత్తం కూడా మనకు దర్శనమిస్తుంది. వాక్య కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ప్రియ సకుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేశ్వరుడు, ఇలా అనేక శక్తుల మేలు కలయికగా హనుమ రామాయణంలో అనేక చోట్ల దర్శనమిస్తాడు. మరొక విశేషం ఏమంటే, రామాయణంలోని అన్ని సర్గలకు అందులోని కథాంశాన్ని బట్టి పేరు పెట్టాడు వాల్మీకి. కానీ సీతాన్వేషణ జరిగిన సర్గకు మాత్రం సుందరకాండ అని పేరు పెట్టాడు. నిజానికి హనుమత్కాండ అని పేరు పెట్టాలని అందరూ అనుకుంటారు. కానీ హనుమ అసలు పేరు సుందరుడు కదా, అందుకని వాల్మీకి ఈ సర్గకు సుందరకాండ అని పేరు పెట్టారని ప్రతీతి. హనుమంతుడి మంత్రాలలో సుందర హనుమాన్ మహామంత్రం ఒకటి. వాల్మీకి మహర్షి తన శ్లోకాల్లో అంతర్గతంగా ఈ సుందర మంత్రాన్ని నిక్షిప్తం చేస్తాడు. కాబట్టి సుందరకాండ ఈ విధంగా అయిందని మరొక వివరణ కూడా ఇవ్వవచ్చును. నిజానికి భౌతిక సౌందర్యంకు మించినది హృదయ సౌందర్యం. హనుమ రామాయణంలో తన గురించి ఎక్కడా చెప్పుకోలేదు. రాముడు విడిచిన బాణాన్నంటూ తన ఘనత అంతా రాముడికే కట్టబెట్టిన సహృదయుడు ఈ రామభక్త తత్పరుడు హనుమ. అందుకే హనుమ హృదయాన్ని మించిన సుందర హృదయం మరొకటి లేదు. కాబట్టి సుందరకాండ అని పేరు పెట్టాడు వాల్మీకి. హనుమచ్చావర చింతామణి అనే గ్రంథం ఉంది. దీని ప్రకారం

0: ఆంజనేయ మంత్రాన్ని ఆదిశంకరులే చెప్పారు. ఆయన మంత్రాన్ని ఉపాసించేవాడిని చూడడంతోనే భూతపిశాచాదులు పారిపోతాయి. ఆయన మంత్రం చేత అభిమంత్రించిన విభూతి, ఉదకం, ఔషధం సేవిస్తే వ్యాధులు కూడా తొలగిపోతాయి. పరాశర సంహిత ప్రకారం హనుమంతుని మంత్రాన్ని ఉపాసించడానికి సర్వులకు అర్హత ఉంది. శ్రీ హనుమాన్ని ఉపాసించడం వల్లనే అగస్త్యుడు, పరాశరుడు, మైత్రేయుడు, భీముడు, అర్జునుడు, కాలుడు, పుష్కలుడు, యవనాశ్వరుడు, సీతాదేవి, ద్రౌపది ఇటువంటి వారందరూ కూడా వారి వారి అదృష్టాలను పొందారని పురాణ గ్రంథాలు వివరిస్తున్నాయి. ఆంజనేయుని రూపగుణ వర్ణన ఇలా ఉంటుంది. సర్వదేవమయం వీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం వేద వేదాంగ తత్వజ్ఞం సర్వ విద్యా విశారదం సర్వ బ్రహ్మ విదాం శ్రేష్టం సర్వదర్శన సమ్మతం. ఆంజనేయుడు సర్వదేవమయుడు, వీరుడు, బ్రహ్మ విష్ణు శివస్వరూపుడు, వేద వేదాంగ తత్వవిదుడు, సర్వ విద్యా విశారదుడు, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు, సర్వదర్శనములకు సమ్మితుడైనవాడు అని అర్థం. హనుమంతుడు సర్వదేవతామయుడు. ఆయనను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే.
1: మీరు ఇంతవరకు హనుమ జయంతి సందర్భంగా దైవత్వ భావాలకు ఆదర్శ పురుషుడు హనుమంతుడు శ్రీ ప్రాణంగపల్లి చిట్టిగోపాలరావు అందించిన విషయాన్ని విన్నారు. ఇప్పుడు మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, జి మీనాక్షి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: ఒక్కొక్క ఆరోగ్య నిపుణుల్ని మనం పరిచయం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా అసలు ఆరోగ్యం అనేది కాపాడుకోవడానికి ఎంతవరకు మనలో అవగాహన ఉంది, ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఇంట్లోనే కొన్ని చర్యలు తీసుకోవచ్చు, అనారోగ్యం రాకుండా ముందుగానే మనం నివారణ చర్యలు కూడా తీసుకోవచ్చు, ఈ విషయాలు మనం తెలియజేయడానికి డయాగ్నోస్టిక్ పనిచేస్తున్న శ్రీమతి జి మీనాక్షి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మీనాక్షి గారు.
3: నమస్తే సార్.
2: మీనాక్షి గారు, మరి ప్రధానంగా చెప్పండి, అసలు మీ అనుభవంలో మీరు చూస్తుంటారు, సాధారణంగా ఇప్పటి రోజుల్లో ప్రజల్లో ఈ రకమైనటువంటి అవగాహన అంటే తమ ఆరోగ్యం పట్ల ఎంతవరకు ఉందంటారు?
3: సార్, ఇప్పుడు అవగాహన అంటే చదువుకున్న వాళ్ళు, ఇంకా చదువుకున్న వాళ్ళు కానీ కొంతమంది ప్రతిరోజు క్రమం తప్పకుండా మంచి ఆహారం తీసుకునేవాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పటి వరకు 97 సంవత్సరాలనే సెల్ఫ్ మెయింటైన్ చేస్తున్నారు, ఇప్పటికి కూడా అలానే ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఏమంటే పేషెంట్స్ తో మాట్లాడితే తీసుకునే ఆహార అలవాట్లతోనే చాలా వరకు వాళ్ళ ఆయుష్ తొందరగా తగ్గిపోయి లేనిపోని వస్తున్నాయి. ఆ విధంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు మనం ఏదైనా కానీ పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకుంటాం, ఆరోగ్యం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేము. కోట్లు మంది డాక్టర్లు కొన్న మన ఆరోగ్యాన్ని వెనక్కి తెప్పించుకోలేము. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతోషంగా ఉంటాము. ఒకరికి ఇంట్లో బాగాలేకుండా పోతే ఇంట్లో వాళ్ళందరూ మనశ్శాంతిగా ఉండరు. ఇప్పుడు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్లో ఉంటే మనం అసలు మనకు పండగ అనేది తెలియదు, సంతోషం అనేది ఉండదు, మంచి బట్టలు కట్టుకోలేము, ఏం చేయలేము. అదే మనం ఆరోగ్యంగా ఉంటే రోజు ఒక పూట తినకపోయినా పర్వాలేదు, రోజు పట్టు బట్టలు కట్టుకోకపోయినా అవసరం లేదు, మనం సంతోషంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాము. అట్లా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారము మంచిగా తీసుకోవాలి, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మనం క్రమం తప్పకుండా కొంచెం ఆహారం తీసుకోవాలి, మితంగా విషతుల్యమైనటువంటి ఆహారం అంతా తీసుకోకూడదు, బయట ఆహారం తీసుకోకూడదు. చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నా అంటే బయట ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా మంది పిల్లలు కూడా చాలా తొందరగా కడుపు నొప్పి అనేసి, కొంతమంది ఏమంటే వంశపారంపర్యంతంగా వచ్చే జబ్బులు అయితే చాలా వరకు తక్కువే చూస్తూ ఉంటే, కానీ వాళ్ళకున్నటువంటి ఆహారపు అలవాట్లతోటి, వాళ్ళకున్నటువంటి చెడు అలవాట్లతోటి ఇప్పుడు మనకు సాధారణంగా నేచురల్ ఫుడ్ అనేది దొరకట్లేదు. బయట ఎక్కువ మంది కష్టపడుతున్నారు, ఎండల్లో పనిచేస్తున్నారు, కానీ వేళ్లకు మంచి నీళ్ళు అనేది చాలా తక్కువ తీసుకుంటున్నారు. ఎవరైతే బాగా 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తీసుకుంటూ ఆహారము అంతా తినేవాళ్ళు, వేళ్లకు స్నానం అంతా చేసి పరిశుభ్రంగా ఉండేవాళ్ళు బాగానే ఉంటున్నారు, ఇన్ఫెక్షన్స్ అంతా తగ్గి ఏమీ రాకుండా జ్వరాల బారిన కూడా పడకుండా ఉంటున్నారు. ఈ నీళ్ళైతే చాలా తక్కువ తాగి వాళ్ళు పలకరిస్తే చెప్తున్నారు వాళ్ళకి ఇట్లా కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు, మరి ఎండాకాలం ఎక్కువ ఇట్లా ఏదన్నా వచ్చినప్పుడు, వామిటింగ్స్ మోషన్స్ ఏదన్నా అయినప్పుడు సరిపోయినంత వాటర్ బాడీలో లేకుండా పోవడం మూలం వల్ల దానివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే అర్లీగా డాక్టర్ దగ్గరికి వెళితే వెనక్కి వచ్చేయచ్చు. మనం తాచారం వల్ల ఇంకా వెళ్దాంలే వెళ్దాంలే అనుకుంటారు, తీరా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు వెళ్తారు, అప్పటికి ఇంకా ఏం చేయలేరు. ఎన్ని పరీక్షలు చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వెనక్కి వచ్చేది ఉండదు. అట్లాంటి ప్రమాదం ఎదుర్కొన్నప్పుడు వస్తే వాళ్ళకు డయాలసిస్ వరకు పోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వచ్చి అంత ప్రమాదం ముంచుకొచ్చే వరకు చేసుకుంటున్నారు.
2: అదే దీని ప్రకారంగా మీరు దాన్ని బట్టి చూస్తే అవగాహన అంతగా లేదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

0: ఆ తర్వాత ఒకసారి అనారోగ్యం బారిన పడితే మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. ఒకసారి మళ్ళీ అసలు ఆరోగ్యం, పూర్తి ఆరోగ్యం కూడా రాకపోవచ్చు అనే అవగాహన కూడా తక్కువ
1: రాదు.
0: ఉందన్నట్టు.
1: దాంతో హాస్పిటల్ ఎప్పుడు తిరగాలి. అదే మనం గుడికైతే ఎంత సంతోషంగా వెళ్తాం, ఆశ్రమానికైతే ఎంత సంతోషంగా వెళ్తాం, చర్చికైతే ఎంత సంతోషంగా వెళ్తాం, మసీదుకు సంతోషంగా వెళ్తాం కదా, అదే హాస్పిటల్కి సంతోషంగా వెళ్ళలేము. అంత బాధలతో పోయి అంత ఉన్నా ధనము పోతుంది, మన ఆయుష్ పోతుంది, మన వాళ్ళందరూ మనతో పాటు సఫర్ కావాలి. అది లేకుండా ఉండాలి అంటే, మన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలంటే క్రమం తప్పకుండా ఆహారము ఏదైనా చిన్నది వస్తుంది, జర్నీస్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు వామిటింగ్స్ మోషన్స్ అనేవి కామన్ గా వస్తాయి, ఫీవర్ అనేది కామన్ గా వస్తుంది, తినలేము. అలాంటప్పుడు ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా తీసుకోవాలి, ఆహారము నీళ్లు అనేది కంపల్సరీ తీసుకోవాలి, మందులు వేసుకోవాలి, చిన్న చిన్న వాడితో పోతుంది తీసుకోవాలి. అలా తప్పలేదు, మనం తీసుకోలేము అంటే పక్కనున్న డాక్టర్ దగ్గర, ఎక్కడో ఒక మంచి డాక్టర్ దగ్గర పోతే సెలైన్ అనేవి పెడతారు, పెట్టి మనకు సరిపోయిన ఆహారాన్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు మనకు ఆ ఆర్గాన్స్ అనేవి, కిడ్నీలు అనేవి దెబ్బతినవు. అలా దెబ్బతినకుండా ఉంటే అప్పుడు కొన్ని టెస్టులు చేస్తారు. ఆ కొన్ని టెస్టులు చేస్తే ఆ టెస్ట్లలో అప్పుడే తెలుస్తుంది మనకి ఏం ప్రాబ్లం అని. టెస్ట్లు లేదంటే మళ్ళీ సాధారణంగా డాక్టర్ చెప్తారు, లేదు ఇప్పుడు డాక్టర్స్ ఎందుకు సార్ ఇంత చదువులు చదువుకొని ఇంత ఖర్చు పెట్టి చదువుకుంటున్నారు, కాబట్టి మనకు తెలుసు అనేది మాత్రం పెట్టుకునే పెట్టుకోకూడదు. ఇప్పుడు వైద్య సలహాలు పాటించాలి.
0: అయితే ఇప్పుడు ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ముందుగా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్తున్నారు మీరు, అంటే మనం ఆరోగ్య పరంగా కానీ మన జీవన విధానాన్ని బట్టి కానీ. అయితే అసలు ఆరోగ్య మరి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా మనం అంటే ఇంట్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
1: మన ఇంటి మూడు చుట్ల ఉండే స్థలాన్ని బాగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సార్. ఆహారము మనమే ఇంట్లో ఉండి తినేటట్టు చూడాలి, బయట ఫుడ్కి అలవాటు పడకూడదు, చేయకూడదు, అలా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు కానీ సమ పాళ్ళల్లో బ్యాలెన్స్డ్ డైట్, అన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్, న్యూట్రియన్స్, ఆకుకూరలు, పండ్లు, అన్ని ఏ సీజన్ కా సీజన్ దొరికినవి తీసుకుంటూ రావాలి. ఇప్పుడు షుగర్ కూడా రాకుండా మనము మెయింటైన్ చేయొచ్చు ఆ విధంగా. ఈ షుగర్ అనేది ఎప్పుడో కొంతమందికి ఏదో రేర్ సార్, వంశ పారంపర్య అంతర్వన్ వచ్చేది. మనం పుట్టినప్పుడు అట్లా అంటే ఉండి ఉండొచ్చు, లేకుండా పోవచ్చు, వంశ పారంపర్య అది మనం అంటే డాక్టర్స్ చెప్తారు, ఇంకా నీట్ గా చెప్తారు. నాకు తెలిసి నేను పేషెంట్స్ తో పలకరిస్తుంటే ఇట్లా వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లతోనే స్మోకింగ్ వల్ల, డ్రింకింగ్ వల్ల ఇట్లా ఎక్కువ మందిలో వస్తా ఉంది. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల, డైలీ స్వీట్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి వాళ్ళలోనే ఎక్కువ వస్తా ఉంది. మేము ఇలా చెప్తున్నారు వాళ్ళు, మేడం మేము ఇంత తీసుకుంటున్నాం, ఇలా తీసుకున్నాను. ఒక అబ్బాయి వచ్చాడు, ప్రతిరోజు మాంసాహారం లేకుండా తినడంట, 33 ఏళ్ళ అబ్బాయికి పొట్ట ఇంత వికారంగా వచ్చేసింది, అప్పుడు కడుపులో వికారమైన మంటలు పుడుతున్నాయి. అప్పుడు అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో చూడండి ఎట్లా ఉందో. అదే మనం ఇంట్లో అన్ని రకాలు ఎప్పటికప్పుడు చేసుకుని కారం తగ్గించాలి, పులుపు తగ్గించాలి, దేనికైనా ఒక మితమైన అదే ఉంటది సార్. ఇప్పుడు మనకి తక్కిడుంది, పరిమితనే ఉంటది, తక్కిడుంది కదా, బ్యాలెన్స్డ్ రెండు పక్కలు ఈక్వల్ గా ఉంటే ఈక్వల్ గా ఉంటది. ఇప్పుడు ఆ ఈక్వల్ తప్పింది అనుకోండి, దాంట్లో తక్కిడిలోనే ప్రాబ్లం ఉన్నట్టుంటుంది. ఇప్పుడు మనం సాల్ట్ ఇంత తీసుకోవాలని ఒక బుక్ లో రాసిన డాక్టర్స్ చెప్తారు, కారం ఇంత తీసుకోవాలని చెప్తారు, స్వీట్ రోజుకి ఇంత తీసుకోవాలని చెప్తారు. అసలు స్వీట్స్ రోజు తినకూడదు, ఉప్పు అయితే మనం రోజు తింటున్నాం ఆహారంలో తీసుకోవాలి. అలాంటిది ఎంత వరకు అనేది ఒక పరిమితి అని ఉంటుంది. ఆ పరిమితి దాటి తీసుకుంటే, ఆ పరిమితి తప్పిందంటే మళ్ళా వన్స్ కిడ్నీ ప్రాబ్లం అని వస్తే వెనక్కి వచ్చేది ఉండదు. చూడండి ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాం మనం. ఆ డయాలసిస్ కని వెళితే హాస్పిటల్ మనం వదిలేసిన హాస్పిటల్ మనవలను వదలదు, తిరిగి తిరిగి తిరిగి లాస్ట్ చివరి దశకి చేరుకుంటే వాళ్ళకు రోజు డయాలసిస్ చేసుకునేవాళ్ళు, 3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి. అలా డయాలసిస్ అంటేనే ఒక పెద్ద ప్రమాదమైన దీనికి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతవరకు వస్తుందంటే వాళ్ళకి అవగాహన లేదు. అట్లా వామిటింగ్స్ మోషన్స్ అయినప్పుడు కానీ ఇట్లా వాళ్ళని ఇంజెక్షన్స్ వేరే నొప్పి అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు, పోతారు, నొప్పి తగ్గేదానికి ఇంజెక్షన్ తెచ్చి వేసుకునేస్తారు, టాబ్లెట్స్ తెచ్చి వేసుకునేస్తారు, అట్లా ఒక కూడా విధంగా ఎదుర్కొంటున్నారు. అలా కాకుండా
0: ఏవో చాక్లెట్స్ పెప్పర్మెంట్ కొనుక్కున్నట్టు షాపులకు వెళ్ళిపోయి
1: వెళ్ళిపోయేసి టాబ్లెట్స్ కొనుక్కొని వేసేసుకుంటున్నారు. కానీ అప్పుడే తెలియట్లేదు వాళ్ళు, మళ్ళీ చెప్తున్నారు. నేను ఒక పేషెంట్ చూడండి, మేము అడిగాను సార్, మాట్లాడాను, ఏమయ్యా మీకు ఏమైనా అలవాటు ఉన్నా, అన్ని అలవాట్లు ఉన్నాయి. ఎందుకు అంటే చెప్పారు మేడం, మా భార్య చెప్పింది, మా వాళ్ళు చెప్పారు, వినలేదు. ఎవరైనా కానీ నువ్వు చచ్చిపోతావు ఇలా తీసుకుంటే అని చెప్పుంటే, నువ్వు బీడీ తాగితే చచ్చిపోతావు, నీకు క్యాన్సర్ వస్తుంది, ఇట్లా మందు తాగితే చచ్చిపోతావు, నీకు క్యాన్సర్ వస్తుంది కడుపులో, నువ్వు చచ్చిపోతావు అంటే నేను తాగుండను, నాకెవరు అలా చెప్పలేదు, మానేయి మానే అంటే వీళ్ళు ఏదో చెప్తున్నారని నేను మానలేదు, నాకు తెలియకుండానే ఇలా తాగేశాను, చచ్చిపోతానా, నాకేమైంది అలా అడుగుతున్నారు చాలా మంది తెలియకుండా, అవగాహన లేకుండా. నేను ఇప్పుడు ముఖ్యంగా అలాంటి వాళ్ళని చూస్తే కడుపు అలానే తరుక్కుపోతుంది సార్. అట్లా నేను సోషల్ సర్వీస్ చేస్తూ సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో కొంతమంది అయినా మంచిగా సమాజానికి అంత ఇంత సేవ చేయాలనే నేను ఈ డెసిషన్ తీసుకుని మీ దగ్గరికి రావడం కూడా జరిగింది.
0: చాలా సంతోషం అండి మీనాక్షి గారు. అయితే మరి

0: ఇప్పుడు మీరు అన్నారు ఈ రకంగా మనకు ఆరోగ్య నివారణలో కొన్ని మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. అయితే కొంచెం ఈ ఆరోగ్య పరిరక్షణలో అనారోగ్యం రాకుండా ఉండదు మీరు అన్నారు ఇందాకని, అటువంటి అనారోగ్యం ఏదైనా వచ్చి ఏదైనా కొంచెం ఇబ్బందిగా అవుతుంది అనే సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందుగా మనం ఇంట్లోనే ప్రథమ చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అది ఎటువంటి చర్యలు మనం తీసుకుంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందుగా ఈ సమస్య ఎక్కువగా ఉంటుందంట?
1: సరే, ఇప్పుడు వామిటింగ్స్ అయిందనుకోండి, తాగడం ఆపకూడదు, ఏదైనా తినడం ఆపకూడదు. మోషన్స్ అయిననుకోండి, తాగడము తినడం ఆపకూడదు. ఎందుకంటే బావిలో నీళ్లు ఉన్నాయి కదా, ఉన్నంటే మోటార్ పోతా అంటే ఏమవ్వదు. బావిలో నీళ్లు లేకపోతే మోటార్ వదిలితే ఏమైతే కాలిపోతుంది. ఆ విధంగా మన బాడీలో కిడ్నీలకు సరిపోయేంత నీళ్లు బాడీలో ఉంటే ఏమవ్వదు. ఒక పక్క వామిటింగ్స్ అయిపోయినా ఒక పక్క రీప్లేస్మెంట్ ఉంటుంది, దానికి సిస్టమ్ దెబ్బతిందు. అదే ఇప్పుడు బాడీలో నీళ్లు లేదనుకోండి, ఇప్పుడు బావిలో నీళ్లు లేకపోతే మోటార్ ఏ విధంగా కాలిపోతుందో, మనకు బాడీలో నీళ్లు లేకపోతే అప్పుడే కిడ్నీలు ప్రాబ్లం వస్తుంది. ఆ విధంగా చేయడం వల్ల మనం తొందరగా తాగడం అయితే ఆపకూడదు, ఏదో టాబ్లెట్ వేసుకుని తాగి తొందరగా డాక్టర్ దగ్గరికి చేరుకోవచ్చు. అట్లా లేదు అంటే ఒక సెలైన్ ద్వారా ఎట్లా ఒకట్లా తీసుకుని రీప్లేస్మెంట్ అనేది ఉండాలి. అలా చేసి తొందరగా బాగా మంచి డాక్టర్ దగ్గరకి వెళ్ళిపోతే ఆయన టెస్ట్లు అనేవి కొన్ని చేస్తారు. ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు, దాంట్లో మినిమము వాల్యూస్ అని ఉంటాయి, ఇంత అని మాక్సిమం వాల్యూస్ ఉంటాయి. అది తప్పింది అంటే దాంట్లో ఏఆర్ఎఫ్ అని సిఆర్ఎఫ్ అంది, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని, రీనల్ ఫెయిల్యూర్ అని, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అని. అంటే క్రానిక్ అనేది కొన్ని డిసీజ్ వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందని, ఏఆర్ఎఫ్ అయితే ఇట్లా వామిటింగ్స్ మోషన్స్ వల్ల వచ్చిందని చెప్తారు సార్ వాళ్ళు. అలా చెప్పినప్పుడు దాని నుంచి వెనక్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నార్మల్ క్రియాటినిన్ 0.3 ఉండాలి, 0.3 నుంచి 10-9 వస్తే కూడా సార్ వాళ్ళు వెనక్కి తెప్పిస్తున్నారు. రీసెర్చ్ తో చేసి ప్రతి క్షణం అందరూ బాగా చూస్తున్నారు, అంత బాగా ఎంత సేపు అయిన పేషెంట్ సేవ్ చేయడానికే చూస్తున్నారు. డబ్బులు డబ్బులు అనేది పక్కన పెట్టేస్తున్నారు. సోషల్ సర్వీస్ అంత చేస్తే జనాలు ముందుకు రావట్లేదు, చెక్ చేసుకోవట్లేదు, ఏమైనా జరిగితే ముందుకు చూపించుకోవట్లేదు. ప్రాణాంతకానికి వచ్చిన తర్వాత వచ్చి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు ఈ జనాల్లో అవగాహన లేకుండా పోతుంది, ఎందుకు ఇలా తెచ్చుకుంటున్నారు? అంటే ఒక కూలీ ఒక రోజు కూలీ అంటారు, అది అంటారు ఇది అంటారు, పోతే ఒక రోజు కూలీ తప్పుతుంది అంటారు. ఒక కూలీ 300 సార్, ప్రమాదం వచ్చిన తర్వాత పోతే చూడండి ఎన్ని రోజులు కూలీ తప్పుతుందో, ఇంట్లో వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారు. జీవితాంతం ఒకటి, పైగా అంత ఉన్నవన్నీ పోతాయి, అమ్ముకునేస్తారు, అన్నీ అయిపోతాయి. పేషెంట్ కి ట్రీట్మెంట్ అయితే ఫ్రీ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకి అందరికి పెట్టలేరు, చేయలేరు కదా, బస్ ఛార్జీలు అని తిరగడం అనేది పెట్టుకోవాలి, తిరగాలి, ఇంత దూరం వెయిట్ చేయాలి, ఒకరితో నలుగురు ఇబ్బంది, ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి అందరికీ ఇంత ఇబ్బంది ఇస్తుంది. అవగాహన అంటే వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు చిన్న చిన్నది వచ్చింది హాస్పిటల్కి పోతే 4 టెస్టులు చేస్తారు సార్, బ్లడ్ టెస్ట్, కంప్లీట్ హిమోగ్రామ్ అని చేస్తారు, ఆ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు. అవి చేస్తే ఆ చిన్న వాటిన 3 టెస్టులలోనే చాలా వాళ్ళకి ఏమైనా జాండీస్ ఉందా, లేకపోతే జ్వరంతో ఏమైనా ప్రాబ్లం, ఈ రక్త కణాలు తగ్గినాయా, మలేరియా జ్వరంతో కానీ ఈ డెంగ్యూ ఫీవర్స్తో కానీ రక్త కణాలు తగ్గుతాయి. ఆ రక్త కణాలు తగ్గినప్పుడు సార్ వాళ్ళు ఇమీడియట్గా దానికి ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వడమో లేకపోతే ఇంజెక్షన్ ఇవ్వడమో చేస్తారు, అంత ప్రమాదం జరగదు. అది వీళ్ళు లేట్ చేసి పోయే వల్ల ఆ ట్రాన్స్ఫ్యూషన్ వరకు వస్తుంది, ఇంజెక్షన్తో కూడా తగ్గకుండా వస్తుంది. అంత తెచ్చుకున్నప్పుడు వేరే వాళ్ళు రక్తం ఎక్కించాల్సి వస్తుంది. వీళ్ళు అదే తొందరలో వచ్చింటే ఒక ఇంజెక్షన్ ట్యాబ్లెట్తో పెడతారు, సార్ వాళ్ళకి తెలుసుంటుంది చేస్తారు. వీళ్ళు ఏమంటే లేట్ చేసేటప్పటికి తలకు వచ్చేస్తుంది, సెరిబ్రల్కి వస్తుంది. దేనికైనా కానీ ప్రథమ చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్, తొందరగా ఏదైనా సరే. అప్పుడు మనకి చిన్న దీంతో 2-3 జ్వరం అడ్మిషన్ చేస్తాం, వచ్చేస్తాం, వెనక్కి తెలుసుకుంటాం, ఇంకొకరికి రాకుండా చూసుకుంటాం. వీళ్ళు ఇంత ప్రమాదాన్ని ముంచుకొచ్చే వరకు ఉండేదాని వల్ల మళ్ళా తిప్పి ఇప్పుడు సెరిబ్రల్కి వచ్చింది అనుకో, ఒకసారి ఫీవర్ సెరిబ్రల్కి వస్తే బ్రెయిన్కి వచ్చేస్తుంది. బ్రెయిన్కి వచ్చినప్పుడు ప్రపంచం మనవాళ్ళు చూసినా మన ప్రపంచాన్ని చూడలేము, మన వాళ్ళు మనవాళ్ళు చూసినా మనం మనవాళ్ళని చూడలేము. అంతవరకు తెచ్చుకోకూడదు. కొన్ని టెస్టులు ఉన్నాయి, ఇప్పుడు ఒకళ్ళసారి ఇప్పుడు డబ్బులు పోతే ఈ పొద్దు పోతే సంపాదించుకుంటాము.
0: ఇప్పుడు మీరు అన్నారు ఇలా మన ప్రథమ చికిత్స చాలా ముఖ్యము అంటూ తర్వాత ఈ పరీక్షలు కూడా చెప్తున్నారు. అయితే సాధారణంగా ఇప్పుడు మనకు ముందుగానే ఏమన్నా జబ్బులు రావచ్చా అని తెలుసుకోవడం కోసం ఈ చెకప్ అన్నారు, అవి ఎటువంటి పరీక్షలు చేస్తే ముందుగా మనకు వచ్చే మనకు తెలుస్తాయి అంటారు
1: సార్? మాస్టర్ హెల్త్ చెకప్ అని బయట కూడా చేస్తా ఉన్నారు, దాంట్లో సుమారుగా 24-30 ఐటమ్స్ వచ్చేస్తాయి. మినిమం మనం చేసుకోవాలంటే థైరాయిడ్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఊపిరితిత్తులు కానీ ఎక్స్రే అని వస్తుంది, గుండెకి ఈసీజీ అని వస్తుంది, అట్లా కంప్లీట్ హిమోగ్రామ్ని, దాంట్లో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు వాటి తెలుస్తాయి. ఆ తెలిసినప్పుడు వాటిని తీసి టెస్ట్ చేస్తే దాంట్లోనే మినిమం పేషెంట్ కొన్ని వాల్యూస్ ఇస్తారు, దాన్ని చూపిస్తే మామూలు ఎంబీబీఎస్ డాక్టర్ అయినా చూస్తే చెప్పేస్తారు, ఈవెన్ సిస్టర్ చూస్తే కూడా ఇది ఏమన్నా ఉంటే చెప్పేస్తారు. అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ కాడికి వెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు అంటే సాధారణంగా మనం తీసుకునే ఆహారంతో తీసుకోవచ్చు, లేదంటే మన ఆహారపు జీవన శైలిలో మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే ఇలా ప్రమాదాన్ని ఎదుర్కొంటామని మనకు తెలిసిపోతుంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవచ్చు, మార్చుకుంటే

0: ప్రమాదం నుంచి తప్పించుకో. తీరా ప్రమాదం వచ్చినప్పుడు వెళ్తే వెనక్కి వచ్చేది ఉండదు, మనకు ఆయుష్ తగ్గిపోతుంది, అనారోగ్యము నుంచి ఆరోగ్యానికి వచ్చేది ఉండదు.
1: మనతో పాటే కాకుండా మనతో ఉన్న వాళ్ళందరికీ,
0: ఫ్యామిలీకి, బంధువులకి, సమాజానికి.
1: అయితే ఇప్పుడు మీరు చెప్పారు హెల్త్ చెకప్ అనేది.
2: మీరు ఇంతవరకు మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం జిమ్మీనాక్షి గారి పరిచయ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి. ఈనాటి భావలహరి మృదు మధుర గీతమంజరి కార్యక్రమంలో హనుమాన్ స్వామి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలను తెలియచేస్తూ వారి వైభవాన్ని తెలుసుకుంటూ సినీ గీతాలను వింటారు. హిందూ ధర్మంలో సంకట నాశకునిగా, కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ఆరాధిస్తారు హనుమంతుణ్ణి. హనుమంతుడి బలం, శౌర్యం, భక్తి, జ్ఞానం మరియు నిస్వార్థ సేవకు ప్రతీక. సీతారాముల పట్ల అత్యంత భక్తి, నిస్వార్థ సేవతో నిలిచిపోయారు వీరు. రాముని కార్యసాధనలో తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసి రాముని బంటుగా నిలిచిపోయాడు హనుమంతుడు. ఇప్పుడు ఒక పాట వినిన తర్వాత మళ్ళీ కొంత వైభవాన్ని తెలుసుకుందాం. శ్రీ ఆంజనేయం చిత్రం కోసం వేటూరి సాహిత్యంలో మణిశర్మ సంగీతంలో శంకర మహదేవన్ గాత్రంలో ఈ పాట వినేద్దాం. ముందుగా ప్రకటనలు విందాము, తర్వాత పాట విందాం.
1: తీసేస్తారు, దానికి కరెంట్ పెడతారు.
2: జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

హనుమంతుడు అపారమైన శక్తులు కలిగి ఉన్నాడు. అనిమాది అష్టసిద్ధులు, నవనిధులకు అధిపతి, వాయుపుత్రునిగా, అంజనీసుతునిగా, కేసరి నందనునిగా ఆయనకు అద్భుతమైన శక్తులు ఉన్నాయి. హనుమంతుడు సుందరకాండలో సీతాదేవిని కనుగొనటం, లంకను దహించటం ద్వారా రాముని కార్యసాధనలో కీలక పాత్ర పోషించారు. నిరంతరం కార్య

సాధకునిగా భక్తులకు స్ఫూర్తినిస్తారు. అలాగే గోష్పదీకృతి వారాసిం, ఆవు పాదం అంటే గిట్ట, ఆ స్థలాన్ని మనం ఎంత సునాయాసంగా దాటగలుగుతామో 100 యోజనాలు కలిగినటువంటి సముద్రాన్ని అంత అవలీలగా సులభంగా దాటగలిగాడు హనుమంతుడు. అంతటి శక్తిమంతుడు మన హనుమంతుడు. మరి ఇప్పుడు ఒక చక్కటి పాట వినిన తరువాత మళ్ళీ వైభవాన్ని తెలుసుకుందాం. ముత్యాల ముగ్గు సినిమా కోసం కేవీ మహదేవన్ సంగీతంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలాపనలో ఈ పాట వినేద్దాం.

0: హనుమంతుడు చిరంజీవి, అంటే మరణం లేనివాడు. రాబోయే సృష్టి చక్రంలో బ్రహ్మ పదవిని కూడా స్వీకరించబోతున్నట్లు మనకు గ్రంథాలు తెలుపుతున్నాయి. హనుమంతుని పేరు స్మరిస్తే భయాలు, దోషాలు, శత్రుభయం తొలగిపోతాయని, అలాగే కార్యసిద్ధి కలుగుతుందని చెబుతారు. అయినా కార్యనిర్వహణ దక్షణ బలంగా కలిగి ఉన్నటువంటి వాడు. అటువంటి వాడిని స్మరించటం వలన మనకు కూడా నిర్వహించే శక్తి, అలాగే వేద వేదాంగాలను అభ్యసించినటువంటి వాడు హనుమంతుడు. రామచంద్రుడి మొదటి పరిచయంలోనే హనుమంతుని మాట విని, మీరు వేద వేదాంగాలను అభ్యసం చేశారు అన్నారట రామచంద్రుడు. అటువంటి హనుమంతుడి గురించి మళ్ళీ తెలుసుకునే ముందు ఒక చక్కటి పాట వినేద్దాం. ఊసరివెళ్ళి సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచనలో, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో, ఎంఎల్ఆర్ కార్తికేయన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గాత్రాలలో ఈ పాట వినేద్దాం.
1: నీకు 100 మంది కనబడుతున్నారేమో, నాకు మాత్రం ఒక్కడే కనబడుతున్నారు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే.

భావలహరి మృదు మధుర గీతమంజరి కార్యక్రమంలో హనుమంతుడి వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. హనుమాన్ చాలీస పారాయణం చేయటం ద్వారా ఆంజనేయుని కృపకు పాత్రులై సమస్త బాధల నుండి విముక్తి పొందవచ్చని భక్తుల విశ్వాసం. హనుమత్ వైభవాన్ని చదవటం లేదా వినటం వల్ల మనస్సులో భక్తి, కార్యసాధనలో పట్టుదల మరియు నిరాశ నిస్పృహల నుండి భయపడేటటువంటి అవధ్యాన్ని తొలగించి శక్తిని ప్రసాదిస్తుంది ఈ హనుమాన్ చాలీస. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. వారధి నిర్మాణంలో హనుమంతుడు అలాగే మిగిలిన 7 లక్షల మంది వానరులు పాల్గొన్నారు. అలాగే ఒక పర్వతం హనుమంతుడు పట్టుకొని ఆ వారధి నిర్మాణంలో వినియోగిద్దామని తీసుకొని రావటానికి ప్రయత్నిస్తుండగా రామచంద్రుడు అన్నాడట, హనుమా ఆగు అన్నారు. రాముడు చెప్పాడు కదా, ఆగిపోయాడు. అప్పుడు ఆ పర్వతం ఏడ్చేసిందట, అయ్యో నేను రాముడి కార్య సాధనలో నేను సేవ చేయలేకపోయానే, ఉపయోగపడలేకపోయానే అని ఏడుస్తే హనుమంతుడు చెప్తాడు, రామచంద్రుడు ఆపాడు అంటే నీకు అంతకంటే మంచి సేవ ఏదో ఇవ్వబోతున్నాడు, పర్వతమా నువ్వు బాధపడకు అన్నారు. ఏమిచ్చారండి రామచంద్రుడు? తరువాతి కృష్ణావతారంలో గోవర్ధనగిరిగా ఆ పర్వతాన్ని తన యొక్క స్పర్శ తగిలేటట్టుగా చిటికెన వేలుపై నిలుపుకొని 7 రోజులు చక్కగా ఉంచుకున్నారా? అంత గోపీజనులను సంరక్షణ చేశారా? మరి అంతటి భాగ్యం. అలా రామచంద్రుడు మనకు ఏది ఇవ్వకపోతే మనకి ఇవ్వలేదని బాధ కలుగుతుంది, కానీ అంతకు మించినటువంటిది ఇవ్వటానికే రామచంద్రుడు మనకు ఆపి ఉంటాడు. అలా హనుమస్వామి ద్వారా మనకు తెలియచెప్పారు శ్రీరామచంద్రుడు. సరే, చక్కటి పాట వినిన తర్వాత మళ్ళీ వైభవాన్ని తెలుసుకుందాము. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కోసం వేటూరి రచనలో ఇళయరాజా సంగీతంలో ఎస్పి శైలజ గారి గాత్రంలో ఈ పాట వినేద్దాము.

హనుమంత్ వైభవం. సునాయాసంగా దాటగలిగాడు హనుమంతుడు 100 యోజనాలు అనుకున్నాము. మరి అంత బలం ఎక్కడిది అంటే ఆయనలోనే ఉంది. ఆయన శక్తి ఆయనకు తెలియక చిన్నప్పుడు అల్లరి చేస్తూ ఉంటే నీ శక్తి నీకు తెలియకుండా ఉండుగాక అని ఆనాడు ఋషులు ఇచ్చారు ఆ మాటను. దానికి ఆయన శక్తి ఆయనకు తెలియలేదు. తర్వాత పక్కన వాళ్ళు చెబుతూ ఉంటే ఏ పనైనా చేయగలుగుతాడు. ఆ విధంగా ఉంటుంది తన శక్తి. అలా 100 యోజనాలు కలిగినటువంటి సముద్రాన్ని దాటి సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు సీతమ్మ ఏ స్థితిలో ఉంది? తన యొక్క వేణితోటే తను ఉరి వేసుకోవటానికి సంసిద్ధంగా ఉంది. వేణి అంటే జడ, అంటే అంత దుఃఖితురాలై ఉన్నది. 700 మంది వికృత రూపాలు కలిగినటువంటి స్త్రీల మధ్య ఆ సింసుపా వృక్షం క్రింద దుఃఖితురాలుగా ఉన్నది. అప్పుడు హనుమంతుడు చూశాడు. సూక్ష్మ రూపాన్ని దాల్చి ఆయన రామ కథను పాడుతూ ఉన్నాడు. దశరథ మహారాజు కుమారుడు, శ్రీరామచంద్రుడు, రఘురాముడు అంటూ ఆమెకు వినపడ్డాయి. ఎవరబ్బా రామకథను పాడుతున్నారే అనింది అనుకున్నది సీతమ్మ. కానీ ఇక్కడ రాక్షసులు ఏ రూపాలను దాల్చి ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలియనటువంటి స్థితి. మళ్ళీ ఆ కథను కంటిన్యూషన్ చేస్తున్నారు హనుమంతుడు. అప్పుడు అమ్మ చూసింది, హనుమంతుడి దగ్గరికి వచ్చి మధురం సంస్కృతే వాక్యం మధురంగా మాట్లాడాడు అమ్మతోటి. తర్వాత ఆ రామచంద్రుడి యొక్క అంగుళీయకాన్ని కూడా సమర్పించారు. అలా మన మాట ఎలా ఉండాలి? మధురంగా ఉండాలి. ఎదుటి వారి బాధను దుఃఖాన్ని తీర్చే విధంగా ఉండాలని

మనకు హనుమస్వామి మాటలలో శ్రీమద్ రామాయణం తెలియచేస్తుంది. అలా అమ్మ దుఃఖం నుంచి కొంతగా తేరుకునేలాగా చేశారు హనుమస్వామి. అటువంటి హనుమస్వామి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలను తెలియచేసుకుంటూ చివరిగా ఈ పాట వినేద్దాం. సుప్రీం సినిమా కోసం రామజోగయ్య శాస్త్రి రచనలో, సాయి కార్తిక్ సంగీతంలో, కార్తిక్ సూరజ్ గాత్రాలలో ఈ పాట వినేద్దాం.

మీరు ఇంతవరకు బావలారి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో హనుమంతుని వైభవంతో పాటుగా సినీ గీతాలను విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: వేగవంతం చేయాలని, సెప్టెంబర్ నెల నాటికి అందుబాటులోనికి తీసుకువచ్చే విధంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 75% సబ్సిడీతో మత్స్యకారులకు వలలు, ఐస్ బాక్సులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి గ్రామంలో పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎంపీ లాడ్స్ నుండి 1 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, 90 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తోందని తెలిపారు. జిల్లాలో లో వోల్టేజీ సమస్య లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన నూతన సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతోందని పడన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్ల రూపాయలతో 64 KV కెపాసిటీ కలిగిన స్విచ్చింగ్ స్టేషన్ నిర్మాణ పనులను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తూ ఎటువంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పోర్టు ప్రాంతంలో 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను కేటాయించిందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. పోర్టు నిర్మాణ పనులు 60% పూర్తయ్యాయని, రహదారి నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిర్మాణాలను, త్రాగునీరు సరఫరాకి అవసరమైన పైప్ లైన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెనమలూరు గ్రామం వృద్ధాశ్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మదర్స్ డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. సమాజ నిర్మాణంలో తల్లుల పాత్ర వెలకట్టలేనిదని, మాతృదినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. జిల్లాలో డ్రాపౌట్స్ లేకుండా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల వద్దకు వెళ్లి విద్య యొక్క ప్రాముఖ్యతను, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ప్రయోజనాలను వివరిస్తూ బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలలలో విద్యను అభ్యసించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో 100% అడ్మిషన్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్క విద్యార్థికి విద్యను అభ్యసించేలా గ్రామీణ సభలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. తీర ప్రాంతాలలో ప్రజల త్రాగునీటి కష్టాలను తీర్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 70 కోట్ల రూపాయలను అమృత్ స్కీమ్ పథకం ద్వారా కేటాయించిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందించేందుకు వీలుగా నీటి చెరువుల నిర్మాణం, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు పైప్ లైన్ల నిర్మాణ పనులను 6 నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి కిషోర వికాసం సమ్మర్ క్యాంపెయినింగ్ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ క్యాంపెయినింగ్ ద్వారా కిషోర బాలికలకు, బాలురకు జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, అనీమియా నివారణ, విద్య, వ్యాయామం, సైబర్ భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బాలబాలికలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే విధంగా ప్రతి క్లస్టర్లలోనూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖ విందాము. సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. హెలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233 93, ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233 93, ఎస్టీడీ కోడ్ 08596. మొదటి కాలర్ ఎవరో చూసేద్దామా?

0: హలో
1: హలో
0: చెప్పండి.
1: మేడం, ఇది లక్ష్మీ నరసింహా షాప్ పేరా?
0: మీ వాయిస్ వినపడట్లేదండి, కొంచెం దగ్గరగా పెట్టుకోరా ఫోను.
1: హలో,
0: చెప్పండి.
1: లక్ష్మీ నరసింహ సింహా నుంచి ఒక పాట వేయండి అంటున్నా.
0: ఓకే అండి, వింటూ ఉంటారా మా కార్యక్రమాలు?
1: వింటూ ఉంటాం మేడం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మార్కాపురమా? అందులో ఏ సాంగ్ కావాలి?
1: మరుమల్లి జావిల్లి ఒకటైతే మా చెల్లి.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామా? థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.

0: హలో
1: హలో,
0: హలో, చెప్పండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఎస్ కొత్తపల్లి నుంచి ఆవుల కోటేశ్వరరావు మేడం.
0: కోటేశ్వరరావు గారు బాగున్నారా? ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: శ్రీ ఆంజనేయంలో మేడం. ఒక మంచి ఆంజనేయ స్వామి మంచి పాట ఏంటి మేడం, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనే పాట ఉంటుంది. బాగున్నారు మేడం మీరు?
0: వేసాము, మళ్ళీ చూ వింటారా?
1: ఇందా మేడం, మీరు ఆంజనేయ స్వామి గురించి మంచిగా చెప్పారు, మంచి పాటలు వేశారు.
0: ఓకే, సంతోషం. థ్యాంక్స్.
1: థ్యాంక్ యూ మేడం. కొద్దిగా అదే శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకే అండి, ఆ పాటే వినేద్దాం. సరేనా?
1: థ్యాంక్ యూ మేడం. వినేశ్వరరావు అందరికోసం.
0: అందరికోసం అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్.

0: హలో హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, వెల్కమ్ టు హెలో ఎఫ్ఎం.
1: మాది సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ నుంచి. నా పేరు ఓబలేష్ మేడం.
0: ఓబలేష్ గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు
1: మేడం? ఈరోజు అక్క బావన వచ్చాడా అనే సినిమాలను చూస్తాను కావాలి మేడం.
0: సినిమా పేరే అక్క బావన వచ్చాడా?
1: అవును మేడం.
0: అందులో ఏ పాట?
1: అనురాగం అనురాగంలో అనే ఒక పాట ఉంటుంది మేడం, ఆ పాట వినిపించండి మేడం. హలో,
0: ఒక నిమిషం అండి. అక్క బావ నచ్చాడా సినిమా, అదే సంబంధండి, అదే సంబరణ అవుతుంది.
1: అనురాగం అనురాగంలో అనే సాంగ్ మేడం.
0: అది కనపడట్లేదు, మళ్ళీ చూస్తాను ఒక నిమిషం.
1: లేదంటే వేరే పాట అడుగుతుంది మేడం.

0: వేరే సినిమా కోరతారా?
1: దేవరాగం ఉందా మేడం?
0: దేవరాగమా?
1: అవును మేడం.
0: దేవరాగం.
1: శ్రీదేవి అరవింద స్వామి మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: మేము చేనేత మగ్గం, మేము పట్టు చీరలు తయారు చేస్తాం.
0: అవునా? ఓకే.
1: అవును మేడం, పుట్టపర్తి దగ్గరలో ఉంటాం మేడం. మేము
0: దేవరాగం. దేవతల ఆరారండి ఉంది, కానీ మీరు అడిగిన దేవరాగం లేదండి.
1: అవునా? ఓకే మేడం, అయితే చెట్టు కింద ప్లేడర్లోంచి పాట వినండి మేడం.
0: ఏ పాట వేయమంటారు ఇందులో?
1: అందులోంచి ఒక పాట, మంచి పాట వినిపించండి మేడం.
0: ఓకే ఓకే
1: ఓకే మేడం, ధన్యవాదాలు మేడం.
0: వెల్కమ్.

0: హలో, వెల్కమ్ టు హెలో
1: హలో,
0: ఎఫ్ఎం.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: ఉన్నారా మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: ఏ పాట వినాలనుకుంటున్నారు? ఏ సినిమా నుండి?
1: సరదా సరదాగా.
0: సరదా సరదాగానా? మీ వాయిస్ కూడా సరదా సరదాగా ఉందండి.
1: అవును మేడం. అందుకంటే కాల్ కలుస్తుందో లేదో అని ఇక్కడ ట్రై చేస్తూనే ఉన్నా. ఆల్మోస్ట్ పని చేస్తూ ఒకటితో ట్రై చేస్తూ ఉన్నాను మేడం.
0: ఓకే అండి. అందులో ఏ పాట కావాలి?
1: అవునా అవునా ప్రేమలో నాపుడే పడదామా, ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మా ఇకనైనా. ఆయ వల్ల
0: అవునా అవునా తప్ప మిగిలిన పాటలన్నీ ఉన్నాయండి.
1: అబ్బా,
0: మల్లె పువ్వ ఎన్నెన్నో జం.
1: అది లేదా మరి వేరేది అడగన్నా?
0: వేరేది అడుగుతారా? ఇందులో వేరేది వేయమంటారా పాట?
1: శివరామరాజు.
0: శివరామరాజు చిత్రమా?
1: శివరామరాజు.
0: ఓకే. ఏం చేస్తున్నారు మీరు?
1: మేడం
0: మీరు ఏం చేస్తుంటారు అంటున్నా.
1: మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ అది ఉపాధి పని అంటారు కదా మేడం, ఇక్కడ తెలంగాణ ఇది నిర్మల్ సైడ్ మేడం.
0: ఓకే అండి. ఈ చిత్రంలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మీరు ఫస్ట్ సాంగ్ ఉంటుంది మేడం, ఒకసారి సాంగ్ చెప్పండి. అది నాకు చెప్పరావట్లేదు.
0: పిడుగులా పడిపో అమ్మా భవానీ, నిరుపేదల దేవుడు స్వాగతం
1: స్వాగతం
0: అందాల చిన్ని. ఓకే అండి,
1: స్వాగతం.
0: వినేద్దామా మరి?
1: ఓకే మేడం, థ్యాంక్స్. శ్రోతలందరికి నమస్కారం మేడం.
0: శ్రోతలందరి కోసం అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. వెల్కమ్.

0: హలో, వెల్కమ్ టు హెల్ ఎఫ్ఎం.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపల్లెని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా పోలయ్య గారు?
1: బాగున్నాం మేడం.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు
1: మేడం? శివాజీ నటించిన అదిరింది అయ్యా చంద్రం.
0: సినిమా పేరా?
1: అవును మేడం, అదిరింది అయ్యా చంద్రం.
0: అదిరిందయ్యా, అందులో ఏ పాట వినాలి?
1: పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నావే, బల బల ముద్దొస్తున్నావే.
0: ఓకే అండి.
1: పద్మావతి తెలియస్తే పద్మావతి.
0: మీరు కోరిన పాట వచ్చేస్తుందండి. ఇక్కడ పాట పాడటానికి సమయం కాదు, ఇది కోరుకునేదే కదా.
1: అదే మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ.
2: వస్తే పద్మావతి.

0: హలో, వెల్కమ్ టు హెలో ఎఫ్ఎం.
1: హలో,
0: చెప్పండి.
1: హలో
0: చెప్పండి, వినపడుతుంది.
1: మంత్రా సినిమాలోది
0: మంత్రమా?
1: హలో,
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మార్కాపురం పోల్సుబై కాలనీ.
0: మంత్రా సినిమా పేరు. ఓకే అండి, ఏ పాట కావాలి అందులో?
1: మాహా మాహా.
0: ఓకే అమ్మా, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా మరి.
2: Yeah, I mean,

0: హలో,
1: మేడం
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మార్గాపురం మేడం.
0: ఓకే, ఏ చిత్రం నుంచి పాట వినాలి?
1: మంగమ్మ గారి మనమడు.
0: మంగమ్మ గారి మనమడా?
1: బాలకృష్ణ.
0: ఏం చేస్తుంటారండి?
1: నేను లారీ డ్రైవర్ని మేడం, మార్కెట్లో.
0: ఓకే, మంగమ్మ గారి మనవడు. ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా మరి?
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: పోలీస్
2: మిస్సీమా,
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. పోలీస్
2: మిస్ సీమా,
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: హలో.
6: హలో,
5: చెప్పండి. మీ పేరండి?

0: हेलो हेलो వినపడుతుందండి మీ వాయిస్, మాట్లాడండి. హలో,
1: హలో,
0: చెప్పండి అమ్మా.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: సింహారాశి సినిమాలో ఏ పాట అయినా కావాలి మేడం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మార్కాపురం మేడం.
0: మార్కాపూర్లోనేనా? ఏం చేస్తుంటారు?
1: మిరగాయలకు వస్తున్నా మేడం. రంగమ్మ కోసం మేడం ఈ పాట.
0: ఓకే అండి. ఏ పాట వేయమంటారు? ఏదైనా పర్వాలేదా?
1: ఏదైనా పర్వాలేదు మేడం.
0: ఓకే అండి.

0: హలో,
1: అదే నమస్తే మేడం,
0: నమస్తే అండి.
1: నాకు వెక్కిజాల నాగార్జున అండి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రైల్వే స్టేషన్ మేడం.
0: అందులో ఏ పాట కావాలి?
1: ఓ బేబీ మీ మీద బింగి కట్టను.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.

0: ఒక ప్రకటన వింటారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామర
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: హలో.
3: హలో,
0: వెల్కమ్ టు హెల్ ఎఫ్ఎం, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి.
3: మేడం మార్కాపురం పూల శుభాకాలు నుండి. మేడం రఫీ.
0: ఓకే రఫీ గారు, బాగున్నారా? ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
3: మేడం ఇడ్లీ కొట్టు సినిమా నుండి పాట కావాలి మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు?
3: నేను ఆటో డ్రైవర్ మేడం.
0: ఇడ్లీ కొట్టు సినిమా?
3: అవును మేడం.
0: అదైతే లేదండి, ఆ సినిమా అందుబాటులో ప్రజెంట్
3: ఓకే ఓకే. శివరాజ్ శివరామరాజులోది ఏదో ఒక పాట అండి మేడం.
0: శివరామరాజులోది. ఏ పాట వేయమంటారు
3: మేడం?
0: ఏ పాట వేయమంటారు?
3: సంతోషపడతారు చూడండి మేడం, ఆ పాట సంతోషమంతా అది
0: ఆనందాల. ఓకే.
3: అవును మేడం, కరెక్ట్.
0: ఓకే అండి.
3: ఓకే,
0: మీరు కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దాం.
3: ఓకే, థ్యాంక్ యూ మేడం,
0: వెల్కమ్.

మీరు ఇంతవరకు హెలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోను ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మహిళా భారత్.

ఈనాటి మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో అమ్మకానికో పుస్తకం కథానిక రచన శ్రీమతి ఏ తేజోవతి మరియు శ్రీమతి వై రంగనాయకి అందించిన స్వీయ కవితలు ప్రసారమవుతాయి. ముందుగా ఒక ప్రకటన.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ప్రకటించిన కార్యక్రమం వింటారు.
2: రామారావు మండిపడుతున్నాడు. ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. అతని చేతిలో ఉన్న ఓ పుస్తకాన్ని మాటిమాటికి చూసుకుంటూ, కళ్ళగద్దుకుంటూ, పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. ఎవరి సుంఠ మూర్ఖుడు, వీడికి జన్మ జన్మలకి అక్షరముక్క అబ్బుతుందా? ఇంత విలువైన పుస్తకాన్ని ఖరీదులో కాదు సుమండి, పాత పేపర్లు కొనేవాడికి అమ్మేసిన వాణ్ణి రామారావు గారు తిట్టని తిట్టులేదు, వాడని విశేషణము లేదు. పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా అని కూడా అనేశాడు. పొద్దున కూరలకని మార్కెట్కి వెళ్తుంటే పాత పేపర్లు పుస్తకాలు కొనేవాడితో అరసపడ్డాడు. సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాపు కానీ పాత పుస్తకాలు కొని అతను కనబడితే ఆగి మంచి పుస్తకాలుంటే వాటిని కొని చదవడం ఆయనకు అలవాటు. ఆ విధంగా చూసినప్పుడే ఈ పుస్తకం కంటపడింది. ఎంత ఇమ్మంటావు అని అడిగాడు. సహజంగా ఆ పుస్తకం విలువలో సగమో మూడో వంతో నాలుగో వంతో వసూలు చేస్తారు. కానీ ఆ పుస్తకాలు పొద్దున్నే అతను మాత్రం, ఉంచండి సార్, పాత పేపర్లు కొంటుంటే ఈ పుస్తకం బోల్డ్ చోట ఆక్రమిస్తోందంటూ ఆ పేపర్లకి బోనస్గా ఉత్తినే ఇచ్చేశాడు. మీకు కావాలంటే ఉంచుకోండి అన్నాడు. అప్పటినుంచి ఇలా అగ్గిబుగ్గి అయిపోయి నిప్పులు తొక్కుతూ ఆ పేపర్లు అమ్మిన వాళ్ళ ఇంటి అడ్రస్సు వివరాలు అతగాని ప్రాణం తీసి తెలుసుకుని ఇలా చిందులు తొక్కుతున్నాడు. ఇక్కడ రామారావు గారిని గురించి కాస్త చెప్పాలి. ఆయన ఒక విధంగా పుస్తకాల పురుగు. తప్పు, పురుగు పేజీలు తినేస్తుంది కానీ దాని మీద ఉపన్యాసాలు ఇవ్వగలదా, వ్యాసాలు రాయగలదా? రామారావు గారు అలా కాదు. ఆవగింజ నుంచి ఆటంబాంబు దాకా, అణువు నుంచి అంతరిక్షం దాకా అన్నిటి మీద ఆయన్ని అడిగితే మాట్లాడగలడు. అడగకుండానే వ్యాసాలు రాసి పత్రికలకి పంపగలడు. ఓ విధంగా చెప్పాలంటే ఆయన ఇల్లు పుస్తకాల మయం. అప్పుడప్పుడు వాళ్ళ ఆవిడ విసుక్కుంటూ ఉంటుంది, ఈయనకి పందిరి మంచం ఎందుకు, ఇంచక్క పేర్చిన ఆ పేపర్ల బొత్తి మీద ఓ జంపకానా పరుచుకు పడుకుంటే సరి, బోలెడు జోటు కలిసి వస్తుంది అని. ఎందుకంటే ఆయన తెప్పించని తెలుగు ఇంగ్లీషు దినపత్రికలు, తెలుగు వార పక్ష వాస పత్రికలు లేవు. వాటిని నెలకో రెండు నెలకో ఓసారి కూర్చుని అందులో ముఖ్యమనిపించిన వాటిని గుర్తుపెట్టి కట్ చేస్తూ ఉంటాడు. వాటిని రాజకీయ సాంస్కృతిక శాస్త్రీయ విభాగాలుగా విభజించి వేటికవి ట్యాగ్ చేసి పెట్టుకుంటాడు. ఇంకా పుస్తకాలంటారా, చెప్పానుగా, ఆయనకి ఆవిడికి కలిపి బట్టలకి ఒకే ఒక బీరువా. మిగతా ఇల్లంతా నిండి ఉండేవి పుస్తకాల బీరువాలే. ఎలా సేకరించాడో కానీ 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సంచిక కూడా ఆయన దగ్గర దొరుకుతుంది. అలా అని పెద్ద జమీందారేమీ కాదు. పెద్దలిచ్చిన ఇల్లుంది, పిల్లలు సెటిల్ అయ్యారు, టీచర్ ఉద్యోగంతో పిల్లల్ని చదివించాడు. అందుకని ఆ పుస్తకాలను మమ్మల్ని ఇంతవాళ్ళని చేశాయి నాన్నగారు అని కృతజ్ఞత పిల్లలకి. ఆయన దమ్మిడి అడగరు. తిండికి తండ్రి ఇచ్చిన పొలం మీద వచ్చే వడ్లగింజలు చాలు. ఆయన ఒక అద్దరు చొక్కా, ఓ మామూలు ప్యాంటు తప్ప పెద్దగా ఏమిటి, అసలు బట్టలు కొనుక్కోడు. పుట్టినరోజునో ఏదో మిషన్ మీద పిల్లలు కొనిపెట్టిన బట్టల్ని ఎప్పుడో కుట్టించుకుంటూ ఉంటాడు. అయితే ఆయనకు నిత్య సహచరి ఒక రేడియో, ఒక ట్రాన్సిస్టర్, ఈ మధ్య వచ్చిన ఒక సెల్ ఫోను. అయితే ఆ రేడియో న్యూస్లో ఎవరైనా తప్పు చదివారా ఇంకా ఊరుకోడు, వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి కరెక్షన్ చెప్పాల్సిందే. వాళ్ళింట్లో ఓ టీవీ ఉంది, ఆయన చూసేది న్యూస్ ఛానల్స్ మాత్రమే. ఇంట్లో ఏసీ లాంటివి ఏమీ లేవు. తాతల నాటి ఓ సీలింగ్ ఫ్యాను, చుట్టాలు వస్తే పనికొస్తుందని చెప్పి ఒక టేబుల్ ఫ్యాను. ఇలాంటి చరిత్ర కలిగిన రామారావు గారు ఒక పుస్తకాన్ని, అందులోనూ ఆయన దృష్టిలో అత్యంత విలువైన పుస్తకాన్ని, ఓ సుంఠ ఓ మూర్ఖుడు అమ్మడం కూడా కాదుట, కొసరు పడేస్తే సాక్షాత్తు శారదాదేవిని అచ్చంగా అవమానించినట్టే అని భావించి ఆ తల్లి కాటుక కంటినీరు తన కర్చీపుతో తుడవాలి అని, ఆమెకు జరిగిన ఈ అవమానానికి తప్పకుండా ప్రతీకారం చేస్తానని ప్రతిజ్ఞ పట్టి బయలుదేరాడు. ఆ పాత పుస్తకాలు కొనే అతను చెప్పిన గుర్తులను బట్టి, ఆ పైన పుస్తకం మీదున్న పేరుని బట్టి ఆ ఇంటికి చేరుకున్నాడు ఆయన. చేతిలో ఆ పుస్తకం పట్టుకు వెళ్ళిన రామారావు గారు రావణాసురుడి మీద యుద్ధానికి దిగిన రావణ్లా ఉన్నాడు. చేతిలో ధనుసు బదులు పుస్తకం. ఆ వ్యక్తి కనిపించగానే ముఖం మీద కొట్టాలనే సంకల్పంతో పుస్తకాన్ని సంధించిన బాణంలా పట్టుకెళ్లిన రామారావు గారికి ఆ అపార్ట్మెంట్ కనిపించింది. కానీ సెక్యూరిటీ గార్డ్ని అడిగితే, ఆంజనేయులు ఎవరో తెలియదు పో అన్నాడు. అక్కడ ఉన్న ఇంటి ఓనర్స్ పేర్లలో కూడా ఈ ఆంజనేయులు పేరు కనిపించలేదు. ఎవరైనా ఈ మధ్య ఇల్లు ఖాళీ చేశారా అని అడిగితే, లేదు, నే ఇక్కడికి వచ్చిన 2 ఏళ్ళ నుంచి ఎవరు ఖాళీ చేయలేదు అని చెప్పాడు. అయోమయంలో పడ్డ రామారావు గారికి అప్పుడే మెట్లు దిగి బయటికి వెళ్తున్న ఓ పెద్దావిడ ఎదురు

అని చెప్పింది. చెన్నయ్య రెండో అంతస్తులో ఆదర్శన్ ఉన్నాడే, వాళ్ళ నాన్నగారి పేరు ఆంజనేయుల్ట. ఒకసారి ఎవరో ఇద్దరు వచ్చారు ఆయన కావాలని, బహుశా ఆయనే అయ్యి ఉండొచ్చు, పైకి పంపించు అని చెప్పింది. లిఫ్ట్ లేని ఆ అపార్ట్మెంట్లు మెట్లెక్కి ఆ ఇల్లు చేరుకుని తలుపు దగ్గర నిలబడి డోర్ బెల్ కొట్టబోతుంటే మాటలు వినపడ్డాయి. జానకి, నా మాట విను, అన్నం తిను, ఎన్నాళ్ళిలా పస్తులుంటావు? అదో పెద్ద వయసు ఆయన గొంతు. వద్దండి, నన్ను బలవంత పెట్టకండి, సుందరకాండ పారాయణ చెయ్యిందేనే అన్నం తిన్నని మీకు తెలుసుగా. ఆ జానకి గారి గొంతు గద్గదికంగా ఉంది. ఆ రామాయణం భాగవతం అమ్మారు ఊరుకున్నాను, కానీ నీ నియమము నాకు తెలుసు. ఆ మొక్కు పిల్లవాడికి ఒంటో బాగుండక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కదా మొక్కుకున్నావు. కానీ ఇది ఆలోచించు, ఈ రెండు రోజుల్లో అబ్బాయి అమ్మా నువ్వు అన్నం తిన్నావా అని అడిగాడా? కోళ్ళైనా పట్టించుకుందా? ఓ ప్రయోజనం లేని వాటిని గురించి పట్టుబడితే నష్టపోయేది నీ ఆరోగ్యమే. మనం ఊళ్ళో లేనప్పుడు చూసి నేను ప్రాణప్రదంగా దాచుకున్న పుస్తకాలు అమ్మితే నేనేం చేయగలిగాను చెప్పు. బయట నిలబడ్డ రామారావు గారు స్థాణువై నిలబడ్డారు. ఆంజనేయులు గారి అనునయ వాక్యాలతో ఆవిడ దుఃఖం మరింత ఎక్కువైంది. అవును, ఊరి నుంచి రాగానే నాన్న నా పుస్తకాలు ఎక్కడ పెట్టావురా అని అడిగితే, నాకు ఈ ఇంటర్నెట్ అవసరం, ఆ కంప్యూటర్ అది పెట్టడానికి వాటిని చిత్తు కాగితాలకి వాడికి వేసేసి మీ కోడలు, పనికిరాని పాత పుస్తకాలే కదా అవి అన్నాడు వాడు. అది ఆవిడ గొంతు. దానికి నువ్వు బాధపడి ఆ పాత పుస్తకాలు చదివి పాఠాలు చెప్పే మీ నాన్నగారు నిన్ను ఇంత వాణ్ణి చేశారు అన్న నీ మాటలకి కోడలేమందో గుర్తుందా? ఆ ఎలా మర్చిపోతాను, పిల్లల్ని కన్నాక పెంచడం పెద్ద గొప్పేనా? నా కొడుకు చదువు కోసమే ఉద్యోగం చేయడల్లా అని కసురుకోవడం ఎలా మర్చిపోతాను? జానక్ గారి స్వరంలో ఆక్రోశం. బయట నిలబడి వింటున్న రామారావు గారికి తల తిరిగిపోతోంది. ఇంతదాకా తన నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూశాడు, అగ్గిబుగ్గయ్యాడు. ఇప్పుడు దాని రెండో వైపు అర్థమవుతోంది. మరి ఆ కసురుళ్ళు విసురుళ్ళు వినలేకనే మాట్లాడలేదు జానకి. వయసు మీద పడ్డవాళ్ళం, జీవితంలో ఢక్కా మొక్కీలు తిన్నవాళ్ళం, మనం సర్దుకుపోవాలి. కాలం మారుతోంది. మా తాతలు తాళపత్ర గ్రంథాలు చదివారు. ఇళ్లల్లో వడ్ల పురి ఉండేది. సంక్రాంతికి చాటల్లో వడ్లు ఎత్తి వచ్చిన వాళ్ళకు పోసేవాళ్ళం నాకు బాగా గుర్తు. పిచ్చుకలకని వడ్ల కంకులు కట్టేవాళ్ళం. ఇప్పుడు హరిదాసుకి గుప్పెడు బియ్యం వేయడానికి భయపడుతున్నాం కదా. మనం పాత తరం వాళ్ళం, పాతను తోసేసి కొత్త ముందుకి పోవడం సహజం. మన ముందు తరం వాళ్ళు రచ్చబండ మీద చేరి మాట్లాడుకునేవాళ్ళు. మన తరం పుస్తకాలు చదవడం రాయడం, నేటి తరం ఆ ఇంటర్నెట్ ముందు కూర్చుని పేపర్ కూడా చదువుతారట. ఆ ల్యాప్టాప్లో కొట్టుకోవడం తప్ప రాయడం విసుగు. వాళ్ల ముందు తరం వాళ్ళు అసలు రాయడం చదవడం మర్చిపోయి కేవలం వినడంతో సరిపెట్టుకుంటారేమో. అది గమనించి మనం సర్దుకుపోవాలి. నా మాట విని భోజనం చెయ్యి. ఈ వయసులో నాకు నువ్వు, నీకు నేనే తోడు. ఆయన గొంతు కూడా గద్గదమైంది. మీరు పండితులు, కోపతాపాలు జయించిన వాళ్ళు, ఊళ్ళో అందరి చేత సన్మానాలు పొందిన వాళ్ళు. కానీ నేను ఒక మామూలు ఆడదాన్ని, నేను అలా సర్దుకుపోలేను. అయినా నిజం చెప్పండి, మీ పుస్తకాలన్నీ అమ్మేసిన రోజు మీరు బాధపడలేదు? ఆ రాత్రి ఆకలి లేదు అని అన్నం మాని పడుకోలా? నిజానికి ఆ రోజు అన్నం మాత్రమే మానేశాను. మరో రోజు దిండులో ముఖం పెట్టుకుని ఏడ్చాను కూడా. అది ఎప్పుడంటే, నాకు క్లాస్ ఫస్ట్ వచ్చాను, తెలుగులో మంచి మార్కులు తెచ్చుకున్నానని మా గురువుగారు నాకు ఒక అమూల్యమైన అపురూపమైన పుస్తకాన్ని బహూకరించారు. అది వీళ్ల కళ్ళబడకూడదని నేను కనుక్కుంటున్న పేపర్లే కదా, వాటి జోలికి రారు కదా అని ఆ పాత పేపర్లు అడుగున దాచిపెట్టాను. పాత పేపర్లతో పాటు ఆ పుస్తకాన్ని కూడా అమ్మేసిన రోజున ఎందుకు బతికున్నానా అని ఏడ్చాను కూడా జానకి అంటూ ఉద్విగ్నంతో ఆ పుస్తకం పేరు చెప్తూ ఉంటే బయట నిలబడి వింటున్న రామారావు గారి చెయ్యి వణికింది. ఆంజనేయులు గారి మాటల్లోని బరువు, గుండెల్లో బాధ తన చేతిలో ఉన్న ఆ పుస్తకంలోకి చేరి బరువైనట్టు అనిపించింది. కాలు కదపలేక రాతిబొమ్మలా నిలబడిపోయారాయన. అంతలో జానక్ గారి గొంతు, అసలు మీరు తప్పు చేశారండి. వాడు ఇల్లు కొనుక్కుంటా అనగానే మన ఇల్లు అమ్మడానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. అమ్మడానికి వీల్లేదంటే పిత్రార్జితం భాగం పంచమంటే పరువు పోదా? అయినా ప్రతి తల్లి తండ్రి ముందు ఇలాగే అనుకుంటూ ఉంటారు. తీరా అడిగాక కాదనలేని బలహీనత. ఆ రోజు నువ్వు కూడా అన్నావు, పాపం బోలెడు అద్దెలు పోయలేకపోతున్నాడు అని. మర్చిపోయావా? కనీసం మీ పెన్షన్లో అయినా కొంత అట్టే పెట్టుకోకుండా అంతా చెక్కు రాసి వాడి చేతికి ఎందుకు ఇచ్చారండి? ఆమెలో తగ్గని కోపం. జానకి, నేను చాలా రోజులు అన్ఎయిడెడ్ పోస్టులో పనిచేశాను, అందుకని పెన్షన్ తక్కువ వస్తుంది. ఆ మాట అంటే నేను దాచుకుంటున్నానని వాళ్ళు అపోహపడుతూ ఉంటే అలా చేశాను. అది సరే, నువ్వు కాసిన పాలైనా తాగు, ఎంతకాలం ఇలా ఉండగలవు? పిల్లి పారబోసిందని చెప్దాంలే. రేపటి నుంచి నా దగ్గరున్న డబ్బుతో పాల ప్యాకెట్టు పళ్ళు తెచ్చిపెడతాను, సుందరకాండ పుస్తకం నే కొనుక్కొస్తాలే. వీలు చూసుకుని, మీ దగ్గర డబ్బులున్నాయా? ఎక్కడివి? ఎలా దాచారు? నిజం చెప్పాలంటే దాచలేదు, మందులకని వాడి దగ్గర

0: తెచ్చుకున్న డబ్బులో ఆయన అంటుండగానే, అంటే మందులు వేసుకోవటం లేదా, నాతో వేసుకుంటున్నానన్నారు బాధగా అంటున్న జానకి గారితో, లేదు ముఖ్యమైన మందులు వేసుకుంటూనే ఉన్నాను, అవి కొంచెం ఎక్కువ చెప్పి ఆ డబ్బు మిగిల్చి పేపర్లు అద్దెకి తీసుకుని చదువుకుంటున్నాను, అందుకే మందులకి ఎలాగోలా నేనే వెడుతూ ఉంటాను. ఏమండి ఇంత అబద్ధ బతుకు, మనం ఎందుకు బతకాలి, మనం వెళ్ళిపోదాం, మీకొచ్చే పెన్షన్తో కాలం గడపలేమా ఉద్విగ్నంగా అంటున్న భార్యతో జానకి, మనం వెళ్ళక్కర్లేదు, రేపు మనవడి పెళ్ళై కోడలొస్తే ఈ గది వాళ్ళకు కావాలని వాళ్లే వెళ్ళగొడతారు, ఈ లోపల మన బతుకు బండిని ఈడ్చే మార్గాలు వెతుకుతున్నాను, ఆశ్రమానికి వెళ్ళడమో మరో జీవనోపాధో ఏదో ఒకటి, నువ్వు మాత్రం పస్తులుండకు, నాకు రిటైర్ అయ్యేప్పుడు స్టాఫ్ ఇచ్చిన బంగారు ఉంగరం అమ్మడమో తాకట్టు పెట్టడమో చేసి సుందరకాండ పుస్తకం కొంటానుగా, నీ చీరలు అడుగును పెట్టుకో. వద్దండి ఆ ఉంగరం అమ్మకండి, సర్వజ్ఞుడైన ఆయనకి మన పరిస్థితి తెలీదా, ఆ రాముణ్ణి ఆ హనుమంతుణ్ణి తలుచుకుని క్షమించమని అన్నం తింటానండి, తింటాను. ఇంక వినలేకపోయారు రామారావు గారు. ఆ సమయంలో తను వెళ్ళి ఆ పుస్తకం అందించడం అంత సమంజసంగా అనిపించలేదు. బరువైన గుండెలతో తిరిగి వెడుతున్న ఆయనకు ఒకే ఒక ప్రశ్న తొలిచేస్తోంది, కొత్తను ఆహ్వానించాలంటే పాతని ఇంత తుడిచిపెట్టాలా, పాత కొత్తల మేలు కలయిక జరగదా, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నారు ఆయన. మర్నాడు ఓ ఉత్తరం రాసి పోస్టులో వేస్తేనే కానీ ఆయన మనసు శాంతించలేదు. ఆంజనేయులు గారికి నమస్కారం. నేనెవరో మీకు తెలిసే అవకాశం లేదు, కానీ మీ గురించి నేను వాకప్ చేసి తెలుసుకున్నాను. ముఖ్య విషయం, ఈనాడు కాలప్రభావంతో సరస్వతీదేవి పుస్తకాల్లోనే కాక అంతర్జాల పొరల్లో ఒదిగిపోవలసి వచ్చిందని మీకు తెలుసు. అయితే ఆ అరలను తెరిచి విజ్ఞానాన్ని శోధించడం చేత కాని నాలాంటి వృద్ధుల కోసం ఓ పథకం ఆలోచించాను. మీ అభిరుచి మేరకు నీ శేషజీవితం గడపండి నాన్నగారు అంటూ మా చిరంజీవులు నాకు ఇచ్చిన స్వేచ్ఛా సహకారాలతో నేను గతంలో సేకరించినవి ఇతరత్రా సేకరించిన పుస్తకాలతో నాలాంటి వృద్ధుల కోసం ఒక చిన్న గ్రంథాలయం నడపాలని నా ఆకాంక్ష. పుస్తక ప్రియులందరూ ఆ సరస్వతి ఉపాసకులు అనే నా భావన. ఈ గ్రంథాలయాన్ని నిర్వహించగల సమర్థులు మీరేనని తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉచితంగా వసతి, ఎంతో కొంత పారితోషికం కూడా అందచేసి తద్వారా ఆ దేవీ ఆరాధనకు కొంత సేవ చేసే అవకాశం మీకు కల్పించగలరని ఆశిస్తున్నాను. మీకు అంగీకారమైతే ఈ కింది అడ్రస్కు చేరుకోగలరు. ఇట్లు భవదీయ రామారావు. పిఎస్, మరో ఒక విషయం, పాత పుస్తకాలని కారణాంతరాల వల్ల అమ్మదలుచుకున్న వాళ్ళు లేదా డొనేట్ చేసేవాళ్ళు మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఉంటే ఆ లైబ్రరీ తరఫున స్వీకరించడానికి కూడా సిద్ధం, సహకరించగలరు. ఆ ఉత్తరం పోస్ట్ చేస్తుంటే ఆయనకి అమెరికాలో ఉన్న పిల్లలు గుర్తొచ్చి, నాకు ఈ స్వేచ్ఛనిచ్చిన మీకు థ్యాంక్స్ రా బాబు అనుకున్నారు చెమర్చిన కళ్ళతో.
1: మీరు ఇంతవరకు మహిళా భారతీ స్త్రీల కార్యక్రమంలో అమ్మకానికో పుస్తకం కథానిక విన్నారో, ఇప్పుడు వై రంగనాయకి అందించిన స్వీయ కవితలు వింటారు. వారు అందించిన
2: గురుచరణాలు. వానకు కళ్ళబెదురు పెట్టి చేతివేళ్లను కంప్యూటర్ల ముందు కూలేసి సీతాకోక చిలుకల్ని వెన్నుకుర్చీల్లో కుదేసి నూతిపళ్ళెం దగ్గర అమ్మ చెప్పిన కథలో కనపడ్డ బ్రహ్మరాక్షసులు తరగతి గదుల చెరసాలల్లో నక్షత్రాలను ఖైదు చేస్తున్నారు. గింజా మీరే, పండు మీరే, ఉలీ మీరే, శిల్పము మీరే అని తెలుసుకోగల బోధనతో తెలివిడిని ప్రసాదించే దాతకదా గురువు. మట్టిబొమ్మ మంత్రోపదేశం అడవి మనిషిని ఆకాశంగా మార్చింది. అతని బొటనవేలును అసూయ ఉరితీస్తే తీసిందేమో కానీ వెదురు చెట్టే విల్లు అనేదాన్ని పుట్టించగలదని చాటింది. చదువు నిశానీ దిశను మార్చే కిరీటం, గంగిరెద్దులవాడికి ఇస్తున్న పంచెల సాపు, ముసల్దాని నోట్లోకి వెళుతోన్న మాతాకబళం, తరగతి గదుల్లో తయారయ్యే తోలుబొమ్మల కర్మాగారాలకు పురిట్లోనే సంధి కొట్టించి ఏ గురుచరణాలు తన విద్యార్థులకు కనబడని కర్రతో గానాట ఆడుకుంటున్న ఈన బింబాన్ని పరిచయం చేస్తున్నాయో, చల్లకవ్వాన్ని చూపిస్తూ కుండ పగలకుండా వెన్న చేతి

పీకందే వైనాన్ని ఏ కరకమలాలు తన విద్యార్థులచేత దిద్దిస్తున్నాయో అట్టివారికి అట్టివారికి కళ్ళ శాలువాలు కప్పుదాం, అట్టివారిని నుతుల సింహాసనాలు ఎక్కిద్దాం. చెమ్మచెట్టు నవనాడుల్ని తెంపి దండకట్టాను, కన్నీటిని కుప్పపోసి పూజ చేశాను, గుండెను నిట్టనిలువుగా చీల్చి నైవేద్యమిచ్చాను. చూపుని, చేతని, మాటని, మమతని ఒక్కటిగా చేసి లుంగలు చుట్టుకుపోతూ నీకోసం నీకోసం సుడితిరిగిపోయాను. చేతనైంది అదే. చిత్రంగా నువ్వనేశావు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏది చూపించు, ఎక్కడా చూపించు అని. చూపులకు చిక్కేది చివరిదాకా దక్కనిది, మనసులో నాటింది మట్టిలో కలిసేదాకా వెంటపడేది. అదే అదే కొలమానం. పూలనిచ్చిన చెట్టు, పళ్ళనిచ్చిన చెట్టు, నీడనిచ్చిన చెట్టు, ప్రాణమిచ్చిన చెట్టు, చిత్రంగా నీకోసం కొడిగట్టిన దీపమై కొట్టుకుంటూ చిత్రంగా నీకోసం కొడిగట్టిన దీపమై కొట్టుకుంటూ నఖశిఖ పర్యంతం చెమ్మచెట్టుగా మారింది. భారమతి లాలించి ఓదార్చి భరోసా ఇచ్చిన చేతులు నా చుట్టూ పూల వాసనను అలినప్పుడు తెల్సా తెలీదా? ఎదురుచూపుల కల్హారాల్లో రాజమరాళంలా ఊరేగినప్పుడు తెలుసా తెలీదా? మాటల మంత్రబంధనాల్లో అగరు బత్తీలా పరిమళించినప్పుడు తెలుసా తెలీదా? ఇన్నేళ్లుగా వెతికిన మధుర క్షణాలు లభ్యమైన ఘడియల్లో ప్రేమనడిగాను, దేహమిచ్చావు. తోడునడిగాను, జ్ఞాపకాలిచ్చావు. సాంత్వన కోరాను, స్పర్శనిచ్చావు. గోరింటను అడిగాను, పచ్చబొట్టునిచ్చావు. కంచికి చేరని కథనడిగాను, చివరిగా కంచికి చేరని కథనడిగాను. ఇద్దరు కలిసి విడిపోయే చోట, ఇద్దరు విడిపోయి కలవలేంచోట, మురిసిపోయిన వాళ్ళు, మాయమైన వాళ్ళు, మట్టిలో కలిసిపోయిన వాళ్ళు ఏమి పొందగలిగారో నువ్వు నేను అదే అందుకోగలమన్నావు. మొండి బతుకు మీద అడక్కుండానే వాలిన వసంతం చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాను అంటోంటే అదేమిటదేమిటదిని భరించలేక బారాటి దండ కడుతూ కళ్ళు, కొబ్బరికాయలు పగలేస్తూ కంటి కొసల్లో చెలమ జారిపోకుండా ఆగట్లేదు, ఆరిపోకుండా చావట్లేదు, రాలిపోకుండా ఆపట్లేదు. కావడి మోయలేకుండా ఉన్నాను. మార్చుకుంటాను అనే భుజం ఏది బూదిలో కలిస్తే తప్ప? కీలుబొమ్మల సూత్రాన్ని పట్టి ఆడించేవాడి గుండె ఎంత కఠినం. సజల ఫలాలు ఏడుపే, ప్రేమించినందుకు, వదిలేసినందుకు, బంధాన్ని పట్టుకున్నందుకు, పట్టు వదిలేయాల్సి వచ్చినందుకు ఏడుపే. బుగ్గల మీద నుండి జారి భుజాల మీద చారికలు కట్టి బావుల్నే వద్దనుకుంటుంటే సముద్రాల్ని తయారు చేసింది ఏడుపే, మాయదారి ఏడుపే. కట్టె పుట్టి మునిగేదాకా వద్దంటున్నా వెంట పడింది, పడుతోంది ఏడుపే. ఒక్కసారి, ఒకే ఒక్కసారి దోసిట్లో తలవాల్చినందుకు జీవితమంతా వధ్యశిల మీదకి ఎక్కిందేమి దేవుడా? జీవితమంతా వధ్యశిల మీదకి ఎక్కిందేం భగవాన్? ఆర్తిగా, ఆలంబనగా, ఆరాధనగా, అంకితంగా అల్లుకున్న మొగలి పూమాలలు అవసరంగా విడిపోవడం తప్పదని విశాల విశ్వంలో ఎక్కడెక్కడికో ఎగిరిపోతాను అంటుంటే ఒకరికి పెట్టిన అన్నాన్ని నాదనుకుని ఒక్క ముద్ద తిన్నందుకు బ్రతుకంతా మరణశయ్య మీద మృత్యు ఘడియల్ని లెక్కబెట్టాల్సిందేనా దేవుడు?

ఆఖరికి పెట్టిన అన్నాన్ని నాదనుకుని ఒక్క ముద్ద తిన్నందుకు బ్రతుకంతా మరణశయ్య మీద మృత్యు ఘడియల్ని లెక్కబెట్టాల్సిందేనా భగవాన్? చిలుకను మీటిన విలుకాడ. రెండు కళ్ళు ఒక ఇంద్రధనుస్సుని కట్టిపడేశాక లోబడకుండా ఆగుతుందా మనసు? అయింది, అనుకున్నంతా అయింది. రాయిని రామపాదం ఒకటి తాకింది. వాస్తవంలో కనబడే ఇనుప ముళ్లను తెగ్గొట్టి గులాబీల పాన్పేసింది ఇష్టం. ఆ కొంచెంసేపు సందడిగా, విడిపోతూ ఏడుపుగా, ఏమైనా సరే ఈ స్థలం వదలాలి, స్పర్శను వదలాలి, ఊరు వదిలేయాలి. సంకల్పబలమో ప్రాప్తమో, కాలం కదులుతుండగా అన్నీ అవెంతటవే జరిగిపోతాయి. జ్ఞాపకాలు కొత్త ప్రదేశానికి వస్తాయి. కళ్ళింకా తెరవకుండానే, పొద్దింకా పొడవకుండానే కలత కలతగా పొలమారి పక్కకు వత్తిగిల్లుతూ నిద్ర మెలకువ కాని స్థితిలో, మెలకువ నిద్రను వరించలేని స్థితిలో దుఃఖం ఒకటి నానబెడుతోంది దేహాన్ని, ఆలోచనను, సమస్తాన్ని. దుఃఖం ఒకటి నానబెడుతోంది దేహాన్ని, ఆలోచనని, సమస్తాన్ని. ఏం దాటానో ఏమో, ఏం దాటగలిగానో ఏమో. ఇప్పటిదాకా, ఎప్పటిదాకా జరిగేది దూరమవటం, అది జరుగుతున్నందుకు దుఃఖమవటం. నేనెటు జరిగాను, నేనెటు ఒరిగాను. నీ వేలి కొసల్లోకి లీనమైన వాయులీనమిది. అటక మీద పడేయి, అట్లాంటిక్ మీద పడేయి. అదే దుఃఖమల్హరి రాగాన్ని ఆలపిస్తూ, అదే మోహనరాగం అనుకుంటూ, నీ వేలి కొసల్లోకి లీనమైన వాయులీనాన్ని అటక మీద పడేయి, అట్లాంటిక్ మీద పడేయి. అదే దుఃఖమల్హరి రాగాన్ని ఆలపిస్తూ, అదే మోహనరాగం అనుకుంటూ. కోసం ఉన్నది బావులేదు, కోరింది దక్కలేదు. మనుగడలో పాగుడి చావొత్తు, చిటికెడు పచ్చదనం విదల్చలేని అంగవికలులం, చారెడు పువ్వుల్ని రాల్చలేని పలకరింపులం. మరి ఇక దేనికోసం? పాగుడి చావొత్తు. జీవితాన్ని ముక్కవాసన పట్టిస్తూ చీకట్లను హత్తుకుంటూ ముందుకెళ్తున్నాం అనే భ్రాంతిలో కొయ్యగుర్రం ఎక్కుతాం. లక్ష్యాలను చేరగలమో లేదో తెలియదు, కానీ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు అరిగిపోకుండానే ఆర్థ్రైటిస్లు, నాలుగడుగులు వేస్తే నడున్నొప్పులు, నలుగురు నవ్వుకోవడం చూస్తే భగ్గుమనడాలు. ఎందుకని? ఎందుకని? మనం చంద్రవంకల్లా, వాన చినుకుల్లా కాలేమా? కనీసానికి కనీసం అధమం ఐదారేడుల పాపల్లా 5 నిమిషాలైనా బ్రతకలేకపోతున్నాం. ఎందుకని? పాపను అడిగాను. గూట్లో పిల్ల గుంజితే వల్ల చెప్పుకో చెప్పుకో. పాపను అడిగాను. గూట్లో పిల్ల గుంజితే వల్ల చెప్పుకో అడిగా. తెలీదు అంది పాప. ఆ అద్గో నాలుక తెలిసిందా అన్నాను. పాప నవ్వు. ఏది దొరకని, దొరకకపోని పుచ్చ పువ్వు వెన్నెల్లా పాప నవ్వు. ఈ నవ్వుతో ప్రపంచాన్ని నింపాలని, ముఖం మీద మనం కప్పుకున్న విసుగు మూతల్ని దిగంతాల్లోకి విసిరేయాలి అని. ఎగిరే పువ్వులు. ఏది నిజం, ఏది నీడ? వేగుచుక్కను తోడు చేసుకున్న అనుభూతి 1000 ముక్కలైంది. కీకారణ్యంలో దారిచూపి నడిపిస్తున్న చూపుడు వేలు దరిదాపుల్లోంచి మాయమైపోయింది. నమ్మకాలు ఎండిన బావులా, నమ్మకాలు ఏకాకితనానికి జోలపాడగల అమ్మలు. మృత్యువు చెవిని మెలిపెట్టగల మనస్సు, ఆకులాడని చోట కోకిలమ్మను రప్పించగల మనస్సు, అక్షరాల్ని సాము గరడీలు

0: నిశ్చయించగల మనసు, మరువంతో ఉదయాన్ని సాయంత్రాన్ని అద్దగల మనసు గమనం మర్చిపోయింది. ఒకరు ఇంకొకరిని ఆహ్వానిస్తే నిత్య చైతన్యం పురుడు పోసుకుంటుంది. ఒకరు ఇంకొకరిని తిరస్కరిస్తే మూకుమ్మడి విచారాలు ముందుకొచ్చి కూచుంటాయి. ఒకరి నవ్వులోకి నీ నవ్వుని వంపిచూడు, కదిలినంత మేర కాంతి నిండుతుంది. ఒకరి ముఖంలోకి ఒకరి దుఃఖంలోకి నీ ఓదార్పును కలగలిపిచూడు, ఓడిపోతున్న అడుగు గెలుస్తుంది. స్నేహం నీడలో ఇద్దరు ఒకరవడం, నా రెప్పల మీద నీ బరువును మోయటం, నీ కంటిపాపలో నా నవ్వును చూడటం, ఊసులు కలబోసుకునే చోటు వట్టిపోకూడదు. స్నేహాలున్నాయి చూడు, శిలాసదృశ్యమైన మానసంలోకి నదుల్ని దింపుతాయి. మమతలున్నాయి చూడు, చచ్చేదాకా చావ చితగ్గొట్టి చచ్చాక గుండె పగలు తీసుకుని ఏడుస్తుంటాయి. ఆప్యాయతలున్నాయి చూడు, నా ఆకల్ని నీకు పంచి నీ అన్నాన్ని నాకిస్తాయి. అపార్థాలున్నాయి చూడు, బిగిసిన పెదవులై కట్టె చూపులై వెంటాడతాయి.
1: మీరు ఇంతవరకు మహిళా భారతీ స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి వై రంగనాయకి అందించిన స్వీయ కవితలు విన్నారు. ఇంతటితో ఈనాటి మహిళా భారతీ స్త్రీల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి వింటారు.

0: దేశాభివృద్ధిలో రైల్వేలు వెన్నెముక వంటివి. ఒక దేశ ఆర్థిక సామాజిక పురోగతిలో రైల్వేలు పోషించే పాత్ర అనన్య సామాన్యం. భారతదేశం వంటి సువిశాల దేశంలో వీటి ప్రాముఖ్యత మరింత ఎక్కువ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలకు ప్రపంచస్థాయి ప్రమాణాలను కల్పించడానికి గత దశాబ్ద కాలంగా భారీ సంస్కరణలు, ప్రాజెక్టులను చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రైల్వేలను అభివృద్ది చెందిన దేశాల రైల్వే వ్యవస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతోంది. ఆంధ్రప్రదేశ్లో రైల్వే శాఖ పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనంగా ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఇటీవల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది 4 దశాబ్దాల కళ. రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్తో ఎట్టకేలకు అది సాకారమైంది. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కలుపుతూ పరిపాలనా పరంగా స్వతంత్రంగా పనిచేస్తుందని గెజెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది భారతదేశపు 18వ రైల్వే జోన్గా అవతరించింది. దక్షిణ కోస్తా జోన్ పేరుతో ఏర్పాటైన ఈ రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేశారు. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్రంలో రైల్వే పురోగతి, రైల్వే జోన్పై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం 2026-27 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిందని చెప్పారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేటాయింపుల కంటే 10 రెట్లు ఎక్కువగా, రాష్ట్రంలో ప్రస్తుతం 100,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 74 రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునీకరిస్తున్నామని వివరించారు. అలాగే 1,039 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్లో 100% రైల్వే విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 22 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని చెప్పారు. అలాగే విభజన హామీగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందని, దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు. జూన్ 1న ఈ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
1: The combined budget used to be only 886 crore for Andhra and Telangana combined, and today is giving for Andhra Pradesh alone is 10,134 crore. Andhra Pradesh has 1,06,000 crore worth of railway projects in Andhra Pradesh. We are reconstructing fully Navanirman 74 stations in Andhra Pradesh, and Andhra is 100% electrified. South Coast Railway Zone, this entire process is now completed. Creating a new railway zone is highly technical in nature. And now we are ready to notify the new railway zone on 1st of June 2026.
0: కొత్తగా ఏర్పాటవుతున్న ఈ రైల్వే జోన్ పూర్వాపరాలను పరిశీలిస్తే ఇది 4 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ, రాజకీయ పరిణామాల కలయిక అని చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు 1980వ దశకం నుంచే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అప్పట్లో విశాఖపట్నం అంటే వాల్తేరు డివిజన్, ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు ఒకటి. చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారం దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక కమిటీని వేశారు. అనంతరం 2019 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ జోన్ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం 184 కోట్ల రూపాయలు కేటాయించింది. 2024లో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి త్వరగా శంకుస్థాపన చేయాలని, వాల్తేరు డివిజన్ను యథాతథంగా ఉంచాలని, రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు వేయాలని చేసిన విజ్ఞప్తి పాలించింది. 2025 జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలోని ముడసర్లోవలో జోనల్ ప్రధాన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. 2025 ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ దీనికి తుది ఆమోదం తెలిపింది. 2024లో కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కొత్త జోనల్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది.
2: లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసి ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. అక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 లేన్ ట్రాక్ రావాలి.
0: ఈ జోన్ ఏర్పాటులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. ఈ 3 డివిజన్లు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి విడిపోయి కొత్త జోన్లో చేరాయి. పాత వాల్తేరు డివిజన్ను రద్దు చేసి దానిని విభజించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న భాగాన్ని విశాఖపట్నం డివిజన్గా మార్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలిపారు. ఒడిశా పరిధిలోని భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్గా చేసి తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉంచారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విశాఖలోని విఎంఆర్డీఏ భవనంలో తాత్కాలికంగా జోనల్ కార్యాలయం పనిచేస్తుంది. సుమారు 700 మంది సిబ్బంది, 30 మందికి పైగా సీనియర్ అధికారులతో ఈ జోన్ కార్యకలాపాలు సాగనున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలో చేర్చిన కొత్త వలస, కిరణ్డూల్, కొరాపుట్ రాయగడ లైన్ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్ అధికారులే పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్లో కొత్త వలస, కిరణ్డూల్ లైన్, కేకే లైన్ 442 కిలోమీటర్లు ఉండగా, అందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కొత్త వలస అరకు సెక్షన్ను విశాఖపట్నం డివిజన్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రైల్వే శాఖ దీన్ని రాయగడ డివిజన్కు కేటాయించింది. కుర్దా రోడ్ డివిజన్లో ఉన్న పలాస, ఇచ్చాపురం సెక్షన్ విశాఖపట్నం డివిజన్లోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా రైల్వేశాఖ సమ్మతించింది. గుంతకల్లు డివిజన్కు చెందిన

0: రాయచూరు, వాడి, గుంటూరు డివిజన్లలో కొనసాగిన విష్ణుపురం, పగిడిపల్లి లైన్లను సికింద్రాబాద్ డివిజన్లోకి మార్చారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది. కొత్తగా ఏర్పాటైన విశాఖ, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. రాష్ట్రాభివృద్ధికి, ఉత్తరాంధ్ర పారిశ్రామిక విస్తరణకు ఇది ఇతోధికంగా దోహదం చేస్తుంది. రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
1: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అండ్ గుంతకల్, ఈ నాలుగు డివిజన్స్ ని కలిపి ఒక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కింద ఏర్పాటు చేసి అది విశాఖపట్నం కేంద్రంగా పూర్తి అనుమతులతో రేపు జూన్1 నుంచి దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక జోన్ కింద రిఫరెన్స్ అయిందో దీని సెపరేట్ గా బడ్జెట్ వస్తుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే సిస్టమ్ ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అనేకమైనటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కొత్తగా వస్తాయి. ముఖ్యంగా దీనివల్ల ఇక్కడ విశాఖపట్నం కేంద్రం కింద చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడ నుంచే పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది. భవిష్యత్ కాలంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసుకోవాలి, మన ప్రాంతానికి ఏ లైన్స్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, ఎలాంటి
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ఓడరేవులకు రైల్వే అనుసంధానం మెరుగుపడి, ముఖ్యంగా ఖనిజాలు, ఇతర వస్తువుల రవాణా వేగవంతమై రైల్వేకు, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. జోన్ కేంద్రం సొంతంగా ఉండటం వల్ల రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అధికారం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న రైల్వే నెట్వర్క్, మౌలిక సదుపాయాల పెంపుతో ప్రయాణ సమయం తగ్గి మెరుగైన వసతులు అందుతాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచే ఇక్కడ అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మాధవ్ వివరిస్తూ,
2: సౌత్ కోస్టల్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం కోసం పోరాటం చేసాం. ఆ విధంగా ఒక స్పెషల్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం, హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం పెట్టడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి ఒక జోన్ రావడం ఏదైతుందో నిజంగానే గొప్ప విషయం. జీఎం ర్యాంక్ ఆఫీసర్ పెట్టడం, అలాగే ఏడీఆర్ఎం పెట్టడం, ఇవన్నీ చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయి ఆపరేషన్లో తీసుకొచ్చే గెజెట్ నోటిఫికేషన్ రావడం చాలా ఆనందాన్ని పంచుకుంటాం. రాబో కాలంలో రైల్వేస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడి రాబోతున్నాయి. అన్ని ఫోర్ వేస్ అవటం, ఒక బుల్లెట్ ట్రైన్ అమరావతి నుంచి దేశంలోని అన్ని నగరాలకు కలపాలనే ఒక ప్రయత్నం, ఇవన్నీ కూడా అద్భుతాలు. జూన్1 నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు అమలవుతాయని చెప్పారు.
0: జోనల్ కార్యాలయం ఏర్పాటుతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. స్టేషన్ల ఆధునీకరణ, డంబ్లింగ్, విద్యుదీకరణ పనులకు ప్రత్యేక బడ్జెట్ నిధులు కేటాయించబడతాయి. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖ ప్రాంతం రైల్వే హబ్గా ఎదుగుతుంది. కొత్త సర్వీసులతో పాటు సేవలు మెరుగుపడతాయి. పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులువవుతుంది. విశాఖలో విశాల స్థలంలో ఆధునిక పరిపాలనా భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ జోన్ వల్ల సుమారు 15,000 మందికి ఉపాధి లభిస్తుంది. విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక చోదక శక్తిగా పనిచేస్తుందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ కొత్త రైల్వే జోన్ ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, అలాగే ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు.
3: విశాఖ నగరానికి ఈ రైల్వే జోన్ను, ఈ జోన్ రావడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అదే సమయంలో కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కొత్త రైల్వే లైన్లు కానీ, కొత్త రైల్వే వెహికల్ మన ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం సర్వీసెస్ని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకమైన జీఎంని జనరల్ మేనేజర్కి నియమించిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మన చేతిలో ఉంటుంది. రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది, పోర్టులు ఎక్కువ నిర్మాణం జరుగుతుంది.
0: అంతేకాక జోన్ పరిధిలో కొత్త రైల్వే లైన్లు, ప్రాజెక్టులను అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదించుకోవచ్చు. స్థానిక ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల ప్రాధాన్యం లభిస్తుంది. జీఎం స్థాయిలో వాటికి అనుమతి తీసుకుని అమలు చేసుకోవచ్చు. కొన్నింటిని రైల్వే బోర్డు దృష్టికి తీసుకువెళ్లవచ్చు. ఇతర రాష్ట్రాల్లో జోక్యం ఉండకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి కీలక ప్రాజెక్టులపై సమీక్షించవచ్చు. కొత్త రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను ముఖ్యమైన రూట్లలో నడపొచ్చు. అప్పటికప్పుడు డిమాండ్ ఆధారంగా అదనపు బోగీలు, కొత్త స్టాపులు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న విశాఖ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ, జీఎం కార్యాలయ భవన నిర్మాణ పనులు వంటివి వేగవంతమవుతాయి. రాష్ట్రంలో జరుగుతున్న డంబ్లింగ్, 3-4 లైన్ల నిర్మాణం, ఇతర కీలక ప్రాజెక్టులు వేగంగా సాగుతాయి. జోన్ కార్యకలాపాలు మొదలయ్యాక రైల్వేకు సంబంధించి కొన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టవచ్చు. ఫలితంగా రాష్ట్రానికి చెందిన వారికి ఉపాధి లభిస్తుంది. ఇందులో భాగంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ద్వారా గ్రూప్ సి ఉద్యోగాలు, అంటే టికెట్ కలెక్టర్లు, స్టేషన్ మాస్టర్లు, పర్యవేక్షకులు, ఇతర నామినేటెడ్ అధికారుల నియామకం చేపట్టుకోవచ్చు. రైల్వే

0: రిక్రూట్మెంట్ సెంటర్ ద్వారా గ్రూప్ డి పోస్టులను భర్తీ చేసేందుకు వీలవుతుంది. విశాఖ రైల్వే జోన్ కేవలం ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఒక ఇంజిన్ వంటిది. దీని ద్వారా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రైల్వే అనుసంధానం, ఆదాయం, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. సుమారు 4,000 కిలోమీటర్ల పరిధి కలిగిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాల వృద్ధికి, ముఖ్యంగా విశాఖపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల లాజిస్టిక్స్ మెరుగుదలకు దోహదపడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ జోన్ ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దీని ద్వారా రైల్వే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడనున్న ఈ జోన్ పరిపాలన మరింత వికేంద్రీకరణ చెందడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. సరుకు రవాణా, పారిశ్రామికాభివృద్ది, పోర్టుల అనుసంధానం, ఉపాధి అవకాశాల పెంపు వంటి అనేక రంగాల్లో ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది. అలాగే ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల అభివృద్ధికి ఇది ఒక బలమైన మౌలిక వసతుల వేదికగా మారనుంది. కొత్త రైల్వే మార్గాలు, స్టేషన్ల ఆధునీకరణ, వేగవంతమైన రైలు సేవలు, పెట్టుబడుల ఆకర్షణ వంటి ప్రయోజనాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ను రవాణా, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలిపే శక్తిగా మారనుంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం ఎం శాంతి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట సూపర్ మ్యాన్ చిత్రానికి పి సుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న, శివగంగ, శంకర్, మోహన్ కుమార్. ఇంకా ఇదే పాటను కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య కోరుతున్నారు. వీరితో పాటుగా ఇదే పాటను కోరుతున్నవారు చౌటుపల్ నుండి రాముడు, లక్ష్మణుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, వీరందరి కోరిక మేరకు ఈ పాట.

పౌర్ణమి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్. వీరి కోరిక మేరకు ఈ పాట.

శివమణి చిత్రానికి కౌశల్య పాడిన పాట వింటున్నారు. కందికొండ సాహిత్యం చక్రీ సంగీతం వినిపించమంటూ కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి వీరందరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాపినేనిపాలెం నుండి మధుసూదన రెడ్డి వీరి కోరిక మేరకు ముఠా మేస్త్రి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

అమలాపురం విశ్వేశ్వర గ్రహారం శ్రోతలు అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి కోరిక మేరకు మీనా చిత్రానికి పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. ఆరుద్ర సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం రమేష్ నాయుడు.

మగధీర చిత్రానికి. అనూజ్ గురువార రీటా పాడిన పాట విన్నారు. చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను కోరిన వారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి చంద్రశేఖర్. రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట సింధూర పువ్వు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన రాజశ్రీ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు

నిజామాబాద్ ఆటోనగర్ నుండి షేక్ అబ్దుల్ ఆలీ, ఉదయభాను, పర్వీన్, మీనా సత్యం, సుధీర్, సునీత్ ఇంకా వారి మిత్ర బృందం వీరందరి కోరిక మేరకు ఈ పాట.

ఈ పాట రచన భాస్కర పట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట జల్సా చిత్రానికి టిప్పు గోపిక పూర్ణిమ పాడు.

మంగళగిరి శ్రోతలు దామర్ల చిన్నమస్తాన్రావు పెద్దమస్తాన్రావు కోరిక మేరకు బడిపంతులు చిత్రానికి ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట వినబోతున్నారు. రచన ఆత్రేయ.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, రవి, నవీన ఇంకా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఖైదీ నంబర్ 786 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. రచన భువనచంద్ర.

0: రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: ఆకాశవాణి గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జానకితో జనాంతికం శ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారి ప్రసంగం వింటారు.
2: సీతమ్మ తల్లి నీవైన చెప్పవమ్మా అని కొందరు, విభునికి మా మాట వినిపించవమ్మా అని కొందరు కూనిరాగా తీస్తూ నీ చుట్టూ మూగుతారు. నీకు సిఫార్సులతోనే సరిపోతుంది. ఎప్పుడు ఇదే మేడ. ఇంకా నేను నీ దగ్గర కూర్చునేది ఎప్పుడు, స్థిమితంగా మాట్లాడుకునేది ఎప్పుడు? వాళ్ళందరినీ తప్పించుకుని ఎదరికొద్దామా అనుకుంటూ ఉంటాను. రావచ్చు కానీ పాపం వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో

ఎన్నో కోరికలతో వస్తారని, వాళ్ళకి అడ్డు వస్తే బాధపడతారని ఎప్పటికప్పుడే వెనక్కి తగ్గుతూ ఉంటాడు. మొన్నటి దఫ అట్టాగే ఉండుండి వెళ్ళిపోయాడు. వెళ్ళానన్న మాటే కాని మనసు అంతా ఇక్కడే ఉంది. ఎలాగా మళ్ళీ రాదొచ్చున్నాను కనుక ఆ వచ్చేది కళ్యాణానికే వద్దామనిపించి ఈ సమయానికే వచ్చాను. యాత్రికుల అడావిడంతా అయ్యేదాకా ఆగాను. కళ్యాణం ఇదివరకు చూశాననుకో, ఎన్నిసార్లు చూసినా చూడవలసిందే కాదు. ఏమంటావా, ఎంతమందికి అవ్వలేదు పెళ్ళిళ్ళు? పార్వతి పరిణయాలు, రుక్మిణి కళ్యాణాలు, జాంబవతి పరిణయాలు, ఇలా ఎన్నో వందలు వేలు ఉన్నాయి. ఉంటే అవన్నీ పుస్తకాల్లో ఉండేవే. ఇట్టా మహావైభవంగా ఇన్ని వేలు లక్షలు జనం కలిసి ఏటేటా ముచ్చటగా చేసుకునేది సీతా కళ్యాణం ఒక్కటేనమ్మా. ఉంది దానిలో ఏదో విశేషం. విశేషం అంటే లోకం అంతా అనుకున్న విశేషం. ఒక్క సంగతి చూడు, మీ వివాహం అయిన తర్వాత లోకంలో ఎన్నో కోట్లు అద్భుతాలు అయ్యాయి కదా పెళ్ళిళ్ళు. ఇన్ని పెళ్ళిళ్ళకి వేసే శుభలేఖల్లో ఓ మంగళ శ్లోకం వేస్తూ ఉంటారు. ఎప్పుడైనా చూసావా? చూసి ఉండవు. ఏ ధన్యాత్ముడు రాశాడో, ఏనాడు రాశాడో చెప్పలేం కానీ మా మంచి శ్లోకం. జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయితాః న్యస్తాః రాఘవమస్తకే చ విరసతు కుంద ప్రసూనాయితాః సరస్తాః శ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాః తాః శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః అని ఈ శ్లోకం ప్రతి శుభలేఖలోనూ కనబడక తప్పదు. లోకంలో ఇన్నిసార్లు అచ్చుపడ్డ శ్లోకం మరొకటి లేదనుకో. ఏమి శ్లోకం? మీ కళ్యాణ మాంగళ్యమంతా ఈ శ్లోకంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. బిడియపడుతూ సంబరపడుతూ ఎంత ముచ్చటగా తలపరాలిపోసావమ్మా. ఆ కళ్యాణ సమయంలో శ్రీరాముని శిరస్సు మీద జానకి ఉంచిన ఆ ముత్యాల తలంబ్రాలు తమకు శుభం కలిగించాలని ప్రతి వివాహంలోనూ మీ కళ్యాణమ్మాట తలుచుకుంటూ ఉంటారు. అవును కానీ అమ్మా, మొన్న కళ్యాణం చూసేటప్పుడు ఓ సందేహం కలిగింది. తలంబ్రాల సమయంలో ఆ ముత్యాలు నీ దోషిట్లో ఉన్నంతసేపు ఎర్రగాను, దోషిట్లోంచి విడిచిపెట్టినప్పుడు తెల్లగాను, ఆయన ఒంటి మీద జారిపోతున్నప్పుడు నల్లగాను రంగురంగులుగా కనబడ్డట్టు ఆ శ్లోకంలో ఉంది. రాముడు పోసిని ఎట్లా ఉన్నాయో వాటి మాటే లేదు. దూరానుంచి చూస్తూ ఉంటే తలంబరాలు ఎంతసేపు నువ్వుపోయడమే కానీ ఆయన ఏం పోసినట్లు కనబడలేదు. మీ రోజుల్లో మగవాళ్ళు పోసే అలవాటే లేదా? లేకుండా ఉండదు. టీవీకి లోపమనో బిడియపడో ఊరుకుని ఉంటాడు. అప్పుడు ఆ 10 మందిలోనూ ఎందువల్ల తలంబరాలు పోయకపోయినా లోకం అందరికీ తెలిసేలాగా కొసకి పోయినవేవో పోశాడుగా నీ నెత్తిని. ఏం మనిషి పోనిస్తూ, స్నేహం దయాంచ సౌఖ్యంచ ఇదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే యుధా. లోకారాధన కోసం జానకి నేనా విడిచిపెట్టేస్తాట. ఇదే లోకారాధన. పోనీ పంపేసేటప్పుడు నీతో ఇలాంటి చిక్కొచ్చింది, తప్పింది కాదు, ఏమీ బాధపడకు అని ఓదార్చేనా పంపాడా? అది లేకపోగా ముని భార్యల్ని చూస్తానన్నావు కదా, చూసిరా అని మాయ చేసి మరీ పంపేశాడు. నువ్వు అమాయకురాలు. పాపం నిజమే అనుకుని ముని భార్యలకు ఇద్దామని అన్ని మొత్తం చీరలు అప్పటికప్పుడు నీకు ఎట్లా అమిలేయో కానీ ఎంత మూట రథం మీద పెట్టించావు తల్లి. లక్ష్మణుడు గంగ దాటించి ఆ శుభవార్త కాస్త చెవిని వేయగానే ఆ మూట మూట మెల్లిగా గంగలోకి దొల్లించేసి ఉంటావు. నాకు ఆ మూట జ్ఞాపం వస్తూ ఉంటుంది. ఎంత ఆశాభంగం. మా అన్నగారు నిన్ను కానరలో పలడించి రమ్మని నన్ను లక్ష్మణుడు చెప్పగానే పిడుగు లాంటి ఘోరవార్త నిండు చూడాలి, ఎట్ట భరించవో. ఈ పని చేయడానికి నేనే ఉన్నానా, నన్ను నేల భూనాయకుడిట్టి పెట్టిదమనొప్పగ బొమ్మని అని పాపం ఆ లక్ష్మణుడు దుఃఖపడ్డాడు. లక్ష్మణుడేమిటి, లోకమంతా ఈనాడు.

దుఃఖపడుతున్నాం. ఆ దుఃఖంతో ఎవరమైనా రాముణ్ణి ఏదైనా పల్లె ఎత్తుమాట అనుభవామంటే కళ్ళెర్ర చేస్తావు, నీతో అదో బాధ. అంత దుఃఖంలో ఉన్నప్పుడైనా ఆ గంగ ఒడ్డున ఏమన్నావు? నా సంగతి పూర్తిగా ఎరుగుండి కూడా ఎవరో తెలియని వాళ్ళు నన్ను నింద చేసిన ఎంత మాత్రమునకే అధికుడులికి ఇంత తెగువ చేయ నిచ్చగించుట నా అభాగ్యము ఇంతే ఒకరి వల్కనేలా అన్నావు కాని పరుషంగా ఒక్క మాట నోటి అంట రానివ్వలేదే. అదే నీలో ఉన్న గొప్పతనం. మేమట్టా ఊరుకోలేం. ఊరుకోలేకపోయినా ఆ చాటురా ఈ చాటునా అనుకోవడమే కానీ ఆయన ముఖం ముందు మేము మారలేము సుమా. నీ దగ్గర చనువు కనుక సంకోచం లేకుండా అంటున్నాను. ఆయనతో ఎప్పుడైనా అనేవు సుమా, కొంప తీసి ఓ దాన్ని కోటి. అది అలా ఉంచు కానీ అమ్మా, నిన్ను విడిచి లక్ష్మణుడు వెనక్కి వెళ్ళిపోయాక ఆ అరణ్య మధ్యంలో నువ్వు దిక్కు లేక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఎవరి వల్ల విని వాల్మీకి నీ దగ్గరికి వచ్చాడు కదూ. వస్తే అతని చరణం వల్ల చెంగట రాలేవట, పాదాల మీద పడలేదట. ఏమీ తాకడానికి సంకోచమా పిచ్చి తల్లి? తాకితే ఏమి ఆ మహానుభావుణ్ణి? నీ తండ్రిని జనకుణ్ణి తాకవా? ఇది అంతే. అయితే తాను ఫలానా అని చెప్పేదాకా ఆయన ఎవరో నీకు తెలియదేమో. తెలిసినా నీ జాగరూకత, నీ మోతాదు, నీ స్థాయి, నీ మర్యాద అవన్నీ వేరులే. దానికేం కానీ నువ్వు పాదాలకి దగ్గరగా పడ్డప్పుడు వాల్మీకి ఏమన్నాడు? నన్ను నిజులాధినాథు వల్లి నీ చిత్తంలో ఇంచుమా అన్నట్ట కదూ. మా కంకంటి పాపరాలు విన్నట్ట మాట మంచి విలువైన మాట. ఒక్క మాటతో ఎంత ధైర్యం కలిగించాడు. తండ్రికి స్నేహితుడైనందుకు తగిన ఆదరణ చూపించాడు. అది ఎప్పటికీ మర్చిపోలేం. సరే గాని తల్లిగా చూడు, కొట్టకొసని అయోధ్యలో యజ్ఞవాటికలో ఈ పాడులోకంలో ఇంకా నేను ఉండలేను అని మీ తల్లి ఒళ్ళో కూర్చుని భూగర్భంలోకి వెళ్ళిపోయావే, ఆ సమయంలో నీ కొడుకులు కుశలవులు పసివాళ్ళు కదా, ఆ సభలోనే ఏమోలో ఉంటారని నీకు తెలుసు కదా. వాళ్ళని కూడా నీతో తీసుకెళ్లాలని కానీ లేదా వాళ్ళని ఒక్కసారి కళారా తూచిపెడదామని కానీ ఆ దృష్టి కొంచెమైనా నీకు కలిగినట్టు కనబడదే. మనసు ఎట్టా ఒప్పింది? కన్న కడుపు కదా ఆ మాట తోచకుండా ఉంటుందా అందులోనూ నీకు? కానీ అది మరీ కంగారు సమయం. అప్పట్లో వాళ్ళ మాట నీకు జ్ఞాపకం వచ్చి ఉండదు. అప్పుడు రాకపోయినా ఆ తర్వాత తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎట్టా ఉన్నారో అని అనుకోకుండా ఉండవు. వాళ్ళ సంగతి ఏమైందో ఈ దేశంలో వార్తలు నీకు తెలిసి ఉండవు. కొద్దిగా నే చెబుతా విను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత రాముడు అయోధ్యలో ఆట్టే కాలం ఉండలేదు. కొద్ది కాలానికే సరయు ప్రవేశం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఒక్కడే కాదు, అయోధ్యలో ఉన్న ప్రజలంతా ఆయనతోనే వెళ్ళిపోయారు. విడిచిపెట్టదగ్గవాడు అమరి, ఏదో దుర్విధి వల్ల ఒక్క నీ విషయంలో అలాంటి తబ్బిబ్బులు వచ్చాయి కానీ సరయు ప్రవేశానికి ముందే నీ కుమారుడిద్దరికీ చెరోసోట పట్టాభిషేకం చేసి రాజ్యాలు అప్పగించాడు. వాళ్ళిద్దరూ మీ ఇక్ష్వాకు వంశంలో పూర్వులందరికన్నా చాలా ప్రజారంజకంగా పరిపాలన చేశారు, గొప్ప కీర్తి సంపాదించారు. అందులోనూ అమ్మా, ఆ పెద్దవాడు ఉన్నాడే కుశుడు, అతని సంగతి మరీ లోపోతారు. తండ్రిని మించిపోయాడు. ఒక్క విశేషం చెబుతా విను. రాముడితో పాటు అందరూ సరయు ప్రవేశం చేశాక అయోధ్యలో మనిషి అన్నవాడు లేక పట్టణం అంతా పాడుబడిపోయిందిట. పోదా మరి, నేను అని నడ్డి కట్టుకుని పట్టడానికి మునుపటి ఔన్నత్యము ప్రాముఖ్యము సౌందర్యము నిలబెట్టే నాదుడు లేకపోయాట. అప్పుడు శ్రీరాముడి అనంతరం నేను అనవలసిన వాడు కుశమహారాజు కదా అని ఆలోచించి అయోధ్యాపుర దేవత అతనితో తన కష్టాలు చెప్పుకుందామని ఒకరోజు రాత్రి కుశుడున్న పట్టణానికి వెళ్ళిందిట. ఏం జరిగిందా? ఆ రాత్రి కుశుడు రాజభవనంలో తాను పరుండే గదిలో నిద్రపోతున్నట్ట. మధ్యన మెడుకు వచ్చిందిట. కళ్ళు విప్పి చూచాడు. ఎదురుగా ఒక స్త్రీ కనబడిందిట. యువతి లోకోత్తర సౌందర్యవతి. ఎవరా అని తుళ్ళుబడి లేచి కూర్చుని

0: ಕಾತ್ವಂ ಶುಭೆ ಕಸ್ಯ ಪರಿಗ್ರಹೋವ ಕಿಂವಾ ಮದಭ್ಯಾಗಮ ಕಾರಣಂ ತೇ ಆಚಕ್ಷ ಮತ್ವಾ ವಶಿನಾಂ ರಘೂಣಾಂ ಮನಃ ಪರಸ್ತ್ರೀ ವಿಮುಖ ಪ್ರವೃತ್ತಿ ಅನ್ನಟ. ನಾಕೆಟ್ಟ ತಿಳಿಸಿದಂಟಾವಾ, ಕಾಳಿದಾಸ್ ಚೆಪ್ಪಾಡು. అతడు ఇట్లాంటి సూక్ష్మాలు కనిపెట్టడంలో అసాధ్యుళ్లే. కుశుడు ఏమన్నాడో విన్నావు కదూ, ఎవరమ్మా నువ్వు, ఎవరి భార్యవు, నా దగ్గరికి వచ్చిన పనేమిటి, తొందరపడుతూ సమాధానం చెప్పకు. ఒక్క సంగతి, ఇక్ష్వాకువంశపు రాజుల ప్రవర్తన ఎప్పుడూ పరస్త్రీ విముఖం అనే మాట మనస్సులో పెట్టుకుని మరీ జవాబు చెప్పు అన్నాడు. విన్నావా, ఎంత అనుగ్రహం, ఎంత ధైర్యం, ఎంత టీవీ. అరే, ఈ అంశంలో మాత్రం కుశుడి దగ్గర రాముడు ఎందుకు సారడమ్మా? ఆహా అనకు, చెప్పేదంతా పూర్తిగా విను. మీరు పర్ణశాలలో ఉండగా రాముడి కోసం వచ్చింది కదూ శూర్పణఖ, తన్ని పెళ్లి చేసుకోమని అడిగింది కదూ. తర్వాత అతడు నిరాకరించాడు అనుకో, అది గొప్పే, అదటా ఉంచు. అసలు అడగనిచ్చాడా లేదా? స్వేచ్ఛగా అడగడానికి దానికి అవకాశం ఇచ్చి, అవునని కాదని కొంతసేపు దాంతో వాదోపవాదాలు నడిపించి చివరికి తప్పించుకున్నాడనుకో, అసలు దాన్ని అంత దూరం రానివచ్చునా అని. నీ కొడుకేం చేశాడో చూడు. ఓయ్ ఎవరు నువ్వు? ఇది పడగటిల్లు, పైవాళ్ళు రాదగ్గ చోటు కాదు. ఆడదానవు, అర్ధరాత్రి వేడొచ్చావు, కంగారుగా కనబడుతున్నావు, అనుమానంగా ఉంది. ఎందుకో వచ్చావా? నాతో మాట్లాడకు, నోరు విప్పకు, మామూలు పని ఏదైనా ఉంటే చెప్పు అని మొదటే నోరు కట్టేశాడు. ముందు అనుచితమైన మాట అడిగించుకోవడానికి ఒప్పుకుని తర్వాత నిరాకరించడం గొప్పో? అసలు అడిగించుకోవడానికే ఇష్టపడకపోవడం గొప్పో ఆలోచించు. అంతా ఇంత అంతరమా? హస్తిమశికాంతరం. నూరు చెప్పు, వెయ్యి చెప్పు, ఈ విషయంలో మాత్రం కొడుక్కి తండ్రి బాగా తీసుకెట్టు. మనోనిగ్రహాల్లోనూ ఏకపత్ని వ్రత దీక్షలోనూ రాముడి దగ్గర నించోవడానికి ఎవ్వరికి అర్హత లేదు. అది ప్రపంచమంతా అంగీకరించిన పరమసత్యం. కానీ ఆ పరనారి పరాముఖత పరాకాష్ఠను పాటించడంలో నీ పెద్ద కొడుకు దగ్గర మాత్రం రాముడు నించోలేడు. ఎట్టాగో బిగబట్టి నించున్న ఆ కాళ్ళు మాత్రం వణక్క తప్పదు. కొడుక్కి తండ్రికి అంత అంతరం ఉంది. ఆ తారతమ్యానికి కారణమూ ఉంది. అవతారమైనా కౌసల్య దశరథుల్లోంచి వచ్చిన అవతారం అది, సీతారాముల్లోంచి వచ్చిన అవతారం ఇది. తేడా లేదు మరి తల్లిగా. ఏదో బావుగంట కష్టం సుఖం మాట్లాడుకున్నాం. అమ్మ దగ్గర ఎంతసేపు అయినా కూర్చోవాలనే ఉంటుంది. అయినా చేదస్థంగా ఆలస్యం చేయకూడదు. నీకోసం చాలామంది కనిపెట్టుకుని ఉంటారు. ఎప్పుడైనా మళ్ళీ కూర్చుందాం. వస్తూనే ఉంటానుగా. ఏమిటమ్మా ఏదో అంటున్నావు, కొంచెం గట్టిగా చెప్పు. ఓహో అదా, నేను మళ్ళీ భద్రాచలం రావడం ఎప్పుడంటావా? వస్తాను. మా జానకమ్మ తల్లి మళ్ళీ ఎప్పుడు తలుచుకుంటుందో అప్పుడు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా జానకితో జనాంతికం శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బుర్రకథ పితామహుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత షేక్ నాజర్ గారి అనుభవాలు వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
2: ఈ బుర్రకథ మనకున్నటువంటి ప్రాచీన యక్షగానం నుండి విడివడినటువంటి అనేక జాతీయ కళారూపాల్లో ఇది ఒకటి. ముందు ఏ కళకైనా ప్రధానంగా ఒకటి రూపము, రెండోది విషయం గనక. రూపాన్ని బట్టి ఈ బుర్రలో మూడు ఉండటం చేత బుర్రకథను వచ్చిందని, విషయాన్ని బట్టే దీనికి ఈ బుర్రకథ అనేది కూడా సార్థకనామంగా వచ్చిందేమో. ఎందుకంటే యక్షగానం ప్రబోధించినటువంటి విషయం బుర్రకథ ప్రబోధించిన విషయం ఒకటి కాదని నా అభిప్రాయం. అంతేకాకుండా ఇది జంగాలు చెప్తున్నారు కనుక ఇది జంగం కథ అనే పేరు పొందిందని. తర్వాత దీని ప్రారంభంలో శ్రీధేనువగిరి ధామ ఎదుకుల క్షీరాంబుధి సోమ అని దేవగాంధారి రాగంలో దీని ప్రారంభం

ఇంతటి వల్ల ఇది గాంధార కథ అనేటటువంటి పేరుతో పిలవటం జరిగిందేమోనని నేను అనుకుంటున్నాను. అయితే ఈ కథ యొక్క రూపం, కథకుడి చేతిలో ఒక చేతిలో అందెలు, ఒక చేతిలో తంబుర, రెండు కాళ్ళకి గజ్జెలు కట్టుకొని ఆడుతూ పాడుతూ హావభావాలను అభినయిస్తూ ఉండటమే కాకుండా ఈ అందెలకు కట్టినటువంటి చిన్న జీబురం వాళ్ళ ఆ కథలో వచ్చేటటువంటి వీరుని చేతి కట్టిగానో కర్రగానో లేక గదగానో ఉపయోగపెట్టుకునేటటువంటి అవకాశాలు కూడా అప్పుడప్పుడు కథకుడికి కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆడవేషం వచ్చినప్పుడు ఆడమనిషిలాగా, అలాగే రౌద్రం వచ్చినప్పుడు, కోపంతో వచ్చినప్పుడు, భీభత్సరసాన్ని ప్రదర్శించవలసి వచ్చినప్పుడు ఆయా రసానుభూతిని కలిగేటట్టుగా ప్రజల్లో తాను పొందుతూ ప్రజలకు కలిగిస్తూ ఉండటం అనేది ఈ యొక్క కథకుని యొక్క ప్రత్యేక లక్షణంగా కూడా కనపడుతున్నది. అంతేకాకుండా తంబుర పాడేటటువంటి రగడకి అనుకూలంగా దరువు కూడా వేయాలి. ఉట్టి శృతి కోసమే కాదు, ఆ తంబుర మీద గతి కూడా వాయించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి గతికి అనుకూలంగా కాళ్ళు నడవాలా, కాళ్ళు అడుగులు వేయాలి, అలాగే అందెలు కూడా ఈ గతికి అనుకూలంగా అందెలు కూడా రకరకాలుగా ఆ రగడ యొక్క ఉద్దేశాన్ని బట్టి, ఆ రగడలో ఉన్నటువంటి భావాన్ని బట్టి, ఆ రగడ యొక్క నడకను బట్టి అందెను కూడా కొట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. కథకులతో పాటు ఇద్దరు వంతలు చెరువు పక్క ఉంటారు. అంటే ఎడమ పక్క హాస్యం చెప్పే వంత, కుడి పక్క ఆ హాస్యగాని యొక్క అనుమానాలను తీర్చేటటువంటి విదూషక పాత్ర నిర్వహించేటటువంటి వంతగా ఉంటున్నారు. ఇప్పుడు ఆ పాత్రని రాజకీయ వంత అని అంటున్నాం, ఈ పాత్రని హాస్యవంత అంటున్నాం. ఇది చరిత్రలో కోణంగని విదూషకుడు అనే పేరుతోటి పిలువబడినట్టుగా ఉన్నాయి వీళ్ళిద్దరిలో హాస్య పాత్ర. ఈ చెప్పేటటువంటి కథలో సమాజానికి సంబంధించినటువంటి రుగ్మతలు, సమాజానికి సంబంధించినటువంటి చెడు నడతలు, సమాజానికి సంబంధించినటువంటి ఏవైనా పనికిమాలినటువంటి నడవడికలు ఉన్నట్లయితే వాటిని హాస్య రూపంలో వాటిని ఎత్తి చూపుతుంటే అవి అట్లా ఉండటానికి ఏ కారణమో ఏ హేతువో దాన్ని వివరించి వాడికి చెప్పడం అనేది ఈ విదూషకుని యొక్క పాత్రగా ముగ్గురు కలిసి కట్టుగా ఈ కథని నడుపుకుంటూ వెళ్ళటం అనేది సాంప్రదాయంగా వస్తుంది. అలా వెళ్ళినప్పుడే ఎల్తి లేకుండా ఈ కథని ప్రజలందరికీ కూడా మంచి విషయాన్ని ప్రబోధించడం కానీ ప్రచారం చేయటానికి కానీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. బుర్రకథ అంటే రగడబాటమే కాదు, బుర్రకథ అంటే కేవలం ఏదో రెండు దరువులు వేసి రెండు సినిమా పాటలో లేకపోతే మరొకటి పాడటం కాదు. బుర్రకథ అంటే మనకున్నటువంటి ఆర్జనలో ఆడటం పాడటం అభినయించటం ఇవన్నీ కలిసినటువంటి ఒక మూసలో కరిగిపోసినటువంటి ముద్ద బుర్రకథ అంటే ఈ ముగ్గురుతో కూడినటువంటిది ఈ బుర్రకథని హాస్యం చెప్పాయన హాస్యం చెప్తూ ఉండాలా, అలాగే దానికి సంజాయిషీ చెప్పాయన సంజాయిషీ చెప్తూ ఉండాలా, కథకుడు అన్ని రకాల హావభావాలని ప్రదర్శిస్తూ ఆ కథలోని రసాలన్నింటినీ కూడా తన జీవితంతో తన వేసుకుని ఉన్నట్టుగా దాన్ని ప్రదర్శించి జనాన్ని ఆకర్షవంతంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి, వాటితో పాటుగా ఆ రగడకు అనుకూలంగా ఆడుతూ ఉండాలి, అట్లా కథని పోషిస్తూ సాంప్రదాయాన్ని పోషిస్తూ ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే కథకులు దాదాపు తంబుర కొట్టడం అనేది కూడా జరగటం లేదు, అందెలు కూడా కొడితే కొడుతున్నారు కొట్టకపోతే కొట్టడం లేదు. మొత్తం మీద కనీసం వాటి యొక్క ఆ లక్షణాలైనా కాపాడటానికి ప్రయత్నం చేయాలని వారిని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. బుర్రకథ నవరసభరితమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రజలకి ఎంతో వినోదాన్ని విజ్ఞాన్ని కలిగించేటటువంటి కళారూపంగా దీన్ని గుర్తించాలని కూడా, అలా గుర్తిస్తున్నారని కూడా నేను అనుకుంటున్నాను. కథకుడు కవిగా కూడా అయి ఉంటే ఇంకా తనకు కావలసినటువంటి ఆ రసవత్తరమైనటువంటి ఘట్టాల్లో ఏ భాష వాడుకోవాలనో అతనికి తెలిసి ఉంటుంది. ఒకే వ్యక్తి చేసేటటువంటి బహుపాత్రాభినయం కూడా ఇందులో ఇమిడి ఉన్నది. కాబట్టి అలా బహుపాత్రాభినయంగా మనిషి నటించాలన్నట్లయితే కథకుడు ఎంతో కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది, ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల కథకుడే అన్ని రసాలను పూరించవలసినటువంటి అవసరం ఉండటం చేత ఎక్కువ కథకుడు శ్రమతో కూడినటువంటి ఎంతో అనుభవపూర్వకమైనటువంటి పరిజ్ఞానాన్ని సంపాదించి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక్క హాస్యం మాత్రమే హాస్య పాత్రధారి తీసుకోగలడు కానీ మిగతా అన్ని రసాలను కథకుడే తప్పనిసరిగా సమర్థవంతంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత
ఇక

డ్రెస్ విషయం, ఈ డ్రెస్సు నేను బుర్రకథ ప్రారంభించే నాటికి మామూలు తలపాగలు మామూలు పంచెలతోనే కథకులు కథలు చెప్పారు తప్ప, ఈ డ్రెస్ అనేది ఈ అంగీ తొడగటం, తర్వాత కింద సొరవ, పైన తలపాగ, ఈ రంగులు కూడా నా సెలక్షన్ మాత్రమే అనేది నేను అనుకుంటమే కాకుండా, మహానుభావులు కీర్తిశేషులైనటువంటి శ్రీ శ్రీనివాస చక్రవర్తి గారు కూడా నాదర యుగం ఇది, నాదరతోనే ఈ డ్రెస్ సెలక్షన్ కూడా ప్రారంభం అని వారు రాయటంతో నేను

0: కీర్తి శేషులైనటువంటి శ్రీ శ్రీనివాస చక్రవర్తి గారు కూడా నాదర యుగం ఇది, నాదరతోనే ఈ డ్రెస్ సెలక్షన్ కూడా ప్రారంభం అని వారు రాయటంతో నేను వాస్తవంగా నాతోనే ఈ డ్రెస్ సెలక్షన్ వచ్చింది అనుకుంటున్నాను. ఏమిటి డ్రెస్ అన్నట్లయితే, అంగీ కిందకి మీదకి, లోన షుర్వా ఎర్రది, ఆ తర్వాత నెత్తికి పాగా, అది పాలచంగాయ రంగు అంటాం మనం, అలాంటి పాలచంగాయ గులాబీ రంగు కలర్లో ఉన్నటువంటి తలపాగా, అలాగే పైన ఒక క్రాస్ బెల్ట్ ఎర్రది, ఒక పీలిక ముందు బొడ్డు దగ్గర నుంచి కింద పాదాల వరకు ఉండేట్టుగా, నడుముకి ఎర్ర గుడ్డ కట్టు, ఇవన్నీ కూడా నేను కట్టుకున్నాను. ఎందుకన్నట్లయితే దీని నా ఉద్దేశం ఏమిటనంటే, నేను నిజాన్ని ప్రబోధించినటువంటి, సత్యాన్ని ప్రబోధించినటువంటి పెద్దలందరూ బుద్ధుడనండి, లేదు మన శంకరాచార్యులనండి, వీరందరూ ఈ డ్రెస్సు కట్టుకున్నారనేది నాకు ఒక నమ్మకం. అందువల్లనే నేను ఈ డ్రెస్సును ఈ రూపంలో సెలెక్ట్ చేసుకోవటం అనేది జరిగింది. పోతే ఇక ఆంధ్ర ప్రజల యొక్క ఆదరణ అది చెప్ప శక్యం కానంత గొప్పగా రీతిలో జరిగింది. ఈ భారతదేశంలో ఆంధ్రులు ఏ ఏ ప్రాంతాలు అయితే ఉన్నారో అన్ని ప్రాంతాల వారు నన్ను ఆహ్వానించి నన్ను సత్కరించారు. వారు ఇచ్చినటువంటి వెండి బహుమతులు అవసరం కొద్దీ అమ్ముకుంటే 3 కిలోలు వెండి అయినది, అలాగే నా కాలికి బంగారు గండపిండేరం, అలాగే నా చేతులు రెండుకి సింహతలాటకాలు, అలాగే నాకు భుజబంధులు, అదే విధంగా మెళ్ళో నవరత్నహారం, మంచి ముత్యాల హారాలు, నా నెత్తికి కలికితురాయి ఇస్తూ బుర్రకథా సామ్రాట్ అనే బిరుదు, అలాగే కాలి గండపండేర సందర్భంగా ఒక మహోన్నతమైనటువంటి పువ్వుల రథం మీద 125 ఎత్తుల ఎడ్లు గట్టి ఊరేగిస్తూ ఆ సన్మాన సభలో నాకు బుర్రకథా పితామహ అని బిరుదుని ప్రసాదించడం జరిగింది. ప్రభుత్వం వారు కూడా తామ్రపత్రం ఇచ్చారు. 5000 రూపాయల ఫెలోషిప్ ఆంధ్ర నాటక అకాడమీ తరఫున నాకు 5000 రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది.
1: ఈ కళాశాలలో ప్రజల నుంచి అందుకున్నటువంటి సత్కారాలు, వారి నుంచి ఏ రకమైనటువంటి ఆదరణ పొందారో వివరిస్తారా?
0: దాదాపు వచ్చినటువంటి ఆంధ్రదేశంలో వచ్చినటువంటి వెండి సామాను మొత్తంగా తూక వేస్తే అది 2 కిలోలున్నర అయినాయండి. ఇక ఇవి కాక కంచు, అలాగే ఇతనికి సంబంధించినటువంటి నెవిలి పించాలు అనేకం ఇవాళ ఇంకా మా ఇంట్లో ఉన్నాయి. అవి కాక నాకు కాలికి గండపెండరం వేయవలసినటువంటి పరిస్థితి వచ్చిందండి. మనం గండపెండర సన్మానం చేయటం ఏమిటి అన్నారు అప్పుడు గండపత్ర నారాయణమూర్తి. ఈ సన్మానకర్త చచ్చిపోతున్నటువంటి ఒక కళారూపానికి వాడు ప్రాణం పోసాడని మేము నమ్ముతున్నాం, అందుకని మేము ఈ గండపెండేర సన్మానం చేయడానికి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పెద్దలందరినీ పిలిచాము. కవికుల అలంకార వాంగ్మయోద్ధారకని బిరుదు వహించినటువంటి జవాది లక్ష్మణ నాయుడు గారిని పిలిచి వారి ద్వారా సన్మానం చేయించబోతే అక్కడ మీమాంసార్థం వచ్చిందండి. కాలికి వెయ్యాలనా చేతికి వాళ్ళనా అనేటటువంటిది వచ్చినప్పుడు అది మహావెంకటప్పయ్య గారికి అందింది ఆ కబురు. ఆయన రాసింది ఏమిటనంటే, వాడు ఆంధ్రదేశంలో నాకు ఎదురు లేదు, నీ కళ్ళకి నేనే, నన్ను మించిన వాడు లేడు అని వాడు బల్ల మీద కాలు పెడతాడు, కాలికి పెట్టమన్నవయ్యా, చేతికి ఇవ్వటం ఏంటి అని రాశాడు మహానుభావుడు. అప్పుడు ఆ రకంగా నన్ను పిలిచి ఆ సన్మానం రోజు నేను ఇట్లా రాశాను నీకు తెలియదు అది, నువ్వు వెళ్ళి ఇవాళ చాలామంది ఏదో మీరు పెద్దలందరూ వేస్తున్నారు కనుక వేయించుకుంటున్నానని చెప్పడం సాంప్రదాయంగా ఉంది వాళ్ళ దేశంలో, అట్లా చెప్పొద్దు. ఈ ఆంధ్రదేశంలో ఈ కళకి నేనే ప్రతినిధిని, నాకు ఎదురు లేదు అని నువ్వు కాలు ఆ బల్ల మీద పెట్టరా, ఆయన్ని కాలికి పెడతాడని చెప్పాడు. ఆ రకంగా నేను పెట్టి ఈ గండపండేరం కాలికి వేయించుకున్నాను. భీమవరంలో 70 జతల ఎడ్లతోటి ఊరేగించి ఘనంగా నాకు సన్మానం చేశారు గన్నాపతి నారాయణమూర్తి గారని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఆ తర్వాత కాకినాడ 2 చేతులకి నాకు కలికి తురాయి ఇచ్చి ముందు బుర్రకథా సామ్రాట్ అనే బిరుదిచ్చారు. ఆ తర్వాత చేతి కంకణం వేశారు. భీమవరంలో అక్కడ బొబ్బులిద్దం కచ్చెప్పించి పెట్ల నరసింహారావు గారు చేతికి బంగారు కంకణం, ఆయన కూడా 1, 2 చేతికి వేయించారు. ఆ తర్వాత విజయనగరంలో కేయవరం దండగడియం తయారు చేయించి అక్కడ మున్సిపల్ చైర్మన్ గారి ద్వారా ఆ గండపెండేర సన్మానం పొందాను. ఇక అలా కాకుండా నవరత్నాల హారాలు నీ ఒంటి మీద, ఈ నవరత్నాలు ఉండాలి, నువ్వు దేశదేశాలు తిరుగుతున్నావు, అందువల్ల ఈ నువ్వు ఉండటం ఆరోగ్యకరం అని నాకు మల్లిక్ గారు తెనాలిలో నాకు ఓ నవరత్నాల హారం కూడా తీసుకొచ్చి నా మెళ్ళో వేయటం అనేది జరిగింది. ఆ విధంగా నాకు గండపెండేర సన్మానంలో పెద్దలందరూ కూడా నాదరికి బుర్రకథా పితామహుడు అనేటటువంటి బిరుదు ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని

0: వారందరూ ఇచ్చినందువల్ల తప్పు లేదని, ఈ చచ్చిపోయే కథకు ప్రాణం పోశాడు కాబట్టి ఈ బిరుదు వారికి ఇవ్వటం న్యాయమని వారందరూ నాకు బుర్రకథ పితామహ అనేటటువంటి బిరుదు కూడా ఇవ్వటం జరిగింది.
1: మరి ఈ కళాసేవలో ప్రభుత్వం నుంచి మీకు ఏ రకమైన ప్రోత్సాహం లభించింది?
0: కొన్ని వందల సంవత్సరాల తర్వాత కళని కళగా గుర్తించి దీన్ని సత్కరించినటువంటి ఘనత మొట్టమొదటిసారిగా రాజరికంగా పాలకవర్గ పక్షంగా పొందినటువంటి కీర్తి 1982లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వానికే ఇది దక్కిందని నేను అనుకుంటున్నాను. అప్పుడు నాకు ఫెలోషిప్ ఇచ్చి 5,000 రూపాయల నగదు బహుమతిగా ఇచ్చి రత్నకంబళిని నాకు కప్పటం జరిగింది అని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నన్ను పద్మశ్రీ బిరుదు కూడా ఇచ్చి నన్ను సత్కరించటం జరిగిందని, ఇది ఎంతో నేను చేసినటువంటి కృషి అది ఎంతో ఉండుంటుందనేది ఇప్పుడు నేను అనుకుంటున్నాను. వారికి నా హృదయపూర్వకమైన అభివందనాలు తెలియజేసుకుంటున్నాను.
1: ఈ కళారూపం గురించి చాలా వివరాలు అందించారు. ఇంకా ఈ కళాసేవలో మరిన్ని అవార్డులు మరిన్ని సత్కారాలు పొందాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు బుర్రకథ పితామహుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత షేక్ నాజర్ గారి అనుభవాలు విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను మిక్కీజే మేయర్ సంగీతంలో కృష్ణ గానం చేసిన వెంకటేష్ పట్వారి గీతం హ్యాపీ డేస్ చిత్రం నుంచి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరు ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి వెలువడినటువంటి కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు సమయం 12:30 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈవేళ ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఈవేళ వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గౌహటిలోని ఖానాపాడలో గల వెటర్నరీ కాలేజ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. డాక్టర్ శర్మతో పాటు రామేశ్వర్ తెలి, అతుల్ బోరా, చరణ్ బోరా, అజంత్ నియోగ్ అనే 4 ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకారంతో అస్సాంలో వరుసగా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా హిమంత బిశ్వ శర్మ రికార్డు సృష్టించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్ లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. గౌహటిలో జరిగిన డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం నుంచి కొంత భాగం విన్నాం.
1: মই শ্রী হিমন্ত বিশ্ব শর্মা ঈশ্বৰৰ নামত শপত লওঁ যে বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম.
0: పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దపు అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటిగా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ వనరులపై ఈ సంక్షోభం భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వడోదరాల నిన్నో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ దుష్ప్రభావం చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

0: ప్రతి చిన్న లేదా పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మోదీ సూచించారు. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ అన్నారు.
1: పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే. యే జరూరీ హై కి సర్కారీ ఆర్ ప్రైవేట్ దోనో హీ దఫ్తరో మే వర్చువల్ మీటింగ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కో ప్రాథమికతా ది జాయే. మే కుచ్ స్కూలో సే భీ ఆగ్రహ కరుంగా కి కుచ్ సమయ కే లియే ఆన్లైన్ క్లాసెస్ కి వ్యవస్థా పర్ కామ్ కరే. మే ఆప్ సబ్ సే ఆగ్రహ కరుంగా కి जब तक हालात सामान्य न हो हम सोने की खरीद को टाले.
0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం పొదుపు కోసం ప్రజలందరూ తీసుకోవాల్సిన చర్యలను మోదీ సూచించారు. ప్రధానమంత్రి ఈ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఉన్నత స్థాయి సంస్థాగత సమీక్ష కోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ 18వ తేదీన ఒడిశాలో పర్యటిస్తారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. భువనేశ్వర్లోని బీజేపీ రాష్ట ప్రధాన కార్యాలయంలో జరిగే జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో నితిన్ నవీన్ పాల్గొంటారు. బూత్ స్థాయి నిర్వహణ, డిజిటల్ కమ్యూనికేషన్, ప్రజలతో మమేకమవడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నవీన్ ఒడిశాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈవేళ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి 15 మంది నర్సింగ్ నిపుణులకు ఈ పురస్కారాలను అందజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వచ్ఛంద సంస్థల్లో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైఫ్లు, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్లు, లేడీ హెల్త్ విజిటర్లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రం, 100,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. దేశం కోసం ఆరోగ్య యోధులు అందిస్తున్న అమూల్యమైన సేవలకు కృతజ్ఞతగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రులు ప్రతాప్రావు జాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 1973లో సమాజానికి నర్సులు, నర్సింగ్ నిపుణులు అందించే మెరుగైన సేవలను గుర్తించేందుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రారంభించింది. సిక్ యోధుడు బాబా బందా సింగ్ బహదూర్జీ సర్హింద్ ఫతే దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బాబా బందా సింగ్ బహదూర్జీ ముఘల్స్ను ఓడించి ఆత్మగౌరవం, ధైర్యం, ధర్మరక్షణపై చిరస్థాయిగా నిలిచే సందేశాన్ని అందించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లెక్కలేనని క్రూరత్వాలను భరించినప్పటికీ ఆయన మత మార్పిడికి అంగీకరించలేదని గుర్తు చేశారు. దేశంలో ధర్మరక్షణ కోసం ఆయన జీవితం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. బాబా బందా సింగ్ బహదూర్జీ ఖల్సా సైన్యాధిపతి. ఆయన మొఘల్ రాజులను ఓడించి ఉత్తర భారతదేశంలోని ప్రధాన భాగాన్ని మొఘల్ పాలన నుండి విముక్తి చేసి పంజాబ్లో ఖల్సా పాలన స్థాపించారు. దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యం కోసం సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించారు.

0: రాష్ట్రంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. ఫ్రెంచ్ రివేరాలో ఎటా స్వతంత్ర సినిమాల వేడుకగా జరిగే కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈరోజు ప్రారంభమవుతుంది. రెడ్ కార్పెట్ పై జాన్ ట్రావోల్టా, యాడమ్ డ్రైవర్, బార్బరా స్ట్రైసాండ్ వంటి దిగ్గజాలు ఈరోజు గోచరించనున్నారు. కాన్ చలనచిత్రోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్రోత్సవం. అప్పట్లో ఫాసిస్టుల ప్రభావం ఉన్న వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్కు ప్రత్యామ్నాయంగా 1939లో మొదటిసారిగా కాన్ ఉత్సవాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోసును కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబ్బంది అరెస్ట్ చేశారు. సౌత్ డెమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టు జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డెమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోసు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ జాతీయ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు జీవనలహరి కార్యక్రమం వింటారు.
2: ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో వయోదిక్కుల్లో వచ్చే దృష్టి లోపాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల స్వప్న గారితో పరిచయం వింటారు.
3: డాక్టర్ ఇండ్ల స్వప్న గారు నమస్కారం అండి. మీరు విజయవాడలో ప్రముఖ నేత్ర వైద్యులుగా వైద్య సేవలు అందిస్తున్నారు కదా, ముఖ్యంగానండి వయోధికుల్లో వచ్చేటువంటి సాధారణ దృష్టి దోషాలు ఏమిటి, అసలు ఎందుకు వస్తాయి, ఆ వివరాలు చెప్పండి ముందు.
4: శ్రోతలకి నమస్కారం. వయోధికులు అంటే మెయిన్గా 60 ఏళ్ల వయసు పైబడిన వారిని మనం వయోధికులుగా కన్సిడర్ చేయడానికి అవుతుంది. సో 60 ఏళ్ల పైబడిన వాళ్లలో ప్రతి ముగ్గురిలో ఒక్కరికి డెఫినెట్గా దృష్టి లోపాలు ఉంటాయి. అలాగే ఇంకొకటి మనం గమనించినట్టయితే ఇదే వయసు 70 ఏళ్ల పైబడిన వాళ్ళకైతే కనీసం ఇద్దరిలో ఒకరికి, అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ పీపుల్ దృష్టి లోపాలతోటి బాధపడుతూ ఉంటారు. మెయిన్గా ఈ వయోధికుల్లో వచ్చేటువంటి దృష్టి లోపాల్లో మొదటి చాలా కామన్గా మనం చూసేటువంటి కారణం శుక్లాలు. కంటి శుక్లాలు అనేవి చాలా కామన్గా చూసేటువంటి దృష్టి లోపం ఈ వయోధికుల్లో. ఈ దీంతో పాటుగా ఇంకా షుగరు, బీపీ ఇటువంటి అంటే అధిక రక్తపోటు కానీ మధుమేహం కానీ వీటితో చాలా సంవత్సరాలుగా బాధపడే వారిలో కూడా వారి కంటి రెటీనా నరం ఎఫెక్ట్ అవడం వల్ల రెటినోపతి అనేటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. వీటితో పాటుగా ఇంకొక చాలా కామన్గా చూసేటువంటి కారణం AMD అంటాం, అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్. కంటిలో మ్యాక్యులా అనేది మన కంటి చూపుకి చాలా అవసరమైనటువంటి ఏరియా. సో దానిలో చెడు కొలెస్ట్రాల్ డిపాజిట్ అవడం వల్ల కంటిలో ఉండేటువంటి నరాలు క్రమక్రమంగా క్షీణించి చచ్చిబడిపోతాయి. సో ఇది ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా నీటి కాసులు అనేది కూడా, అంటే ఈ నీటి కాసులు ఓన్లీ వయోధికుల్లోనే వస్తుందా అంటే అలా కాదు. నీటి కాసులు అనేది ఏ వయసులో అయినా రావచ్చు, కానీ వయోధికుల్లో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ అధిక రక్తపోటు కానీ మధుమేహం ఉన్న వారిలో ఈ నీటి కాసులు వచ్చేటువంటి అవకాశాలు ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటుగా పెద్ద వయసులో వచ్చేటువంటి, జనరల్గా ఏంటంటే మనకి ఓల్డ్ ఏజ్లో మ్యాలిగ్నెన్సీస్ అంటే క్యాన్సర్, కంటికి సంబంధించినటువంటి క్యాన్సర్స్ కూడా కొన్ని రకాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవి చాలా రేర్, బట్ కామన్గా మనం చూసేవి మాత్రం శుక్లాలు మెయిన్గా దృష్టి లోపాలకి కారణం.
3: మరి శుక్లం అనేటువంటిది ముదురుతుంది అంటుంటారు, ఈ లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే ఇది శుక్లానికి సంబంధించినటువంటి ఇబ్బంది అనేటువంటిది, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి?
4: మనం దృష్టి లోపాల పరంగా చూసుకుంటే వెంకటేశ్వర గారు, శుక్లానికి సంబంధించినటువంటి దృష్టి లోపం ఒక రకంగా ఉంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్లో వచ్చేటువంటి

0: దృష్టిలోపం ఇంకొక రకంగా ఉంటుంది. అలాగే నీటి కాసుల్లో వచ్చేది ఈ దృష్టి లోపాల తత్వాన్ని బట్టి, అంటే అది ఎటువంటి దృష్టి లోపంతో మనం సఫర్ అవుతున్నామో అనే దాన్ని బట్టి అంచనా వేయచ్చు, అంటే అది శుక్లం వల్ల వచ్చిందా లేదా మిగతా వాటి వల్ల అని. సో ఒక్కొక్కటిగా ఒకసారి పరిశీలనగా చూద్దాం. శుక్లం విషయానికి వచ్చేటప్పటికి దీనిలో దృష్టి లోపాలు ఎలా ఉంటాయంటే, మన కంటి ముందు ఒక పల్చటి పరద కడితే ఎలా ఉంటుంది, అట్లాగా ఆ పరదాలోంచి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది చూపు. అలాగే ఫాగీ విజన్ అంటాం మేము, అంటే పొగమంచులో మనం చూసినట్టయితే ఎలా మసకమసగ్గా కనిపిస్తుందో అలాగా. ఈ శుక్లానికి టిపికల్గా ఉండేటువంటి లక్షణాలు ఇవి. ఇదే కాకుండా నైట్ టైము చంద్రుడిని చూస్తే ఒక చంద్రుడు రెండుగా కనిపించటము, లేదా చూపు అనేది కొంచెం ఆ డే టైంలో బాగా మసగ్గా ఉండి నైట్ టైంకి కొంచెం క్లియర్ అవ్వడము. దీనికి కారణం ఏంటంటే శుక్లం అనేది మన పారదర్శకంగా ఉంటుంది, మన కంట్లో ఉండేటువంటి లెన్స్ లేదా కటకం అనేది. ఎప్పుడైతే ఈ పారదర్శకంగా ఉండే కటకం ఒపేక్గా అంటే తెల్లబడిపోతుందో దానినే శుక్లం అంటారు. సో ఈ తెల్లబడిపోవడం వల్ల ఏంటంటే మన కంటి చూపు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో దీనివల్లనే ఇటువంటి దృష్టి లోపాలన్నీ వస్తుంటాయి. ఇక ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్కి వచ్చేటప్పటికి దీనిలో టిపికల్గా మనకు కనిపించేటువంటి దృష్టి లోపం ఏంటంటే మన సెంట్రల్ విజన్ లాస్ అంటాం. అంటే మనకి ఇప్పుడు సపోజ్ ఇట్లా ఏరియా మన ఎదురుగా కనిపించేటువంటి దాంట్లో మన సెంటర్లో మధ్యలో ఉండేటువంటి ఏరియా నల్లగా చుక్కలా కనిపించడం కానీ లేదా నల్ల మసకగా అట్లా కనిపించడం కానీ, ఇది టిపికల్గా మనం ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్లో చూస్తూ ఉంటాం. దీంతో పాటుగా మామూలుగా చదవడం ఎక్కువగా ఉండేటువంటి అలవాటు ఉన్నవారిలో వారు ఎక్కువసేపు చదవలేకపోవడము, లేదా ఫైన్ ప్రింట్స్ చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి కదా ఆ చిన్న అక్షరాలు సరిగ్గా చూడలేకపోవడము, ఎక్కువసేపు చదవలేకపోవడము, అండ్ అద్దాలు పెట్టుకున్నా కూడా డిఫికల్టీ అంటే ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్లో చూస్తాం. ఇంకొక టిపికల్ లక్షణం మనకి ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్లో కనిపించేది అంటే, మాకు మేము చదువుకునే రోజుల్లో టెక్స్ట్ బుక్లో కూడా ఈ టిపికల్ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటారు. మనం ఇప్పుడు సపోజ్ ఒక రోడ్డు మీద నడుస్తూ ఉన్నామనుకోండి, రోడ్లో అటుపక్క ఇటుపక్క ఉండేటువంటి బిల్డింగ్స్ వాలిపోయి మన మీదకి పడిపోయేటువంటి భ్రాంతి కలుగుతుంది అన్నమాట. ఇది దిస్ ఈజ్ వెరీ వెరీ టిపికల్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్. ఇది ఎందుకు అవుతుందంటే మన కంటిలో ఉండేటువంటి నరాల మధ్య స్పేస్ పెరిగి ఆ వాటి సైజులు కూడా మారుతూ ఉంటాయి. కొన్ని కణాలు సైజ్ పెద్దగా అవుతాయి, కొన్ని కణాలు సైజ్ చిన్నగా ఉంటాయి, వాటిలో చెడు కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుంది. సో ఇది అవటం వల్ల మనకేంటంటే దానిలో వచ్చేటువంటి చూపులో కూడా ఇటువంటి తేడాలు, అంటే నిలువుగా ఉండేటువంటి రేఖ కొంచెం వంగిపోయినట్టుగా లేదా వంకర తిరిగినట్టుగా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏంటంటే స్ట్రెయిట్ గా ఉండవలసినటువంటి బిల్డింగ్స్ కొంచెం వంపు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దిస్ ఈస్ వెరీ టిపికల్. ఇకపోతే డయాబెటిక్ రెటినోపతి కానీ లేదా హైపర్టెన్సివ్ రెటినోపతి కానీ వీటిల్లో, అంటే మధుమేహము లేదా అధిక రక్తపోటుతో సఫర్ అయ్యే వాళ్ళల్లో మెయిన్గా రక్తనాళాలు చిట్లుతూ ఉంటాయి. సో రక్తనాళాలు చిట్లడం వల్ల కంటిలోకి రక్తం చిమ్ముతుంది. సో దానివల్ల మనకి నొప్పి లేకుండా సడన్గా చూపు తగ్గిపోవడం, అంటే సడన్ విజువల్ లాస్ అంటాము. సో సడన్గా చూపు తగ్గిపోవడము లేదా బాగా చూస్తూ ఉన్నాయి అంటే కలర్ అప్రిషియేషన్, బ్రైట్నెస్ అప్రిషియేషన్ కానీ కలర్ అప్రిషియేషన్ కానీ తగ్గిపోవడము, ఇవన్నీ వెరీ టిపికల్ ఆఫ్ డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ రెటినోపతి. సో శుక్లం వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనం మామూలుగా చేయగలిగేటువంటి రోజువారీ రొటీన్ మనకి డిస్టర్బ్ అయింది, అంటే మనకి బాగా చదివే అలవాటు ఉంది, ఇప్పుడు చదవలేకపోతున్నాం, ఒక అర్ధగంట చదవంగానే మనకి ఇబ్బందిగా అనిపిస్తోంది. లేదా డ్రైవింగ్ చేసేవారిలో, వారు రొటీన్గా నైట్ టైం కూడా డ్రైవ్ చేయగలుగుతున్నారు కానీ ఇప్పుడు ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు బాగా కాంతివంతంగా ఉండడము లేదా ఇబ్బందిగా అనిపించటము, మనకి ఎదురుగా వచ్చేటువంటి వాహనం అంచనా తెలియదు, అది మనకి ఎదురుగా స్కూటర్ వస్తోందా లేదా ఆటో వస్తోందా ఏంటి అనేది ఆ అంచనా తెలుసుకోవడం కొంచెం ఇబ్బందిగా మారుతుంది. లేదా చూపు బాగా తగ్గిపోవడం, అనేది ఇంకా వెరీ టిపికల్ అనమాట. సో ఇటువంటి లక్షణాలు ఏమన్నా మనం గమనించినట్టయితే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి నేత్ర వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
1: డాక్టర్ స్వప్న గారు, శుక్లాలు ముదిరాయని అసలు ఎలా తెలుస్తుంది? పోనీ మీ దగ్గర వచ్చి చూపించుకున్న తర్వాత శుక్లాలు ముదిరాయి బాబు ఆపరేషన్ చేయాలి అని చెప్పి మీరు అన్నారనుకోండి, మరి ఎలా ఆ యొక్క విధి విధానం ఎలా, మరి రెండు కళ్ళకి ముదురుతాయా, ఒకటి ముందు ముదిరి తర్వాత రెండోది ముదురుతుందా, రెండూ ముదిరితే రెండు ఒకేసారి ఆపరేషన్ చేయించుకోవచ్చా, వివరాలు కూడా చెప్పండి.
0: ఒకసారి మేము పరీక్ష చేస్తే మా మెషిన్ స్లిట్ ల్యాంప్ అని ఉంటుంది, దాంతో మేము పరీక్ష చేస్తే మాకు అంచనా వస్తుంది, అంటే ఆ పర్టికులర్ పేషెంట్కి ఏ రకమైనటువంటి శుక్లం ఉంది, వారికి చూపు ఎంతవరకు తగ్గింది, ఇవన్నీ కూడా ఒకసారి మేము టెస్ట్ చేసి చెక్ చేసి దాన్ని బట్టి శుక్లం ముదిరిందా లేదా అనేది మేము చెప్పగలం. అయితే పేషెంట్ పరిధిలో లేదా పేషెంట్ వ్యూలో మా శుక్లం ముదిరిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, మెయిన్గా కంటిపాప బాగా తెల్లగా కనిపిస్తుంది అంటే మాత్రం శుక్లం బాగా ముదిరిపోయినట్టు. ఇది చాలామంది పేషెంట్స్లో మేము చూస్తూ ఉంటామండి. వాళ్ళు ఏంటంటే అది పూర్తిగా తెల్లగా అయిపోయేంత వరకు కూడా మన దగ్గరికి రారు. ఏంటి అంటే ఈ రెండు కళ్ళు ఉన్నాయి కదా, దేవుడు లక్కీగా మనకి రెండు కళ్ళు ఇచ్చాడు.

0: సో ఒక కన్నుతో చూపు కనిపించినా అలా మేనేజ్ చేస్తూ ఉంటారు, ఇంకొక కన్నులో శుక్లం పూర్తిగా ముదిరిపోయి తెల్లగా అయిపోయి ఉంటుంది. సో బయటికి కనిపించేందుకు అలా తెల్లగా క్యాట్స్ ఐ రిఫ్లెక్స్ అంటాము. సో అలా తెల్లగా కనిపించే వాళ్ళు అది శుక్లం పూర్తిగా ముదిరిపోయిందని అర్థం. అదే కాకుండా సబ్జెక్టివ్గా మనకి ఎలా తెలియాలి అంటే ఆటోమేటిక్గా చూపు ఎప్పుడైతే బాగా తగ్గిపోతుంది, మీరు ఒక్కొక్క కన్ను మూసుకొని చూసారంటే వెంటనే తేడా తెలిసిపోతుందండి. ఎందుకంటే రెండు కళ్ళ మీదుగా చూసినప్పుడు ఒక కంట్లో శుక్లం ముదిరినా ఇంకొక కన్ను చూపు బాగుంటే మనకు తెలియదు చాలా కాలం వరకు. సో అప్పుడప్పుడు ఒక్కొక్క కన్ను మూసేసి చూసుకోవడము, ఇలాంటివి చిన్న చిన్న హోమ్ టెస్ట్ అనమాట. ఒక్కొక్క కన్ను మూసేసి మన కన్ను చూపు ఎట్లా ఉంది, బ్రైట్నెస్ ఎలా ఉంది, కలర్ అప్రిసియేషన్ ఎలా ఉంది, ఇలాంటివి చెక్ చేసుకుంటా ఉంటే మనకి అవగాహన వస్తుంది.
1: 40 ఏళ్ళు దాటగానే లేదా సుమారుగా కొందరికి 45 అనుకుందాము, ఈ వయసులో దగ్గర అక్షరాలు కనపడకుండా సన్నగిల్లుతూ ఉంటాయి. అంటే ఈ పేపర్ మీద ఉండేటువంటి అక్షరాలు సరిగా కనపడవు, బోజర్ బోజర్గా కనిపిస్తున్నాయి అంటుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే అది చత్వారం అండి అని చెబుతుంటారు డాక్టర్లు. ఈ చత్వారానికి సంబంధించి ఆ పవర్ని బట్టి +1 +1.5 +1.25 అని ఏదో కళ్ళజోడు రీడింగ్ గ్లాస్ లాంటిది ఏదో రాస్తారు. సరే ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు వేయించుకుంటారు, ముందు +1 ఉంది, తర్వాత కొన్నాళ్ళకి 1.5, కొన్నాళ్ళకి 2 అనుకోండి, కొన్నాళ్ళకి 3 అనుకోండి. ఇలా అతనికై అతనే కళ్ళజోడు షాప్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి ఆ టెక్నీషియన్ ఎవరో ఒక అతనితో చేయించుకుంటే ఆ కళ్ళజోడుతోనే మేనేజ్ చేస్తున్నాడు అనుకోండి, అది శుక్లమా లేకపోతే ఈ రీడింగ్ గ్లాసా, ఆ పేషెంట్ ఏం చేయాలా, ఆ ఇబ్బంది ఉన్నతను ఏది అనుకోవాలి. ఈలోగా లోపల ఏమైనా శుక్లం ముదిరిపోవడం లాంటిది జరిగి ఏదైనా అసౌకర్యం కానీ ప్రమాదం కానీ జరిగితే?
0: చాలా బాగా చెప్పారు వెంకటేశ్వర గారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా చత్వారం అంటారు, అది కరెక్ట్. చత్వారం లేదా ప్రెస్బయోపియా అంటాము. ఇది ఎందుకు వస్తుందంటే జనరల్గా ఏంటంటే 40 ఏళ్ల వయసు పైబడిన వారిలోనే మనం ఈ చత్వారం అనే దాన్ని చూస్తూ ఉంటాము. ఈ 40 ఏళ్ల పైబడిన వారిలో కంట్లో ఉండేటువంటి కండరం, సీలియరీ మజిల్ అంటాము, దాని యొక్క పటుత్వం తగ్గిపోతుంది. ఆల్రెడీ అది అంతవరకు కూడా అంటే మన కన్ను ఎప్పుడైతే దూరంగా వస్తువుని చూస్తూ మన ఫోకస్ ఎప్పుడైతే దగ్గరికి మారుస్తామో అప్పుడు ఈ కంట్లో ఉండేటువంటి కండరాలు సంకోచించడం లేదా రిలాక్స్ అవ్వటం లేదా కాంట్రాక్ట్ అవ్వటం అట్లాంటివి చేస్తూ ఉంటాయి. సో దాన్నే అకామిడేషన్ అంటాము. ఈ 40 ఏళ్ల పైబడిన వయసు వారిలో ఈ అకామిడేషన్ అనేది వీక్ అయిపోతుంది, అంటే బలహీన పడుతుంది. అప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి కండి కండరాల్లో పటుత్వం తగ్గిపోవడం వల్ల ఈ అకామిడేషన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో దానివల్ల మన కంటి యొక్క చూపు తగ్గిపోతుంది. ప్రెస్బయోపియా లేదా చత్వారం యొక్క టిపికల్ ఇది ఏంటంటే మనకి దగ్గర చూపు బాగా మందగిస్తుంది, అంటే చిన్న అక్షరాలు మనం మామూలుగా ఒక 30 సెంటీమీటర్ల డిస్టెన్స్లో పెట్టుకొని మామూలుగా చూడగలిగేటువంటి చిన్న అక్షరాలు ఇప్పుడు మనకి కనిపించవు. కొంచెం దూరంగా పెట్టు అంటే ఒక 40 సెంటీమీటర్లు లేదా 45 సెంటీమీటర్ల దూరంలో పెడితే కానీ కనిపించదు అనమాట. సో అది అకామిడేషన్ అనేది అక్కడ పనిచేస్తుంది. సో కొంచెం దూరంగా పెట్టినప్పుడు కంటి కండరాలు కొంచెం రిలాక్స్ అయ్యి చూపు కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇది టిపికల్ ఫీచర్ ఆఫ్ ప్రెస్బయోపియా. వేరే ఇందాక మీరు చెప్పారు అది శుక్లమా లేదా చత్వారమా అనేది ఎలా తెలుసుకోవాలంటే శుక్లంలో మెయిన్గా మొదట్లో మనకి వచ్చేది దూరం చూపు మసక, చత్వారంలో దగ్గర చూపు మసక, శుక్లంలో దూరం చూపు మసక. అలాగని శుక్లంలో దగ్గరది తగ్గదా లేదా చత్వారంలో దూరంది తగ్గదా అంటే అలా థంబ్ రూల్ అట్లాగేమీ లేదు. కానీ శుక్లంలో జనరల్గా మనకి దూరం చూపు మసకతో మొదలవుతుంది, క్రమక్రమంగా అది డిస్టెన్స్ తగ్గుతూ తగ్గుతూ దగ్గరవి కొంతకాలానికి ఎప్పుడైతే శుక్లం ముదురుతుందో అప్పుడు దగ్గరవి కూడా కనిపించడం ఆగిపోతుంది. మామూలుగా ఏంటంటే దేర్ ఇస్ అ సేయింగ్ అండి, అంటే సేయింగ్ ఇన్ ద సెన్స్ దేర్ ఇస్ అ ప్రాక్టీస్. మనకి చేతుల్లో ఉండేటువంటి రేఖలు ఉంటాయి కదా, ఆ రేఖలు మనకి స్పష్టంగా ఎప్పుడైతే కనిపించవో అప్పుడు శుక్లం ముదిరింది అనేది జనరల్గా అంటే మనం మామూలుగా లేమ్యాన్ లాంగ్వేజ్లో లేదా మన కామన్ పీపుల్కి తెలిసేందుకు చెప్పాలి అంటే మన చేతుల్లో ఉండేటువంటి రేఖలు ఎప్పుడైతే మనకి మామూలుగా చూస్తే కనిపించవో అప్పుడు శుక్లాలు ముదిరాయి అని అంటూ ఉంటారు, అదొక సేయింగ్ ఉంది. కానీ అలా అని కాదు, శుక్లం అనేది ఫస్ట్ దూరం చూపు తగ్గుతూ క్రమక్రమంగా దగ్గర చూపు దాకా కూడా వస్తుంది. అయితే చత్వారంలో మాత్రం దగ్గర చూపు ముందుగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ దగ్గర చూపుకి సరిపడా మనం ఒకసారి ఎగ్జామిన్ చేసి టెస్ట్ చేసి మీరు అన్నట్టుగా +1 1.5, ఇది ఏంటంటే ప్రతి 2-3 ఏళ్లకు ఒకసారి, అంటే 40 ఏళ్ల దగ్గర మొదలయ్యి ప్రతి 2-3 ఏళ్లకి ఒకసారి 1.5 చొప్పున పెరుగుతూ ఉంటుంది. అంటే కంటి కండరాల్లో ఉండేటువంటి టెన్షన్ అంటే టోన్ అంటాను కదా, అది ఒకటేసారి పూర్తిగా పోదు కదా, క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. సో ఆ టోన్ తగ్గేదాన్ని బట్టి మనకి కావలసినటువంటి పవర్ చేంజ్ అవుతా ఉంటుంది అనమాట. అది +1 మొదలయ్యి +3 వరకు మాక్సిమం వెళ్తుంది, అంటే అది మోస్ట్లీ ఒక 55-60 ఇయర్స్ వరకు +3 ఇస్ ద మాక్సిమం దట్ బి కరెక్ట్. ఇంకా +3 కంటే ఎక్కువ జనరల్ గా ఏమీ అవసరం పడదు.
1: సరే డాక్టర్ గారు, ఇప్పుడు శుక్లాలు ఆపరేషన్ అనేటువంటిది చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, మీరు వైద్య నిపుణుల సలహా మేరకు

0: ఎప్పటి నుండో అంటే లోపల ఆ ఉన్నటువంటి ఆ లెన్స్ ని తీసేసి, ఆ కటకాన్ని తీసేసి ఆ కృత్రిమమైనటువంటి లెన్స్ వేస్తారని చెబుతూ ఉంటారు. ఎప్పటి నుంచో ఇదే జరుగుతోంది. అదే ఉందా ఇంకా ఇంకేమన్నా ఆధునికమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చి అంటే లెన్స్ వేయడము అంటే ముదిరినవి తీసేస్తారు, ఓకే మళ్ళీ ఆ కంటిలో లెన్స్ ఆ కృత్రిమ లెన్స్ వేస్తారు, అలా కాకుండా ఇంకేమైనా ఆ లెన్స్ లేకుండానే లేజర్తో ఈ శుక్లాన్ని నయం చేయవచ్చా, అలాంటి ఆధునిక పద్ధతులు ఏమైనా ఉన్నాయా చెప్పండి అండి.
1: ఎప్పుడైతే మన కంటి చూపు బాగా తగ్గింది లేదా మన రోజువారీ కార్యక్రమాలు ఇంతకుముందు చేసుకోగలిగేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మనం చేసుకోలేకపోతున్నాము లేదా మన రోజువారీ దినచర్యలో మన కంటి చూపు వల్ల మనకి ఇబ్బంది కలుగుతోంది, ఇవన్నీ కూడా మనం శుక్లం ఆపరేషన్ చేయించుకోవటానికి కావలసినటువంటి ఇండికేషన్స్ అండి. ఎప్పుడైతే మనం ఇటువంటి ఇబ్బందులు పడుతున్నామో అని అనిపించిందో అప్పుడు డెఫినెట్గా ఒకసారి వెళ్ళి కంటి వైద్య నిపుణుల దగ్గర కంట్లో చుక్కల మందు కూడా వేయించుకొని స్పష్టంగా దాన్ని ఒకసారి ఎగ్జామిన్ చేయించుకోవడం చాలా ముఖ్యం. సో మేము ఎప్పుడైతే ఒకసారి చుక్కల మందు వేసి ఎగ్జామిన్ చేస్తామో మాకు శుక్లం తీవ్రత ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ శుక్లం ఎక్కువగా ఉంది, ఇంకా మనకి కళ్ళజోడు అవి కూడా పనిచేయట్లేదు, కళ్ళజోడు పెట్టినా తీసినా ఒకటేలాగా ఉంది అనేటువంటి స్టేజ్ వచ్చినప్పుడు జనరల్గా మేము క్యాట్రాక్ట్ సర్జరీకి వెళ్ళమని అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో క్యాట్రాక్ట్ సర్జరీ అనేది ఎప్పుడైనా కూడా మన కంటిలో ఏదైతే ఓపేక్గా అయిపోయిందో శుక్లం కటకము దాన్ని మార్చాలండి. న్యాచురల్ లెన్స్ని వి రీప్లేస్ ఇట్ విత్ ఆర్టిఫిషియల్ లెన్స్. సో ఆ ఆర్టిఫిషియల్ లెన్స్ వేసేటువంటి దాన్నే క్యాట్రాక్ట్ సర్జరీ అంటాము. క్యాట్రాక్ట్ సర్జరీలో ఇప్పుడు చాలా చాలా ఆధునిక పోకడలు చాలా వచ్చాయి. సో ఇంతకుముందు మనం ట్రెడిషనల్గా చేసేటువంటి దాన్ని ఫేకో ఎమల్సిఫికేషన్ అంటాము. సో ఈ ఫేకో ఎమల్సిఫికేషన్లో మనం ఏంటంటే దాదాపు ఒక 3 మిల్లీమీటర్ల సైజు ఘాటుని నల్లగుడ్డు పైన పెట్టి దాని ద్వారానే చిన్న అల్ట్రాసౌండ్ ప్రోబ్ అని ఉంటుంది, చిన్నది ఆ పెన్ను లాగా ఉంటుంది, ఆ పెన్ను ఆ ప్రోబ్ని కంటిలోకి పంపించి శుక్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసేస్తూ ఉంటాం. దీన్ని ఫేకో ఎమల్సిఫికేషన్ అంటాము. ఈ ఫేకో ఎమల్సిఫికేషన్లో 3 మిల్లీమీటర్ల ఘాటు కాకుండా ఇంకా చిన్న ఘాటు అంటే MICS మైక్రో ఇన్సిషన్ క్యాట్రాక్ట్ సర్జరీ అంటాం. అంటే 1.1 లేదా 1.2 మిల్లీమీటర్ల ఘాటుతో కూడా శుక్లాన్ని తీసివేయచ్చు బయటికి, దీన్ని MICS అంటాము. ఇది ఇంకొక ఆధునికమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటువంటి లేజర్ సర్జరీ, ఇందాక మీరు మెన్షన్ చేశారు కదా లేజర్తో చేస్తున్నారు అనేసి, సో దాన్నే ఫ్లాక్స్ అంటాము. అంటే ఫెమ్టో సెకండ్ లేజర్ అసిస్టెడ్ క్యాట్రాక్ట్ సర్జరీ ఫ్లాక్స్. సో ఈ ఫ్లాక్స్ అనేది ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ప్రొసీజర్ అండి. అంటే లేజర్ సహాయంతో శుక్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగా 1.1 మిల్లీమీటర్ల ఘాటులోంచి కంటి లోపలికి వెళ్ళి ఆ చిన్న చిన్న ముక్కలు ఏదైతే లేజర్ బ్రేక్ చేసిందో దాన్ని ఆ ముక్కలన్నింటినీ తీసేసి మళ్ళీ కంటిలో ఒక చిన్న ఇంట్రాక్యులర్ లెన్స్ని ప్లేస్ చేస్తాం, ఆర్టిఫిషియల్ లెన్స్ని ప్లేస్ చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్గా ఈ మధ్య ఒక సంవత్సరం కూడా అయినట్టు లేదు, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ కూడా విదేశాల్లో పాశ్చాత్య దేశాల్లో ఇంకా కూడా కొంచెం ప్రయోగ దశలోనే ఉంది, కాకపోతే అందుబాటులోకి రాలేదు కానీ ఇంకా ప్రయోగ దశలో ఉంది. రోబోటిక్ సర్జరీ కూడా త్వరలో మనం క్యాట్రాక్ట్లో కూడా ఇప్పుడు ఏదైతే నీ రీప్లేస్మెంట్లో మనం రోబోటిక్ సర్జరీ చూస్తున్నామో అలాగా శుక్లంలో కూడా రోబోటిక్ సర్జరీ ఎక్కువ దూరం లేదండి, అది కూడా మనం తొందరలోనే చూడబోతున్నాం. శుక్లం ఆపరేషన్ చేశాక ఇందాక నేను చెప్పినట్టు న్యాచురల్ లెన్స్ని మేము ఆర్టిఫిషియల్ లెన్స్ తోటి రీప్లేస్ చేస్తాం. అయితే మనం కంట్లో వేసేటువంటి ఆర్టిఫిషియల్ లెన్స్లో కూడా చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. మొదట్లో ఏంటంటే కొంచెం మందంగా ఉండేటువంటి గాజు లాంటిది వేసేవారు, కానీ ఇప్పుడు ఆ గాజు లెన్స్ ప్లేస్లో సిలికాన్తో చేసేటువంటి లెన్స్ లేదా ఫోల్డబుల్ మెటీరియల్తో చేసేటువంటి లెన్సులు వచ్చేసినాయి. అలాగే మోనోఫోకల్ లెన్స్ లేదా ట్రైఫోకల్ లెన్స్ అనేవి కూడా వచ్చాయి. ఇప్పుడు మనకి లేటెస్ట్గా ట్రైఫోకల్ లెన్స్ అంటే దానిలో 3 రకాల రింగ్స్ ఉంటాయి అండ్ 3 రకాల జోన్స్ ఉంటాయండి. ఈ 3 రకాల జోన్స్ ఎందుకంటే ఒకటేమో బాగా దూరం చూపుకి, ఇంకొకటేమో మధ్యస్థమైనటువంటి చూపుకి, ఇంకొకటి దగ్గర చూపుకి. అంటే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు పాశ్చాత్య దేశాల్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. సో వీళ్ళ పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడాలి అంటే ఐప్యాడ్ చేయడము లేదా ఫేస్ టైమ్ చేయడము ఇవి ఎక్కువగా, అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ ఒక వయసు దాటాక పేరెంట్స్కి ఇంకా పిల్లల్ని చూడడం పిల్లలతో మాట్లాడడం ఇదే కదండి జనరల్గా వాళ్ళు, దే ప్రిఫర్ దాట్, వాళ్ళకి అదొక కాలక్షేపం, అదొక ఆనందం అట్లాగా వాళ్ళని చూసి మాట్లాడడం. సో ఇది ఈ ల్యాప్టాప్ ఫేస్ టైమ్ ఏదైతే ఉందో అది మధ్యస్థమైనటువంటి డిస్టెన్స్లోకి వస్తుంది. అంటే అది రీడింగ్ డిస్టెన్స్ కాదు అలాగని దూరం, అంటే మనం టీవీ అలా చూసేటువంటి డిస్టెన్స్ కాదు. సో ఐప్యాడ్ అనేది మధ్యస్థమైనటువంటి డిస్టెన్స్. సో దీన్ని బాగా కవర్ చేసేందుకు ఈ ట్రైఫోకల్ లెన్స్ అనేది బాగా పనిచేస్తుంది. అలాగే దీంతో పాటుగా ఇంకొకటి ఇడాఫ్ లెన్సెస్ అంటాం, అంటే ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్, అంటే మన కంటి యొక్క ఫోకస్ కొంచెం ఎక్కువ దూరం ఫోకస్ క్లియర్గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది ఈ లెన్స్. సో ఈ ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ లెన్స్ ఫోకస్ అనేవి ఇవి కూడా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి అండ్ ఇది కూడా మధ్యస్థరమైనటువంటి డిస్టెన్స్ని చాలా క్లారిటీ

0: క్లియర్ గా కనిపించేందుకు అవి హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అడ్వాన్సెస్ అండి శుక్లం ఆపరేషన్లో. ఇంకొకటి, ఇప్పుడు శుక్లం ఆపరేషన్ ఏదైతే ఈ ఫేకో ఎమల్సిఫికేషన్ కానీ ఫ్లాక్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ డే కేర్ ప్రొసీజర్స్. డే కేర్ ప్రొసీజర్ అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో ఒక రెండు మూడు రోజులు ఉండి అలాంటి అవసరం లేదు. మార్నింగ్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ మధ్యాహ్నానికో సాయంత్రానికో ఇంటికి వచ్చేయచ్చు. సో డే కేర్ ప్రొసీజర్ కిందనే చేస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు కంటికి ఇంజెక్షన్ చేసి, ఇదివరకు ప్రీవియస్గా అయితే అలా చేసేవాళ్ళం అండి, కంటికి చిన్న ఇంజెక్షన్ లాంటిది ఇచ్చి పూర్తిగా కన్నంతా కూడా మొద్దుబారేట్టుగా మత్తుగా అట్లా చేసి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్నటువంటి ఆధునిక పద్ధతుల్లో ఇంజెక్షన్ అవసరం కూడా లేకుండా జస్ట్ కేవలం మత్తు డ్రాప్స్, ఐ డ్రాప్స్ ఉంటాయి, ఆ మత్తు ఐ డ్రాప్స్ వేస్తే కన్నంతా కొంచెం నమ్ముగా అయినట్టు అవుతుంది. సో దాంతో శుక్లం ఆపరేషన్ కూడా చేస్తున్నాం. సో మనకి ఒక పోక్ అవసరం లేదు, ఏమి ఇంజెక్షన్ కానీ కుట్లు కానీ ఎటువంటి అవసరం లేకుండా ఓన్లీ టాపికల్ డ్రాప్స్ తోటి మాత్రమే ఎనస్థీషియా ఇచ్చి క్యాట్రాక్ సర్జరీ చేయడం జరుగుతోంది.
1: డాక్టర్ స్వప్న గారు, సాధారణంగా ఒక కంటికి శుక్లం ఆపరేషన్ చేశాక కనీసం తక్కువలో తక్కువ 6 నెలల వరకు గ్యాప్ ఉండాలి రెండోది కూడా చేయడానికని అంటుంటారు, కరెక్టేనా? అలాగే చేయాలనా?
0: ఒక వ్యక్తికి రెండు కళ్ళల్లోనూ శుక్లం ఉంది అంటే మనం 6 నెలలు ఆగవలసిన అవసరం అయితే అస్సలు లేదు వెంకటేశ్వర గారు. ఎప్పుడైనా శుక్లం యొక్క తీవ్రతని బట్టి మనకి ఆ మధ్యలో ఉండేటువంటి టైం గ్యాప్ అనేది ఆధారపడి ఉంటుంది. జనరల్గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే రెండు కళ్ళల్లోనూ శుక్లం ఒకటే మోతాదులో ఉంటే ఒక కన్ను చేయించుకున్న తర్వాత ఒక 1 వారం రోజుల గ్యాప్లో ఇంకొక కన్ను కూడా చేయించేసుకోవచ్చు. ఇప్పుడు అదే శుక్లం అనేది వయోధికుల్లో వచ్చేటువంటి సమస్య, అంటే 60-70 ఏళ్ళు పైబడిన వాళ్ళలో. సో వాళ్ళల్లో జనరల్ హెల్త్ కండిషన్ బాగుంటే ఇబ్బంది లేదు. అలా కాకుండా కొంతమంది మాటిమాటికి హాస్పిటల్కి రావడము లేదా వచ్చి చూపించుకోవడము వెళ్ళడము కొంచెం కంబర్సం లేదా ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో వెరీ షార్ట్ గ్యాప్ అంటే 1-2 డేస్ గ్యాప్లో కూడా శుక్లం ఆపరేషన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ మనకి మిగతా ఏమైనా కోమోబిడ్ కండిషన్స్ ఉన్నాయి, అంటే మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి లేదా మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి రావడం చేయించుకోవడం ఇబ్బంది అనుకున్నప్పుడు సేమ్ డే మార్నింగ్ ఈవినింగ్ చేసేటువంటి ప్లాన్ కూడా అట్లా కూడా ఉంటుందండి. అయితే ఇది మనం మెయిన్గా ఒక కంటికి ఇంకొక కంటికి గ్యాప్ ఎందుకు ఇవ్వాలి అంటాము అంటే కంటికి ఒకవేళ ఏదైనా ఇప్పుడు సపోజ్ అంతా బాగుంటే బాగుంటుంది కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ అలాంటివి వచ్చాయి అనుకోండి, సో ఒక కంటికి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ ఇంకొక కంటికి కూడా స్ప్రెడ్ అయ్యేందుకు చాలా ఈజీగా అవకాశం ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మనకి కన్ను చూపు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. సో ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని జనరల్గా కొంత గ్యాప్ ఉంటే మంచిది అనేది సజెస్ట్ చేస్తాం. బట్ శుక్లం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది లేదా వేరేగా ఇబ్బందులు ఉన్నాయి అంటే మాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా కూడా శుక్లం ఆపరేషన్ అనేది చేయించుకోవచ్చు.
1: డాక్టర్ స్వప్న గారు, ఇప్పుడు ప్రతి 10 మందిలోనూ 7-8 మందికి లేదా 6-7 గురికైనా కానీ బీపీ షుగర్లు ఉంటున్నాయండి. అంటే షుగర్ నియంత్రణలో లేనటువంటి వారికి, బీపీ నియంత్రణలో లేనటువంటి వారికి డయాబెటిక్ రెటినోపతి లేదా హైపర్ టెన్సివ్ రెటినోపతి అనేది ఏదో ఇబ్బంది వస్తుంది రెటినాకు అని కూడా మీరు చెప్పడం జరిగింది. శుక్లం ముదరడము, డయాబెటిక్ రెటినోపతి లేదా హైపర్ టెన్సివ్ రెటినోపతి అనే ఇబ్బంది ఉండుంటే రెండులో ఏదో ఒకటి, మూడోది కూడా చెప్పారు మీరు ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ అని చెప్పి, ఆ ఇబ్బంది అంటే ఏదర్ డయాబెటిక్ రెటినోపతి ఆర్ హైపర్ టెన్సివ్ రెటినోపతి ఉండి ఈ ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ అనే సమస్య కూడా ఉన్నట్లయితే, శుక్లం కూడా ముదిరినట్లయితే ఏది ముందు చేసుకోవాలి, ఏది తర్వాత చేసుకోవాలి, రెండూ చేయొచ్చా? ఇవి మూడు ఉన్నప్పుడు అంటే మీరు చేసేటువంటి శస్త్రచికిత్సలు ఆరోగ్యకరంగా చేసి సేవ చేయొచ్చా?
0: ఇప్పుడు మీరు చెప్పారు శుక్లము, దాంతోపాటు డయాబెటిక్ హైపర్ టెన్సివ్ రెటినోపతి, దాంతోపాటు ఏఎండి, అంటే ఈ ఏఎండి కానీ లేదా ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ కానీ డయాబెటిక్ హైపర్ టెన్సివ్ రెటినోపతి అనేది కంటి నరాన్ని ఎఫెక్ట్ చేసేటువంటి కండిషన్స్. సో దీనిలో ఏమవుతుందంటే కంటి నరంలో ఉండేటువంటి కణాలు ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అవుతాయి. సో ఇవి ఒకసారి డ్యామేజ్ అవుతే మళ్ళీ వాటిని రికవర్ చేయటం అనేది కష్టం. వేరే శుక్లం అనేది అలా కాదు, శుక్లం వలన పూర్తిగా చూపు పోయినా, అంటే శుక్లం బాగా ముదిరి పూర్తిగా చూపు తగ్గిపోయినా ఒకసారి మనం శుక్లం ఆపరేషన్ చేసి కంట్లో లెన్స్ వేసేస్తే చూపు మళ్ళీ తిరిగి తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. దట్ ఈస్ రివర్సిబుల్ బ్లైండ్నెస్ అంటాం, రివర్సిబుల్, ప్రివెంటబుల్, క్యూరబుల్ బ్లైండ్నెస్ అనమాట శుక్లం వల్ల వచ్చేది. వేరే నీటి కాసులు కానీ డయాబెటిక్ రెటినోపతి లేదా ఏఎండిలో వచ్చేటువంటిది కొంచెం ఇర్రివర్సిబుల్గా ఉంటుంది. కనుక శుక్లం అనేది మనం పూర్తిగా ముదిరిపోయాక దాన్ని అలాగే వదిలేయటం అనేది చేస్తే కొన్నిసార్లు శుక్లం కంట్లోనే పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అలా పగిలిపోతే కంట్లో ఒత్తిడి పెరిగి ఇంకా చూపు పడిపోవడము లేదా కన్ను పూర్తిగా కన్ను కోల్పోవడం అనేటువంటి ప్రమాదం కూడా జరగవచ్చు. సో శుక్లం పూర్తిగా ముదిరితే మాత్రం అది ముందు ఆపరేషన్ చేసి తీసేయటం అనేది చాలా ముఖ్యం. ఇంకొక కారణం ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి కానీ హైపర్ టెన్సివ్ రెటినోపతి కానీ లేదా ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్లో కానీ కొన్నిసార్లు లేజర్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సో మనం లేజర్ ట్రీట్మెంట్ చేయటానికైనా మనకి ఆ వ్యూ

0: రెటీనాని మనం ఏదైతే కంటిపాప ద్వారా చూడాలి, ఆ కంటిపాప ద్వారా చూసేదానికి మధ్యలో శుక్లం అడ్డం వస్తుంది. మనకి శుక్లం కనుక పూర్తిగా ముదిరి ఉంటే మనం కంటి నరం చూడడానికి కూడా వీలవ్వదు, అండ్ లేజర్ అలాంటి చికిత్సలు చేయడానికి కూడా వీలవ్వదు. అందువల్ల ఒకవేళ ఇవన్నీ కండిషన్స్ ఉండి శుక్లం ముదిరింది అంటే మాత్రం ముందు శుక్లం తీయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో షుగరు బీపీ కంట్రోల్లో లేకుండా ఉన్నప్పుడు శుక్లం చేయటం అనేది కొంచెం రిస్కీ అండి. కొంతమందిలో షుగరు హెచ్చుతగ్గులు అవుతూ ఉంటుంది, అంటే ఇవాళ చూస్తే 110 ఉంటుంది, రేపు చూస్తే 160కి వెళ్తుంది, ఎల్లుండి చూస్తే 250, మళ్ళీ అవతల ఎల్లుండి చూస్తే 150, అలా ఫ్లక్చువేషన్స్ ఉంటే మాత్రం చాలా రిస్కీగా ఉంటుంది. ఆ ఫ్లక్చువేషన్స్ లేకుండా స్టేబుల్గా ఒకటే షుగరు ఒక 10 అటు ఇటు ఉండి మెయింటైన్ అవుతూ ఉంది అంటే మాత్రం వాళ్ళలో కొంత షుగరు ఎక్కువ మోతాదులో ఉన్న కొంత మేరకు, అంటే సపోజ్ నార్మల్ ఒక 140 అనుకోండి, ఒక 160 అట్లాగా ఉన్నా అది స్టేబుల్గా ఉంటే మాత్రం శుక్లం ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. అలా కాకుండా హెచ్చుతగ్గులు బాగా, హెచ్చుతగ్గులు లేదు బీపీ అయినా సేమ్ అలాగే ఉంటుంది, షుగర్ అయినా అంతే, హెచ్చుతగ్గులు అనేవి బాగా ఉంటే మాత్రం ఆపరేషన్ చేయడానికి వీలవ్వదు. దాన్ని ఇంజెక్షన్ ద్వారా, ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా లేదా యాంటీ హైపర్గ్లైసిమిక్ డ్రగ్స్ ద్వారా ముందు వాటిని కంట్రోల్ చేసి కొంత నియంత్రణలోకి తెచ్చాక అప్పుడు శుక్లం ఆపరేషన్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే షుగర్ అన్కంట్రోలబుల్గా ఉందనుకోండి, షుగర్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళలో శుక్లం ఆపరేషన్ అయిపోయాక కంటికి ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి రేటు చాలా హైగా ఉంటుంది బికాజ్ ఆఫ్ హై షుగర్స్ ఇన్ ద బ్లడ్. బ్లడ్లో షుగర్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వచ్చేందుకు, అంటే కన్ను కట్టుకోవడం అంటే హీలింగ్ అంటారు కదా, హీలింగ్ ప్రాసెస్ అనేది మెయిన్ గా డిలే అవుతుంది. సో దానివల్ల ఏంటంటే కన్ను ఇన్ఫెక్షన్ కి ప్రోన్ అయిపోతుంది. సో ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది షుగర్ కంట్రోల్లో లేకపోతే. సో ఈ కారణం చేత కూడా షుగర్ బీపీ అనేది నియంత్రణలోకి తెచ్చి శుక్లం ఆపరేషన్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ స్వప్న గారు, నమస్కారం అండి.
0: నమస్కారం, థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు వయోధికుల్లో వచ్చే దృష్టి లోపాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల స్వప్న గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

చిత్రగీతం విన్నారు. జీవనలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిల్మ్ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విన్నర్ ఈ చిత్రానికి యాజ్ ఇన్ నిజార్ సంజన గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం, థమన్ ఎస్ఎస్ సంగీతం.

కార్యక్రమంలో. తర్వాత విక్రమ్ సుచిత్ర కార్తీక్ గానం చేసిన పాట మల్లన్న చిత్రం నుంచి.

వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైన, నీ చేతికి మాత్రం చిక్కుతానా? జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్న.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మీరు ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి వెలువడినటువంటి కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు సమయం 1:20 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ధి, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి ఎం రామ్ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాహస పర్యాటకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక వార్తలోని వివరాలు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధానిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాలను అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపును పూర్తిగా లాటరీ విధానం ద్వారానే పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ప్రజాప్రతినిధుల భవనాల నిర్మాణాలను పూర్తి చేసి త్వరలో అందుబాటులోనికి తీసుకువస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: అధికారుల కోసం 4026 భవనాలు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి 12 టవర్లు. ఇవాళ యాక్చువల్ గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టవర్ చుట్టూ వచ్చాం. ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. ఎమ్మెల్యేలది అయితే ఒక వారంలో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. ఎమ్మెల్సీది కూడా బహుశా ఇంకొక 15 రోజులు 20 రోజులు, అంటే ఓన్లీ కబోర్డ్ వర్క్ జరుగుతుంది, మొత్తం అయిపోయింది. అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లకు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు, బంగాళాలు కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చినాయి. ఇవన్నీ వాటిని కూడా ఈ మంత్ ఎన్ని కొన్ని ఇస్తామన్నారు, నెక్స్ట్ మంత్ ఎన్ని కొన్ని ఉన్నారు. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆ భవనాలు కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చినాయి. ఇవన్నీ అవగానే జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు అధికారులకి అలాట్ చేయడం జరుగుతుంది.
0: రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ధి, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ప్రైవేటు వైద్య దంత కళాశాల సంఘ ప్రతినిధులు, వైద్య విద్య నిపుణులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. వైద్య విద్యలో ఆధునిక సాంకేతికత వినియోగం, విద్యార్థులకు మెరుగైన శిక్షణ, ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవల అందుబాటు, మౌలిక సదుపాయాల అభివృద్ది వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, వైద్య విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు వైద్య కళాశాలలో సమన్వయంతో పనిచేస్తే వైద్య రంగంలో మరింత పురోగతి సాధించవచ్చని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త వాహన

ల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. డీలర్ వద్ద తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన వాహనానికి 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ వాహన నెంబర్ కేటాయింపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిర్దేశిత గడువులో అధికారులు స్పందించకపోయినా దరఖాస్తులు ఆమోదం పొందే విధానాన్ని కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ ద్వారా ఆమోద ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా

0: అధికారులు స్పందించకపోయినా దరఖాస్తుల ఆమోదం పొందే విధానాన్ని కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ ద్వారా ఆమోద ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న వాహన రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని, త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం నుండి ఉత్తరాది రాష్ట్రాలకు రైలు అనుసంధానం కోసం ఏర్పాటు చేసిన కాకినాడ హిస్సార్ కొత్త రెగ్యులర్ రైలు సర్వీసును కాకినాడ పార్లమెంటు సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయాణికుల నుండి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి వరకు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తున్న కాకినాడ హిస్సార్ రైలును రెగ్యులర్ సర్వీసుగా మార్చినట్లు తెలిపారు. దీని ద్వారా సుదూర ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొంటూ,
1: నుంచి హర్యానాకి రెగ్యులర్ ట్రైన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ రెగ్యులరైజేషన్ కోసం కాకినాడ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సుమారు 56 గంటలు కంటిన్యూస్ ట్రైన్, అంటే 2705 కిలోమీటర్లు ప్రయాణించే ట్రైన్ ఇది. ఆల్రెడీ మనం కాకినాడ నుంచి లింగంపల్లికి కానివ్వండి, కాకినాడ పోర్టు రాజమండ్రి కానివ్వండి, మొన్న మైసూర్కి లాంచ్ చేసాం, ఈరోజు హిసార్కి లాంచ్ చేసాం. ఇలాగా కాకినాడలో ప్రజలకు అందరికీ ఉపయోగపడేలాగా, ట్రావెల్ ప్యాసింజర్స్ అందరూ వినియోగించుకునేలాగా కొత్త ట్రైన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి.
0: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాలూరులోని అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ఆధ్యాత్మికత మానసిక ప్రశాంతతను ధైర్యాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో సాహస పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో జెట్స్కీ రైడ్స్ వాటర్ స్పోర్ట్స్ సేవలను ఈరోజు ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యలంక బీచ్ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 9 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బీచ్ను అభివృద్ది చేసి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు తీసుకువచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ గ్రామీణ చట్టం 2025 బీబీజీ రామ్జీ అమలుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోనికి రానుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఎంఎన్ఆర్ ఈజీఏ స్థానంలో ఈ కొత్త చట్టం అమల్లోనికి రానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వేతన ఉపాధికి ఈ చట్టం హామీ ఇస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలు కేటాయించామని పేర్కొంది. ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 2 ఆరోగ్య కేంద్రాలు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి జాతీయ నాణ్యతా ధృవీకరణ పత్రాలను పొందాయని జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా తెలిపారు. జిల్లాలోని చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును పొందాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5 ఆసుపత్రులకు ఈ గుర్తింపు లభించగా అందులో జిల్లాకు చెందిన 2 ఆరోగ్య కేంద్రాలు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం అర్హులందరికీ చేరేలా స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామం సచివాలయాలు సమన్వయంతో పనిచేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామాల ద్వారా అందుతున్న సేవల పురోగతి, ఎన్నికల వార్డుల మ్యాపింగ్, మనమిత్ర శిక్షణ కార్యక్రమాలు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో విశాఖ కలెక్టర్ కార్యాలయం నుండి దృశ్య మాధ్యమం విధానంలో ఆయన ఈరోజు సమీక్షించారు. అలాగే మత్స్యకార లబ్ధిదారులు, ఈకేవైసీ ప్రక్రియ, P4 బంగారు కుటుంబాల అనుసంధానం, కౌశలం పరీక్షలు, ఉద్యోగ మేళాల నిర్వహణ, ఆధార్ ప్రత్యేక శిబిరాల ఏర్పాటు వంటి కార్యక్రమాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈరోజు మధ్యాహ్నం సమావేశం కానుంది.

0: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై నిర్ణయం కోసం ఈ సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ జలసౌదాలో జరిగే ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీ కార్యదర్శి సతీష్, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ పాల్గొంటారు. మే నెలాఖరు వరకు సాగర్ కుడి కాల్వ నుండి 10 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. జులై వరకు శ్రీశైలం నుండి 5, సాగర్ నుండి 13 టీఎంసీలు కావాలని తెలంగాణ తెలిపింది. దీంతో రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించి కమిటీ ఈరోజు నిర్ణయం తీసుకోనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ది, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాహస పర్యాటకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితవాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్, అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్, 2 లక్షలు
5: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే,
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో వేసవి కాలంలో మహిళలు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారు, నమస్కారం అండి.
7: నమస్కారం
0: మేడం. మీరు విజయవాడలో ప్రముఖ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు కదా మేడం. ముఖ్యంగా వేసవిలో, అసలు వేసవి అంటేనే చాలామంది భయపడిపోతారు మేడం. అలాంటిది ఈ వేసవి కాలంలో అన్ని వయసుల మహిళలు ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలంటారు? అంటే యుక్త వయసు యువతలు మొదలుకొని వయోధిక మహిళల వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
7: అవును, అసలు వేసవి అంటేనే భయపడిపోతూ ఉంటాము. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ అవుతాయి. ఏప్రిల్, మే, జూన్ 15వ తారీఖు వరకు కూడా, ఋతుపవనాలు వచ్చే వరకు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం 45-46 కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. పైగా వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది, అంటే హ్యూమిడిటీ. ఈ రెండింటి వలన కూడా, ఈ హై టెంపరేచరు, హ్యూమిడిటీ వలన కూడా మహిళలు, పిల్లలే కాదు, అందరూ, మొత్తం జనాభా అంతా కూడా చాలా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. సో ఇకపోతే మహిళలు దగ్గరికి వచ్చేసరికి యుక్త వయసు మహిళలు ఏంటంటే వాళ్ళకి కాలేజెస్ ఉంటాయి, కోచింగ్ సెంటర్స్కి వెళ్తూ ఉండాలి, తర్వాత జాబ్ పరంగా తిరుగుతూ ఉండాలి. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఉష్ణోగ్రతకి వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే

0: సాధ్యమైనంత వరకు పొద్దున 11 ఇంటికాడి నుంచి సాయంకాలం 4-5 ఇంటి వరకు కూడా బయటికి రాకుండా ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లోనో లేకపోతే స్కూల్సో కాలేజ్ అక్కడే ఉండి వాళ్ళు పని చూసుకోవాలి. మెయిన్గా ఏంటంటే వేసవి కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు మెయిన్గా డీహైడ్రేషన్ వల్ల వస్తాయి. అంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం వలన డీహైడ్రేషన్ వస్తుంది. డీహైడ్రేషను తర్వాత వాళ్ళకి చర్మ సంబంధితమైన ర్యాషెస్, స్కిన్ ర్యాషెస్ వస్తాయి ఈ సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి. తర్వాత ఏమో వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నీళ్ళు తాగినప్పుడు ఏంటంటే బాడీలో యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని తప్పుకోవాలని నేను చెప్పినట్టు 11 నుంచి 5 ఇంటి వరకు అసలు బయటికి వెళ్లకుండా ఉంటే, బట్ ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే కనుక టోపీ, తర్వాత అంబ్రెల్లా ఒకటి గొడుగు తీసుకెళ్ళాలి, తర్వాత ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేయాలి. ముఖ్యంగా ఎప్పుడు గుర్తుంచుకుని మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. మంచినీళ్ళు ఏంటంటే రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు తాగాలి. ఇదే కాక వాళ్ళు ఆహార పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, బార్లీ వాటర్ ఇలాంటివి తీసుకోవాలి. తర్వాత వీళ్ళు ఏంటంటే ఈ పనిలో పడి సరిగ్గా తినరు, లేకపోతే ఎక్కడెక్కడో బయట ఆహారం తింటా ఉంటారు, అవన్నీ తగ్గించుకోవాలి.
1: మంచినీళ్ళు అనగానే ఎక్కువగా మేడం ఈ యుక్త వయసు మహిళలు అంటే యువతులు ఈ కూల్ డ్రింక్స్ తాగడం, ఐస్ క్రీమ్ తినడం ఇలాంటివి చేస్తూ ఉంటారు.
0: అస్సలు వాటి జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్. అదేంటంటే తాత్కాలిక ఉపశమనం కల్పిస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. మెయిన్గా వాటరు, తర్వాత బటర్ మిల్క్, తర్వాత కోకోనట్ వాటరు, బార్లీ నీళ్లు ఇట్లాంటివి తాగుతూ, నిమ్మకాయ రసం. మళ్ళనేమో వాళ్ళు ఆహారంలో కూడా బయట ఫుడ్ తినకుండా ఉంటే బెటర్. ఎక్కువగా ఫ్రూట్స్ కూడా ఎక్కువగా నీటి శాతం ఉన్న ఫ్రూట్స్, అంటే మనకి ఇప్పుడు పుచ్చకాయలు, కర్బూజా, కీర దోసకాయలు ఇట్లాంటివి ఉంటాయి కదా, సపోటాలు, తాటి ముంజలు ఇలాంటివన్నీ తీసుకోవాలి. ఆ తర్వాత కూరలు అవి కూడా దుంప కూరలు కాకుండా, వీళ్ళు దుంప కూరలు అనేవి చలికాలంలో బాగుంటుంది తీసుకుంటే. వీళ్ళు ఎక్కువగా బీర, సొర, నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు, తర్వాత ఆకుకూరలు తీసుకోవాలి. బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. స్పైసీ ఫుడ్ తినకూడదు. బిర్యానీలు, పులావులు వీటి జోలికి వెళ్ళకూడదు. తర్వాత ఎక్కువ ఫ్రైస్ తినకుండా పులుసులు, పాలుపోసిన కూరలు, పెరుగుచారు, మజ్జిగ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే వీళ్ళలో ఆ డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. స్కిన్ ర్యాషెస్ రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఆ టైంలో హైయెస్ట్ టెంపరేచర్, డే టెంపరేచర్ ఉండే టైంలో 11-4 బయట తిరగకుండా ఉండాలి.
1: సూర్యకాంతి వల్ల, ఆ సూర్యరశ్మి వల్ల చర్మం
0: కమిలిపోకుండా తీసుకోవాలి. తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఇంకొక జాగ్రత్త ఏంటంటే హైజీన్, పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. చెమట ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ టైంలో. సో కనీసం రోజుకి 2 సార్లు స్నానం చేయాలి. స్నానం చేసినప్పుడల్లా లోదుస్తులు కూడా మార్చుకోవాలి. అదే చెమటకాయలు అవి వస్తుంటే కనుక దానికి మెడికేటెడ్ పౌడర్స్ ఉంటాయి, అవి వాడాల్సి వస్తుంది. హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా, వెజనల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా, తర్వాత చంకల్లో సెగ్గడ్లు, గడ్డలు వస్తాయి అవన్నీ బారిన పడకుండా ఉండాలంటే పర్సనల్ హైజీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
1: యువతులు చెప్పారు కదా డాక్టర్ గారు, మరి గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు?
0: గర్భిణీలకి చాలా కష్టం ఈ వేసవి కాలంలో. వాళ్ళు పిల్లల్లాగానే కూడా గర్భిణీ స్త్రీలు ఎక్కువగా వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు కూడా ఏంటంటే ఆ టైంలో బయట తిరగకుండా ఉండటం, ఎక్కువగా వాటర్ తాగటం, ఎక్కువగా లిక్విడ్ ఉన్న కూరగాయలు కానీ ఏదైనా అవి తీసుకోవటం, తర్వాత ఎక్కువసేపు నిలబడకుండా ఉండాలి. నిలబడితే ఏంటంటే ఈ సీజన్లో పోస్చురల్ హైపోటెన్షన్ అంటాం, అంటే కళ్ళు తిరగటం, బీపీ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం నిలబడకుండా ఉంటాం. ఆ మధ్యాహ్న సమయంలో ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవటం, తర్వాత బీపీ, షుగరు ఉన్నాయో లేవో అని ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఏమైనా తలనొప్పి వచ్చినా, వాంతులు వచ్చినా, లేదంటే ఇంకేదైనా గందరగోళంగా ఉన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే బాలింతలు కూడా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. బాలింతలు ఏంటంటే తమ పిల్లల్ని కూడా, నవజాత శిశువులను కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు డీహైడ్రేషన్ బారిన పడుతున్నారా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉండాలి.
1: గర్భిణీలు ద్రవ పదార్థాలు అంటే ఈ బార్లీ నీళ్లు, రాగి జావ ఇలాంటివి ఎక్కువ తీసుకోవచ్చు.
0: రాగి జావ, బార్లీ, తర్వాత సగ్గుబియ్యం జావ, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఫ్రూట్స్లో కూడా నేను చెప్పాను కదా నీటి శాతం అధికంగా ఉండే పళ్ళు ఏంటంటే పుచ్చకాయలు, కర్బూజా ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు అవి తీసుకోవాలి. తర్వాత బయట ఫుడ్ తినకూడదు. వీళ్ళు ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటే వీళ్ళు దే ఆర్ మోర్ ససెప్టబుల్ ఫర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెంట్ లేడీస్. అవి కూడా అవాయిడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలి.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు షుగర్, బీపీ ఉన్న మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: బీపీ, షుగర్ ఉన్న మహిళలు ఏంటంటే

0: వాళ్ళకి యాక్చువల్గా ఆ బీపీ ట్యాబ్లెట్లు టైంకి వేసుకోవటం, టైంకి ఆహారం తీసుకోవటం, తర్వాత షుగరు వాళ్ళు ఏంటంటే ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా కొంచెం స్వీట్ ఫ్రూట్స్ కదా, అలా కాకుండా షుగర్ శాతం ఎక్కువగా ఉన్నవాళ్ళు, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే మరీ స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ అంటే మామిడికాయ, మామిడి పళ్ళు అట్లాంటివి తినకుండా ఉంటే మంచిది. వాళ్ళకి ఏంటంటే ఆప్షను నారింజకాయ, సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ సచ్ పీపుల్. అండ్ వీళ్ళు టైంకి మందులు వేసుకోవాలి, టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా కొంచెం కొంచెం మితంగా ఆహారం ఎక్కువసార్లు తీసుకోవాలి వేసవి కాలంలో, ఎందుకంటే పొట్టంతా మనం తీసుకునే ద్రవ పదార్థాలతో నిండిపోతుంది. సో సాలిడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో కొంచెం కొంచెం ఆహారం ఎక్కువసార్లు తీసుకోవాలి,
1: ఒకేసారి కాకుండా.
0: తర్వాత బీపీ ఉన్నాళ్ళు, ఈ వేసవికాలం చెమట ఎక్కువ వస్తుంది కదా, కొంచెం ఉప్పు వేసుకుని నిమ్మకాయ నీళ్ళు తాగుదాం, లేదంటే అట్లా కాకుండా బీపీ షుగర్లు ఉన్నాళ్ళు వాటిని చూసుకోవాలి. ఉప్పు వేసుకుని నిమ్మకాయ నీళ్ళు తాగటం అది కాదు,
1: మజ్జిగలో కానీ నిమ్మరసంలో
0: వేసుకోకుండా ఉంటేనే బెటర్. కొంతవరకే సాల్ట్ రిస్ట్రిక్షన్ కొంచెం.
1: అసలు వడదెబ్బ అంటే ఏంటి డాక్టర్ గారు?
0: వడదెబ్బ అంటే హీట్ స్ట్రోక్. యాక్చువల్గా చెప్పాలంటే ఇదేంటంటే శరీరం తన థర్మోరెగ్యులేటరీ మెకానిజం ఆఫ్ ద బాడీ ఈజ్ ఎఫెక్టెడ్ అనమాట. దీని మెయిన్ లక్షణాలు ఏంటి, ఎక్కువ అధిక శాతం ఉష్ణోగ్రతకి ఎక్కువసేపు కనుక వీళ్ళు ఎక్స్పోజ్ అయితే వడదెబ్బ కొడుతుంది. ఎక్కువగా ససెప్టబుల్ పీపుల్ ఎవరంటే మెయిన్గా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధాప్యంలో వాళ్ళు. దీని లక్షణాలు ఏంటంటే బాగా హై టెంపరేచర్ వస్తుంది, 104 degrees ఫారెన్ హీట్ కూడా వస్తుంది. తర్వాత చెమట పట్టదు, వీళ్ళకి అదొక రకమైన గందరగోళంలో ఉంటారు, అంటే ఏం తోసినట్టు అలా ఉంటారు. తర్వాత వాంతులు అవుతూ ఉంటాయి. పసిపిల్లల్లో ఎలా మనం తెలుసుకోవాలంటే వాళ్ళు ఏడుస్తున్నా కన్నీళ్ళు రావు, యూరిన్ సరిగ్గా, యూరిన్ 6 గంటల తర్వాత కూడా యూరిన్ అవుట్పుట్ ఉండదు. ఇవన్నీ కూడా ఈ వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ కనుక తగిలినట్టు అనుమానం వస్తే మనం ఆ మనిషిని వెంటనే చల్లని గదిలోకి తీసుకెళ్ళి, మరీ చల్ల మామూలుగా చల్లని గదిలోకి తీసుకెళ్ళాలి, తడిగుడ్డతోటి ఒళ్ళు తుడవాలి, వాటర్ అది ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఆరగా నీళ్ళిస్తూ ఉండాలి, నీళ్ళిస్తూ ఉండి మరీ ఎక్కువ ఇది ఉంటే కనుక డాక్టర్ దగ్గరికి అమ్మటే తీసుకెళ్తే మంచిది.
1: వడదెబ్బ తగిలితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ గారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎండలోంచి బయటికి రాగానే వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లోంచి తీసుకొని చన్నీళ్ళు తాగుతూ ఉంటారు, అలా తాగడం మంచిదంటారు?
0: మంచిది కాదండి, అదేదో తాత్కాలిక ఉపశమనమే కానీ అది మంచిది కాదు. యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడైనా నార్మల్ టెంపరేచర్లో వాటర్ తీసుకుంటే మంచిది. మన గది వాతావరణం ఎంత ఉందో దానికన్నా కొంచెం బిలో టెంపరేచర్, అంతేగాని ఫ్రిడ్జ్లోంచి చల్లటి నీళ్లు, ఫ్రిడ్జ్లోంచి కూల్ డ్రింక్లు, ఫ్రిడ్జ్లోంచి సోడాలు అవి తీసుకోవటం మంచిది కాదు. మనకి వెనకటి రోజుల్లో మట్టి కుండల్లో నీళ్లు చక్కగా, ఫ్రిడ్జ్ అంత చల్లబడవు కానీ సరిపడినంత చల్లగా ఉంటాయి. అట్లాంటి మట్టి కుండలు వాడకం పెరిగితే బాగుంటుంది.
1: అలాగే బయట నుంచి రాగానే అమ్మో నాకు బాగా చెమట పట్టేసింది, ముందు ఏసీ ఆన్ చేసి ఏసీ గదిలోకి వెళ్ళిపోదాం అనుకుంటారు, అది కూడా మంచిదంటారా?
0: అట్లాంటి పనులు చేస్తే కూడా వడదెబ్బ కొడుతుంది. గబాల్ హై, యువర్ ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్ టు వెరీ హై టెంపరేచర్ అండ్ దెన్ వెరీ లో టెంపరేచర్, అట్లా కూడా జరగకూడదు. ఏదైనా సాధారణ స్థితిలోకి రావాలి.
1: డాక్టర్ గారు అసలు ఈ వేసవి కాలంలో ఇంటి వాతావరణం ఎలా ఉండాలంటారు?
0: వేసవి కాలంలో ఇంటి వాతావరణం ఎలా ఉండాలంటే క్రాస్ వెంటిలేషన్ ఉండాలి, గాలి ముందు నుంచి వెనక్కి పక్కల నుంచి వెళుతూ ప్రసరణ జరుగుతూ ఉండాలి, అది క్రాస్ వెంటిలేషన్ అంటాం. ఎక్కువగా ఏంటంటే కర్టెన్స్ వేస్తాం కదా, కర్టెన్స్ కూడా పల్సటి కర్టెన్స్, కాటన్ కర్టెన్స్ వాడాలి. తర్వాత వంటింట్లో తప్పనిసరిగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి. కిచెన్లో ఏంటంటే మధ్యాహ్నం పూట వంట మానేయాలి మహిళలు, ఐదర్ పొద్దున్నే చేసుకోవాలి లేదంటే సాయంకాలం పూట చేసుకోవాలి, అంతేగాని ఆ వేడిలో వంట చేయకూడదు.
1: అంటే ఒక పక్క స్టవ్ వేడి, ఒక పక్క వాతావరణం వేడి.
0: అవును, అందరికీ ఏసీలు కూలర్లు ఉండకపోవచ్చు. అవి లేని వాళ్ళు ఏంటంటే మనకి వెనకటి రోజుల్లో ఇప్పుడు కూడా వస్తున్నాయి వట్టివేళ్ళ తడకలు అంటారు, ఆ వట్టివేళ్ళ తడకలు కట్టుకుని అప్పుడప్పుడు వాటిని తడుపుతూ ఉంటే కనుక చాలా మంచి గాలి వస్తుంది. తర్వాత పసిపిల్లలకి ఏంటంటే ఏసీ కూలర్లు అవి వాటి దగ్గర పెట్టకుండా వాళ్ళని పొడుకోబెడతాం కదా, పొడుకోబెట్టిన ఉయ్యాల మీద చక్కగా గుడ్డ అప్పుడప్పుడు ఆరగా గుడ్డ తడిపి టవల్ లాంటి తడిపేసేసి ఒక 3/4 వంతు కప్పేసి ఉంచితే చక్కగా వాళ్ళకి మంచి చల్లని గాలి వస్తుంది పసిపిల్లలకి.
1: ఈ తరువాణి అంటారు కదా డాక్టర్ గారు, తీసుకుంటే మంచిది అంటారు?
0: మంచిదేనండి, అది యాక్చువల్గా ఫర్మెంటెడ్ ఇది ఉంటుంది, ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి, చాలా మంచిది. తర్వాత మనం వేసవికాలం ఇంటి వాతావరణం అనుకున్నాం కదా, బట్టలు కూడా చూసారా, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, కొంతమంది సిల్క్ బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు, అది మంచిది కాదు. వేసవికాలంలో లైట్ కలర్డ్ క్లోత్స్, తర్వాత వదులుగా ఉండే బట్టలు, పల్చని వస్త్రాలు, ముఖ్యంగా కాటన్ వస్త్రాలు అవి ధరిస్తే మంచిది, హాయిగా ఉంటుంది, అంత చల్లగా ఉంటాయి, అట్లాంటివే వేసుకోవాలి.
1: కాటన్ దుస్తులు ఒంటికి మెత్తగా ఉంటాయి,
0: వదులుగా ఉంటాయి. తర్వాత

0: ఇంకా లో దుస్తులు కూడా కాటన్ దుస్తులు వేసుకోవాలి, కింద వేసుకునే ప్యాంట్స్ కానీ ఏమైనా కానీ వదులుగా ఉండేటట్టు వేసుకుంటే ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, తర్వాత అక్కడ కింద వచ్చే ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ అవి రాకుండా ఉంటాయి. ఎక్కువ శాతం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సమ్మర్లో.
1: ఇంకా మహిళలకు ఈ ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని సూచనలు ఇవ్వండి డాక్టర్ గారు.
0: వేసవికాలం అన్నది ప్రతి సంవత్సరం కూడా ఒక ఛాలెంజ్ లాంటిది, ముఖ్యంగా మహిళలకు, వృద్ధులకు, పసిపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు. మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ప్రతి సంవత్సరం సమ్మర్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫర్ అస్. అయినా కానీ మనం వీ హ్యావ్ టు గెట్ త్రూ ఇట్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సమ్మర్లో మనం ఏ పని చేయకుండా ఆగదు, కాకపోతే కొన్ని జాగ్రత్తలు నేను చెప్పాను కదా, ఆ టైంలో బయటకు వెళ్లకుండా ఉండటం, ఇంటిలో మార్పులు చేసుకోవటం, ఆహారంలో మార్పులు చేసుకోవటం, ఏం తినాలో ఏం తినకూడదు అని చెప్పి మైండ్ఫుల్నెస్ తోటి ఉండటం, ఇవన్నీ పాటించి కొంచెం డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ తోటి ఉంటే కనుక సమ్మర్ని ఈజీగా మనం దాటగలుగుతాం. సమ్మర్లో మనం ఎంజాయ్ చేయగలిగినవి కూడా ఉంటాయి, ముఖ్యంగా మల్లెపూలు ఆ సీజన్లో తప్పించి రావు. తర్వాత మామిడి పళ్ళు, షుగర్ పేషెంట్లు వాళ్ళు తప్పించి మామిడి పళ్ళు చక్కగా తినొచ్చు, వాటిని ఎంజాయ్ చేయొచ్చు, ఆ సీజన్లో వస్తాయి. నేననేది ఏంటంటే ప్రకృతి కొన్ని కష్టాలు ఇస్తుంది, కొన్ని ప్లెజర్స్ కూడా ఇస్తుంది. కష్టాలని మనం మైండ్ఫుల్నెస్ తోటి అధిగమిస్తూ ప్లెజర్స్ ఏదైతే ఇస్తే దాన్ని ఎంజాయ్ చేస్తుంటే కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా అందరూ కూడా, మహిళలు కానీ, వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, పసిపిల్లలు కానీ, ఎవరైనా సరే సమ్మర్ని చక్కగా దాటొచ్చు వేసవికాలాన్ని.
1: మల్లెపూలు అనేది వాసనకే కాకుండా శరీరానికి పెట్టుకోవడం వల్ల శరీరానికి కూడా చలవ చేస్తుంది అంటారు డాక్టర్, నిజమే అంటారా?
0: నిజమే నిజమే, వాసన పరంగానే కాదు శరీరానికి కూడా చలవ చేస్తుంది జాజి పూలు, మల్లెపూలు. తర్వాత మామిడి పండు చూడండి, అందులో గ్లూకోజ్ ఉంటుంది కదా, షుగరు, దానికి మనకి శక్తి ఇస్తుంది కదా, వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, నీటి శాతం ఉంటుంది. తర్వాత తాటి ముంజలు చూడండి, తాటి ముంజల్లో చక్క నీరు ఉంటుంది, అవన్నీ కూడా మనకి ఈ సీజన్లోనే వస్తాయి. అవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయాలి. మనం అవాయిడ్ చేయవలసింది ఈ బయట ఆహారం అవాయిడ్ చేయాలి, బయటికి వెళ్ళటం అవాయిడ్ చేయాలి, గబాలిన ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్లో ఈ ఫిష్ డ్రింక్స్ అంటాం కదా, జ్యూసెస్ అని, తర్వాత ఈ రకరకాల సోడాలని, అవన్నీ కూడా అవాయిడ్ చేసేసి న్యాచురల్గా వచ్చేవి తీసుకుంటే మంచిది. మజ్జిగ, బార్లీ వాటరు, తాటి ముంజలు ఇలాంటివి తీసుకుంటే ఆహారం
1: ఉంటేనే వాటర్ కారిపోతుంది మేడం దాంట్లోంచి.
0: అవును,
1: వాటర్ దాంట్లో.
0: అవును అవును,
1: చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారు. వేసవి అనగానే భయపడకుండా మీరు చెప్పినట్లు ఇన్ని విషయాలు, మంచి విషయాలు పాటిస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే మనం వేసవిని అధిగమించవచ్చు అని మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: మీరు ఇంతవరకు వేసవి కాలంలో మహిళలు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయం విన్నారు.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు
4: ఆర్బిఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

మీరింతవరకు లలితగీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అప్సైక్లింగ్ గురించి విశేషాలు వింటారు. అప్సైక్లింగా అదేంటి, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి, మనలో చాలామంది రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే పులిహోరో ఫ్రైడ్ రైసో చేసేస్తాం. అన్నం కదానే గబుక్కున పారేలేం. కానీ మిగిలిన వస్తువుల విషయంలో అలా ఆలోచిస్తున్నామా? ఇది అందరూ ఒక్కసారి ఆలోచించవలసిన విషయమే. అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా కొనటం, వృధాగా పడేయటం ఇప్పుడు అలవాటుగా ఫ్యాషన్గా మారిందంటున్నారు నిపుణులు. మనం కొనే వస్తువుల్లో 99% ఆ నెలలోగా చెత్తలోకి చేరుతున్నాయని మనందరికీ కూడా అనుభవంతో ఎరుకే. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా అంశాల్లో వ్యక్తిగత వినిమయం ఎన్నో రెట్లు పెరిగిందని అధ్యయన నిపుణులు చెప్తున్నారు. అందుకే భూమాతకు ఈ చెత్త భారం తగ్గించాలంటే రీసైక్లింగ్ కన్నా ముందు అప్సైక్లింగ్ గురించి ఒకసారి తెలుసుకోమని నిపుణుల సలహా. అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో దుస్తులు వస్తుంటే పాతవి మొహం ఒత్తేస్తాయి, బీరువా పట్టదు, ఏం చేస్తామని తీసే అవతల పడేయటమే. అలాగే ఉద్యోగంలో చేరగానే కొనుక్కున్న కొత్త మోటార్ సైకిల్ పాతదైపోతుంది, కానీ పారే బుద్ధవదు. కొన్నాళ్లపాటు వాకిట్లోనే ఓ మూల దుమ్ము కొట్టుకుపోయి తుప్పు పట్టి చివరికి అది చెత్తలోకే చేరుతుంది. కాదంటారా, ప్రపంచవ్యాప్తంగా ఏటా టన్నుల కోట్ల చెత్త తయారవుతోందంటే మరి ఇలా చేస్తుంటే ఎలా కాకుండా ఉంటుంది? పనికిరాని చెత్తే గాని దాన్ని లెక్కలేయాలంటారా? లెక్క వేయక తప్పని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం. ఈ చెత్తంతా చెత్తకుప్పల్లో చేరి నీటిని, నేలని, పరిసరాల్ని కలుషితం చేస్తూ భూమికి మోయలేని భారంగా మారుతోందన్నది మొదటి కారణం. ఆయా వస్తువుల తయారీలో వెలువడిన కర్బన వాయువులు కాలుష్యాన్ని, తద్వారా భూతాపాన్ని పెంచుతున్నాయనేది రెండో సత్యం. ఈ రెండూ కలిసి మన ఆరోగ్యాల మీద చూపుతున్న ప్రభావం అన్నిటికన్నా ముఖ్యమైనది, తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ప్రభావాన్ని తగ్గించే ప్రక్రియల్లో రీసైక్లింగ్ ఒకటైతే అప్సైక్లింగ్ ఇంకొకటి. ఈ అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? రీసైక్లింగ్ అంటే మనందరికీ తెలిసిందే, వాడిపారేసిన ప్లాస్టిక్ కవర్లను సేకరించి వాటిని రీసైకిల్ చేసి రోడ్లు వేయడానికి, పూల కుండీలు, ఇటుకలు ఇలాంటి వేర్వేరు వస్తువులు తయారు చేసుకోవడానికి వాడుతున్నారనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా వస్తువు భాగాలను విడదీసి పాడు చేయకుండా దానికి సృజనాత్మకంగా మరిన్ని హంగులద్ది మరింత విలువైన కొత్త వస్తువులా చేయడాన్ని అప్సైక్లింగ్ అంటారు. అంటే ఉదాహరణకి, మన ఇంట్లో ఉన్న పట్టు చీరని కొన్నాళ్లు కట్టాక విసుకొస్తుంది, దాన్ని అలాగే ఉంచి చెత్తలో పడేసే బదులు పిల్లలకు చక్కని డ్రెస్ కుట్టించో, కిటికీలకు అందంగా కర్టెన్లాగా కుట్టో, లేకపోతే సోఫాకి కవర్లాగా కుట్టో, లేకపోతే టేబుల్స్కి పైన కవర్లాగానో, ఇలా దాన్ని కొత్త హంగులతో అందంగా తీర్చిదిద్దటాన్నే అప్సైక్లింగ్ అంటారు. ఇలా ఏ వస్తువునైనా మరింత మెరుగ్గా మార్చి కొన్నాళ్లు వాడుకుని ఇంకా అసలు పనికిరాదు అనుకున్నప్పుడే దాన్ని రీసైక్లింగ్ చేయొచ్చన్నమాట. అందుకనే ఇప్పుడు చాలామంది యువత పనికిరాదు అని మూలన పడేయకుండా పాత వాటికి కొత్త రంగులు, కొత్త హంగులు అద్ది నూతనత్వాన్ని, నూతన శోభను జోడిస్తున్నారు. మరి మనం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని, అంటే పాత వస్తువుల్ని, పనికిరాని వాటిని చెత్తలో పడేయకుండా వీలైనంత వరకు వాటికి కొత్త జీవకళను అందిద్దాం. దీని ద్వారా వాయు కాలుష్యాన్ని, భూతాపాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఆస్కారం ఉంటుందనేది నిపుణుల సలహా. మీరింతవరకు అప్సైక్లింగ్ గురించి విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు.

ఇప్పుడు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను లక్కీ అలీ, సునిధి చౌహాన్ గానం చేసిన పాట సుర్ చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను అర్జిత్ సింగ్ శిల్పారావు గానం చేసిన పాట జవాన్ చిత్రం నుంచి.

కళంక్ చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ గానం విన్నారు కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాట బద్రీనాథ్ కి దుల్హనియా, ఈ చిత్రం నుంచి అర్జిత్ సింగ్ గానం చేసిన పాట.

టీన్ టైమ్ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట ఏ జవానీ హై దేవానీ చిత్రం నుంచి విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ కార్యక్రమం, క్విజ్ ప్రశ్నల కార్యక్రమం తెలుసు కదా. మరి అడగబోయే ప్రశ్నలకు సమాధానాలను పంపించండి.

0866 248 8812 ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మరైతే కార్యక్రమంలో మొట్టమొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న ఏంటంటే, 1954 ప్రచురితమైన ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు? ఇదండి ప్రశ్న, మొదటి ప్రశ్న. 1954 ప్రచురితమైన ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు? ప్రశ్న విన్నారు కదా, సమాధానం పంపించండి. 0866 248 8812 0866 248 8812 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. ప్రశ్న మరొకసారి, ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు?

ఒక్కడు చిత్రం నుంచి పాట విన్నారు కదా. మరి ముందుగా ఇవలయ్య కార్యక్రమానికి అందరికీ స్వాగతం అండి, గుడ్ ఈవినింగ్. అయితే మరి కార్యక్రమంలో మొదటి ప్రశ్న, ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు అని అడిగిన ప్రశ్నకు సమాధానం పంపించారు నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నెహాన్, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్ విత్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపించారండి మీరు. తర్వాత సరైన సమాధానం పంపించారు ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథపురం నుంచి. తర్వాత విశాల, నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే. తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభానీ గారు. తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు. మీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత నాగమణి ఒంగోలు నుంచి పంపించారు. అలాగే ఎవరంటే హరినాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి పంపించారు. ఓకే అండి, మీరు రైట్ ఆన్సర్. తర్వాత విజయ్, కైలాష్, సాయి, శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి. తర్వాత పండా లలిత, దేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. తర్వాత పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి, మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి పంపించారు. మీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. ఆ తర్వాత నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత పెడన, జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. తర్వాత కె రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి. తర్వాత సోమనాథం జనార్దన్ రావు గారు, తాటిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. తర్వాత కాసుల పద్మ, గుంటూరు నుంచి. సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. వేదాంతం జానకి శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికాసిరి, గహన, స్నిగ్ధ, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే ఆశా శ్రీనివాస్ గారు, బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రమేష్ దొంతి, గగన్ పెరుమాళ్ళ, అనంతపురం నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత వైసీహెచ్ డేవిడ్ పంపించారు, దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్, హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మిడతల రామమూర్తి, ఉరవకొండ నుంచి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి. తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి.

వినయ్ కుమార్, తర్వాత రామకృష్ణయ్య గారు, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ గారు, నరేంద్రారెడ్డి, మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, తర్వాత గోరుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచులయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపీనాథ్, బండారి శంకరయ్య, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత ప్రభా చీరాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ జిల్లా ఎవరంటే ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే ఎన్ పార్థసారథి భరత్నగర్ సిద్దిపేట నుంచి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత బతిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం నుంచి పంపించారు, ఓకే అండి. తర్వాత ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి పంపించారు. తర్వాత అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం నుంచి చౌదరి జనార్దన, కుసుమ, లలిత, మనోజ్ చౌదరి, వీరందరూ రైట్ ఆన్సర్. ఆ తర్వాత డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి, మీది ఓకే, మీరు రాసింది సమాధానం మీది రాంగ్ ఆన్సర్ అండి, కేవీ రావు గారు మీ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తర్వాత భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఎం కొండారెడ్డి సిద్ధవట్టం మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, వీరందరూ రైట్ ఆన్సర్ని పంపించారు. తర్వాత నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే ఎవరు మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజ మహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. తర్వాత చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు అంటే పూజారి ధనుంజయ, ఇస్మాయిల్, జాకిర్బాయ్, నరేందర్ రెడ్డి, బుగ్గయ్య, అన్నం వెంకటేష్, అన్నం నాగభూషణ, సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి అనంతపురం జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ రైట్ ఆన్సర్ అండి. తర్వాత రఘువీర్ సింగ్ సుగుణాభాయి, రాధామున్నా ఏలూరు నుంచి ఇంకా సరైన సమాధానం మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నపాళ్యం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, ఓకే. తర్వాత శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఫణిరాజు నెల్లూరు నుంచి, దొడ్డిపాట్ల కోటేశ్వరరావు గారు అతుల్ నుంచి, వీరందరూ రైట్ ఆన్సర్. తర్వాత మనోజ్ నెల్లూరు నుంచి పంపించారు, అలాగే ఎవరంటే హినమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరందరూ రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. తర్వాత సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి మీరు ఆన్సర్ పంపించారా, మీరు ఆన్సర్ పంపించలేదు, ఓకేనా అండి, పంపించారా ఆన్సర్ లేదు కదా, ఓన్లీ పేర్లు పంపించారు, ఓకే సరే. తర్వాత తర్వాత ఎవరంటే హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న, వీరు ఆన్సర్ని పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే విజయ శేఖర్ టీచర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి పంపించారు వీరు రైట్ ఆన్సర్ అండి మీది. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ ఎక్కడి నుంచి బౌరంపేట అండి, అక్కడి నుంచి సంతోష్, సుప్రియ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు అంటే తాడేపల్లి గూడెం వెస్ట్ గోదావరి నుంచి పంపించారు మీ ఆన్సర్, మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. ఎవరంటే కృష్ణ ప్రసాద్ కొమ్ము గూడెం తాడేపల్లిగూడెం నుంచి పంపి

చూపించారు, మీది రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరు, కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి, ఈ రైట్ ఆన్సర్. తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం గారు, మీది కూడా రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మీది రాంగ్ ఆన్సర్. ఎవరంటే భోగనాథుని వెంకటేశ్వరరావు గారు, మార్టూర్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మీ ఆన్సర్ ఎందుకు చదవలేదు, ఎవరు, షేక్ మెహబూబ్ సుబాని గారు, మీ ఆన్సర్ రైట్ ఆన్సర్ అని చెప్పాను కదా, ఓకేనా. తర్వాత ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మొహమ్మద్ రఫీ భాయ్, మంగళం పూరి ప్రకాష్, ఖాదర్ బాషా భాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకే, మరి ఇవ్వండి సమాధానాలు. ఇంతవరకు అడిగిన ప్రశ్నకు 1954వ సంవత్సరంలో ప్రచురితమైన ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు అని అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం జిడ్డు కృష్ణమూర్తి అండి. మరి ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సత్యాన్ని ఏ గురువు ద్వారానో లేదా మతం ద్వారానో కాకుండా కేవలం స్వీయ అవగాహన ద్వారా మాత్రమే తెలుసుకోగలమని కృష్ణమూర్తి గారు ఇందులో వివరించారు. ఓకేనా, మరి ఇదండి మొదటి ప్రశ్న. మరి రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ప్రశ్న పెద్దది కానీ ఆన్సర్ అయితే వన్ వర్డే. ఓకేనా, ఏంటంటే 1840వ దశకంలో బెల్జియం దేశస్థుడైన అడాల్ఫ్ శాక్స్ కనిపెట్టిన శాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? విన్నారు కదా ప్రశ్న మరొకసారి. 1840వ దశకంలో బెల్జియం దేశస్థుడైన అడాల్ఫ్ శాక్సో కనిపెట్టిన శాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? విన్నారు కదండి, మరి సమాధానం పంపించండి 0866 2488812 ఈ నంబర్కి.

ప్రశ్న మరొకసారి. సాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? ఓకేనా? ప్రశ్న అర్థమైంది కదా. కొంతమంది సాక్సోఫోన్ వాయిద్యం యొక్క ఇన్వెంటర్ పేరు పంపిస్తున్నారు, అది కాదండి. సాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు?

ఓకే అండి. 1840వ దశకంలో బెల్జియం దేశస్థుడైన ఎడాల్ఫ్ శాక్స్ కనిపెట్టిన శాక్సఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? ఇదండి ప్రశ్న. మరి ప్రశ్నకు సరైన సమాధానం పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, తర్వాత సుభాషిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. మీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత ఎవరు పంపించారంటే రాంగ్ ఆన్సర్ అండి, ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి, మీది రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు మీరు, మీ పేరు పంపించలేదా? ఓకే, అయితే సమాధానం అయితే రైట్ ఆన్సర్ అండి. మీరు ఎక్కడి నుంచి అనేది పంపించలా. ఆ తర్వాత సరైన సమాధానం పంపించారు ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం గారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్ అండి మీది. ఓకే, ప్రశ్న విన్నారు కదా. శాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? ఓకేనా. తర్వాత కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు పంపించారు. ఇంకా రుద్రాంశ్ అండి, ఎక్కడ దక్షిణ చిరువోలు లంక అవినిగడ్డ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి, మీది మీ ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు, ఓకే అండి, రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత హర్నాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. రమేష్ దొంతి, గగన్ పెరుమాళ్ళ, అనంతపురం నుంచి, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత కృష్ణ ప్రసాద్, కొమ్ముగూడెం, తాడేపల్లి గూడెం, వెస్ట్ గోదావరి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత ఫణిరాజు, నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా సుబ్రహ్మణ్య, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి, రాంగ్ ఆన్సర్ అండి మీది. తర్వాత రైట్ ఆన్సర్ తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత లతా సుహాస్, హోస్కోట్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మీరు చీరాల నుంచి పంపించారు ప్రభా గారు, మీది కూడా రాంగ్ ఆన్సర్. మీరు అదే నేనే చెప్పేశాను మీరు పంపించిన సమాధానం అది కాదు కదా. అడాల్ఫ్ శాక్స్ అనేది అనేవారు శాక్సోఫోన్ వాయిద్యాన్ని కనిపెట్టారు, కానీ నా ప్రశ్న అది కాదు కదా. శాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? ఓకేనా అండి. తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత ఆశా శ్రీనివాస్ గారు, బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఇంకా ఆన్సర్ని పంపించారు దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఎనమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాలెం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీరవంచ నుంచి వేముల పరశురాములు, పద్మ, రైట్ ఆన్సర్ అండి. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు క్వశ్చన్ అంటున్నారు, ఇప్పటికి చాలాసార్లు చెప్పేశాను క్వశ్చన్, ఓకేనా అండి. శాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? విన్నారు కదా అండి, అనురాధ గారు, ఓకేనా. తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు నాగేంద్రప్ప, ఊడేవు, మల్కల్మూర్ తాలూకు, కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే బత్తిని రవికుమార్, వజ్రపు కొట్టూరు, శ్రీకాకుళం డిస్టిక్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరు అంటే బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంకు, శ్రీవత్స, అచ్యుత, హైదరాబాద్ నుంచి పంపించారు, రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపించారండి, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, రైట్ ఆన్సర్.

తర్వాత ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత ఎవరు, ఎం రామ్మోహన్ రావు గారు సత్యవతి ఇరుసమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత

తర్వాత ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఓకే. తర్వాత ఎవరు, ఎం రామ్మోహన్ రావు గారు, సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత పావులూరు నుంచి మోహన కృష్ణ గారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిల వెంకటేశ్వర్లు, మీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి మీది. తర్వాత ఎవరంటే విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరు, నందకిషోర్ రెడ్డి భారతి అనంతపూర్ నుంచి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నెహాన్, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, ఇంకా శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత ఏకలవ్య నగర్ నుంచి బిజులి వెంకటేష్, అమల, ఆయాన్సి, సియోన, నాగాటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. తర్వాత కుంచి రామమూర్తి గారు కుంచివానపేట నుంచి, రాంగ్ ఆన్సర్ అండి మీది. తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్, ఓకే. తర్వాత ఎవరు, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. రఘుబీర్ సింగ్ సుగుణాభాయి, రైట్ ఆన్సర్. తర్వాత అతిలు నుంచి దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు, రైట్ ఆన్సర్. తర్వాత భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి, రైట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, రాంగ్ ఆన్సర్, ఓకే. తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు సిండికేట్ నగర్ ఎక్కడి నుంచి పంపించారు, పెద్దమ్మ గుడి దగ్గర నుంచి, అనంతపురం నుంచి పంపించారు. పూజారి ధనుంజయ, అన్నం వెంకటేష్, నాగభూషణ, ఇస్మాయిల్, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి, రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు, రైట్ ఆన్సర్. తర్వాత శ్రీరామారావు అపరాజిత పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత ఎవరంటే పెసరలంక విలేజ్ కొల్లూరు మండలం నుంచి అరవ ధనలక్ష్మి, సాంబ శివరావు, రాఘవేంద్రరావు, రోహిణి, భవిన్, శ్రీ విష్ణు, గౌరీ, ఈశ్విక, బాల, జశ్వంత్ సాయి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత అనంతపురం నుంచి మీరు ఆన్సర్ మరి ఇంకా టైప్ చేస్తున్నారు, మీరు పంపించింది ఆన్సర్ అయితే కనుక రాంగ్ ఆన్సర్, ఓకేనా. తర్వాత ప్రభా చిరారల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత నాగమణి ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత మధుసూదన్ రెడ్డి పాపిన్నపాళ్యం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత భోగనాథుని వెంకటేశ్వరరావు గారు మార్టూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి, రైట్ ఆన్సర్. ఇంకా హరినాథ్ బాబు హర్ష శ్రీనగర్ అనంతపూర్ నుంచి పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత మీరు పంపించారు రైట్ ఆన్సర్ని ఇస్మాయిల్ బాయ్, జాకిర్ బాయ్, మహమ్మద్, వీరందరూ కూడా ఓకే అండి. మీరు మీ పేర్లన్నీ కూడా ఒకసారి చదివి వినిపించేస్తాను, మళ్ళా మళ్ళా అవే పేర్లతో మెసేజ్లు పెడుతున్నారు, ఓకే. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంత పెద్దన్న, వీరందరూ పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత రాంగ్ ఆన్సర్ పంపించారు విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి పంపించారండి మీది, రాంగ్ ఆన్సర్. ఇంకా తర్వాత ఎవరంటే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు, రైట్ ఆన్సర్, ఓకే అండి. మరి రెండవ ప్రశ్నకు సమాధానం, 1840వ దశకంలో బెల్జియం దేశస్థుడైన అడాల్ఫ్ సాక్స్ కనిపెట్టిన సాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు అనంటే పద్మశ్రీ కదిరి గోపాలనాథ్ గారు, ఓకేనా. ఇదండి రెండవ ప్రశ్నకు సమాధానం. మరి మనకి టైం కూడా అయిపోయింది. ఇది ఇవాళ ఇవలయ్య, తిరిగి రేపటి ఇవలయ్య కార్యక్రమంలో కలుసుకుందాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో సంధి విచ్ఛేద్ పదవ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ కె కుమారస్వామి, విద్యార్థిని కె భాగ్యశ్రీ. వినండి పదవ తరగతికి హిందీ పాఠం సంధి విచ్ఛేద్.
1: నమస్కార్ అధ్యాపక్ జీ.
2: నమస్కార్ భాగ్యశ్రీ. ఆవో బైఠో.
1: ధన్యవాద్ మహోదయ్. ఆజ్ కౌన్సా పాఠ్ పడాయంగే అధ్యాపక్ జీ?
2: ఆజ్ హమ్ వ్యాకరణ కా పాఠ్ సంధి విచ్ఛేద్ పడేంగే.
1: ఠీక్ హై అధ్యాపక్ జీ.
2: పాఠ్యాంశ్ కి చర్చా కర్నే సే పెహలే యే బతావో వర్ణోం కే ముఖ్య రూప్ సే కితనే భేద హై. మన వర్ణమాలలోని అక్షరాలు ముఖ్యంగా ఎన్ని రకాలు?
1: అచ్చులు హల్లులు అని రెండు రకాలు.
2: ఠీక్ హై. హిందీ మే ఇన్హే స్వర్ ఔర్ వ్యంజన్ కహతే హై. హిందీ మే ఆ సే ఔ తక్ 11 స్వర్ ఔర్ కా సే హా తక్ 33 వ్యంజన్ వర్ణ హై. ఇన్ దోనో ప్రకార్ కే వర్ణోం కే అలావా అనుస్వార్ ఔర్ విసర్గ్ భీ హై జో అయోగవాహ కహలాతే హై. సాధారణతయా ఇన్కో అమ్ ఔర్ అహా కహతే హై.
1: అమ్ అహాను కూడా కల్పుకుంటే హిందీ వర్ణమాలలో మొత్తం 46 అక్షరాలున్నాయి కదండి.
2: అవును. ఇక సంధిని గురించి నేర్చుకుందాం. పరస్పర సంబంధ రక్నే వాలే దో వర్ణోం కే మిలన్ సే జో వికార్ హోతా హై ఉసే సంధి కహతే హై. పరస్పర సంబంధం గల రెండు అక్షరాల కలయికతో జరిగే మార్పును సంధి అంటారు. ఉదాహరణకే లియే రామ్ ప్లస్ ఆలయ్ దోనో మిల్కర్ రామాలయ్. యహా రామ్ శబ్ద కే అంత్ మే మ్ ప్లస్ ఆ మనే ఆ వర్ణ హై ఔర్ ఆలయ శబ్ద కే ఆరంభ మే ఆ వర్ణ హై. ఇస్ ప్రకార్ ఆ ఔర్ ఆ దోనోం స్వర్ మిల్కర్ ఆ కా రూప్ ధారణ కర్తే హై. ఇసీ మిలన్ ఔర్ పరివర్తన కో సంధి కహతే హై.
1: ఠీక్ హై అధ్యాపక్ జీ.
2: సంధి కే ముఖ్య రూప్ సే 3 భేద హై. స్వర సంధి, వ్యంజన సంధి ఔర్ విసర్గ సంధి. జబ్ దోనోం శబ్దోం కే స్వరోం కా మేల్ హోతా హై తో స్వర సంధి కహలాతీ హై. అర్థాత్ పెహలే శబ్ద కా ఆఖిరి వర్ణ ఔర్ దూసరే శబ్ద కా పెహలా వర్ణ దోనోం ఇస్మే స్వర్ హోతే హై. అంటే మొదటి పదంలోని చివరి అక్షరం, రెండవ పదంలోని మొదటి అక్షరం రెండూ అచ్చు వర్ణాలు అయి ఉంటాయన్నమాట. ఉదాహరణ రామ్ ప్లస్ అవతార్ రామావతార్, సదా ప్లస్ ఆనంద్ సదానంద్, సూర్య ప్లస్ ఉదయ్ సూర్యోదయ్, మహా ప్లస్ ఈష్ మహేష్, రాజా ప్లస్ ఋషి రాజర్షి. ఇన్మే దో స్వరోం కే బీచ్ మే సంధి హో రహీ హై ఇస్లియే స్వర సంధి హై.
1: సూర్యోదయ్ మే ఆ ఔర్ ఊ కే బీచ్ మే సంధి హోతీ హై నా అధ్యాపక్ జీ?
2: హాం బిల్కుల్ సహీ హై. సూర్య శబ్ద కే అంత్ మే ఆ స్వర హై ఔర్ ఉదయ్ శబ్ద కే ప్రారంభ మే ఊ స్వర హై. దో స్వరోం కే మేల్ సే స్వర సంధి బనీ హై. స్వర సంధి కే ఔర్ 5 భేద హై. దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యణ సంధి ఔర్ అయాది సంధి. పెహలే దీర్ఘ సంధి కి చర్చా కరేంగే.
1: ఠీక్ హై అధ్యాపక్ జీ.
2: దీర్ఘ సంధి మే ఏక్ హీ ప్రకార్ కే దో స్వర్ మిల్కర్ దీర్ఘ బన్ జాతే హై. ఉదాహరణ భావ్ ప్లస్ అర్థ భావార్థ.
1: భావ్ శబ్ద కే అంత్ మే ఆ హై ఔర్ అర్థ కే ప్రారంభ మే హీ ఆ హై దోనో మిల్కర్ దీర్ఘ ఆ మే బదల్ రహే హై
2: ఇస్లియే దీర్ఘ సంధి హై. ఇసీ ప్రకార్ పరమ ప్లస్ ఆనంద్ పరమానంద్, విద్యా ప్లస్ అర్థి విద్యార్థి, హిమ ప్లస్ ఆలయ హిమాలయ, కవి ప్లస్ ఇంద్ర కవీంద్ర, గిరి ప్లస్ ఈష్ గిరీష్, గురు ప్లస్ ఉపదేశ్ గురూపదేశ్, భాను ప్లస్ ఉదయ్ భానుదయ్. ఏ సబ్ దీర్ఘ సంధి కే ఉదాహరణ హై. ఇన్మే దో సమాన స్వరోం కే బీచ్ సంధి హో రహీ హై.
1: ఠీక్ హై అధ్యాపక్ జీ.
2: అగలీ హై గుణ సంధి.

లయ విన్యాసం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారి మృదంగ వాద్యం వింటారు. తాళం ఆది తాళం.

లైవ్ విన్యాసం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారి మృదంగం విన్నారు. తాళం ఆది తాళం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినబోతున్న పాటను యాజ్ ఇన్ నిజార్ గానం చేసిన పాట, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో రామజోగయ్య శాస్త్రి గీతం, చిత్రం పేరు శ్రీమంతుడు.

వినబోతున్న పాట సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ చిత్రం నుంచి విజయ్ ప్రకాష్ పాడిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట హేమచంద్ర శ్వేత పాడిన పాట. కలేజా చిత్రం నుంచి సంగీతం మణిశర్మ, రచన రామజోగయ్య శాస్త్రి.

కార్యక్రమం ప్రియమైన శ్రోతలకు నమస్కారం. నేడు ఇంటర్నేషనల్ డే ఫర్ ప్లాంట్ హెల్త్ను జరుపుకుంటున్నాం కనుక ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మే 12న యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డే ఫర్ ప్లాంట్ హెల్త్ను నిర్వహిస్తారు. ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మొక్కల ఆరోగ్యం ఎంత ముఖ్యమో ప్రపంచ ప్రజలకు తెలియజేయడం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం చాలా అవసరం. ఆ ఆహారం మనకు పంటల ద్వారా వస్తుంది. పంటలు బాగుండాలంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే మొక్కలు బాగుంటేనే మన జీవితం సురక్షితంగా ఉంటుంది. మన జీవితంలో మొక్కల పాత్ర ఎంతో గొప్పది. మనం పీల్చే ఆక్సిజన్ నుంచి తినే ఆహారం వరకు అన్ని మొక్కలపైన ఆధారపడి ఉన్నాయి. చెట్లు లేకపోయినా వర్షాలు ఉండవు, పంటలు పండవు, గాలి శుభ్రంగా ఉండదు, భూమిపై జీవం కొనసాగించడం కూడా చాలా కష్టమవుతుంది. అందుకే ప్రకృతిలో మొక్కలు ఒక అమూల్యమైన వరం. కానీ ప్రస్తుతం కాలుష్యం, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, కొత్త రకాల పురుగులు మరియు వ్యాధుల కారణంగా మొక్కల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఈ రోజుల్లో రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. పంటలకు వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి వస్తున్నాయి. అలాగే హానికరమైన పురుగులు పంటలను నాశనం చేస్తున్నాయి. ఒక్కసారి పంట దెబ్బతింటే రైతు ఎంతో నష్టపోతాడు. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు పండించిన ఆహారమే ప్రతి ఇంటికి చేరుతుంది. కాబట్టి మొక్కల ఆరోగ్యాన్ని కాపాడటం అంటే రైతును, ఆహారాన్ని, దేశ భవిష్యత్తును కాపాడటమే. మొక్కలు కేవలం ఆహారాన్ని మాత్రమే ఇవ్వవు, అవి పర్యావరణాన్ని కూడా రక్షిస్తాయి. చెట్లు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. భూమి ఉష్ణోగ్రత పెరగకుండా సహాయపడతాయి. వర్షపాతం సమతుల్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. పక్షులు, జంతువులకు ఆశ్రయం కల్పిస్తాయి. అంటే ప్రకృతిలో సమతుల్యతను కాపాడే ప్రధాన శక్తి మొక్కలే. ఒక చెట్టు నరికితే కేవలం ఒక మొక్కనే కాదు, ఒక చిన్న జీవన వ్యవస్థను కోల్పోయినట్లే. మొక్కల సంరక్షణ కేవలం రైతుల పని మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. మన ఇంటి ముందు ఒక మొక్క నాటడం నుంచి మొదలుకొని చెట్లను కాపాడడం వరకు ప్రతి చిన్న పని ప్రకృతికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే భావనపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అంటే ప్రకృతికి హాని కలగకుండా వ్యవసాయం చేయడం. ఈరోజు మంచి పంటలు పండడంతో పాటు భవిష్యత్తులో కూడా భూమి సారం తగ్గకుండా చూసుకుంటూ చేసే వ్యవసాయాన్నే సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటారు. గతంలో రైతులు ఎక్కువగా సహజ పద్ధతుల్లోనే వ్యవసాయం చేసేవారు. కానీ కాలక్రమేణా అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం పెరిగింది. దీంతో మొదట్లో పంటలు బాగా వచ్చినా క్రమంగా భూమి తన సహజ శక్తిని కోల్పోతుంది. నీరు, గాలి కూడా కలుషితం అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మన ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతుంది. అందుకే ఇప్పుడు మళ్ళీ సహజ వ్యవసాయ పద్ధతుల వైపు ప్రపంచం దృష్టి మళ్ళుతుంది. సేంద్రియ వ్యవసాయం, పంటల మార్పిడి, నీటి సంరక్షణ వంటి పద్ధతులు సస్టైనబుల్ అగ్రికల్చర్లో ముఖ్యమైన భాగాలు. ఉదాహరణకు ఒకే పంటను పదే పదే పండిస్తే భూమిలోని పోషకాలు తగ్గిపోతాయి. కానీ పంటలను మారుస్తూ సాగు చేస్తే భూమి ఆరోగ్యంగా బాగుంటుంది. అలాగే రసాయన ఎరువుల బదులుగా పశువుల ఎరువు, కంపోస్ట్ వంటి సహజ ఎరువులు ఉపయోగిస్తే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. నీటిని ఆదా చేయడం కూడా చాలా అవసరం. ప్రస్తుతం చాలా ప్రాంతాలలో నీటి కొరత పెరుగుతుంది. అందుకే డ్రిప్ ఇరిగేషన్, స్ప్లింకర్ వంటి పద్ధతుల ద్వారా తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా నీటిని సంరక్షించడం వల్ల భవిష్యత్తులో కూడా వ్యవసాయం కొనసాగుతుంది. సస్టైనబుల్ అగ్రికల్చర్ వల్ల రైతులకు కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. భూమి సారం ఎక్కువ కాలం నిలుస్తుంది, పంట నాణ్యత మెరుగుపడుతుంది, ఖర్చులు కూడా కొంతవరకు తగ్గుతాయి. ముఖ్యంగా మనకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుంది. ప్రకృతిని కాపాడుతూ వ్యవసాయం చేయడం వల్ల పర్యావరణ సమతుల్యత కూడా నిలబడుతుంది. ఈ విధమైన వ్యవసాయం వల్ల పక్షులు, జంతువులు, చిన్న జీవులు కూడా సురక్షితంగా జీవించగలవు. ఎందుకంటే ప్రకృతిలో ప్రతి జీవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో మనం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. నీటిని కూడా వృధా చేయకూడదు. పర్యావరణానికి హాని చేసే చర్యలు తగ్గించాలి. పిల్లల్లో కూడా ప్రకృతి ప్రేమను పెంచాలి. చిన్నప్పటి నుంచే మొక్కలు నాటే అలవాట్లను నేర్పించాలి. పాఠశాలల్లో పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఒక చిన్న మొక్కను పెంచడం ద్వారా పిల్లల్లో బాధ్యత, ప్రేమ, ప్రకృతి

మీరు విన్న ఆ పాట జనతా గ్యారేజ్ చిత్రం నుంచి రఘు దీక్షిత్ పాడారు. ఈ పాటతో చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి.

వారిపై గౌరవం పెరుగుతుంది. మన భారతదేశంలో కూడా హరితహారం వంటి కార్యక్రమాల ద్వారా చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇవి కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రమే కాకుండా ప్రజల ఉద్యమాలుగా మారాలి. ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒక్క మొక్కనైనా నాటాలి. అది పెరిగే వరకు సంరక్షించాలి. చివరగా, మొక్కలను కాపాడుదాం, చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, భూమిని పచ్చగా మార్చుదాం. ఇప్పుడు ఆ చిత్రం నుంచి మిక్కీ జే మేయర్ సంగీతంలో అభయ్, చిత్ర, అంజనా సౌమ్య, సాయి శివాణి పాడిన పాటను విందాం.

యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ను జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు మరికొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు, తీవ్ర గాయాలతో జీవితాంతం బాధపడుతున్నారు. ఈ ప్రమాదాలలో ఎక్కువగా యువత, పిల్లలు, నడిచే పాదచారులు, ద్విచక్ర వాహనదారులే ఉండటం చాలా బాధాకరం. ఈ పరిస్థితిని మార్చేందుకు యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ నిర్వహించబడుతోంది. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం, బాధ్యతాయుతంగా ప్రయాణించే అలవాట్లు పెంపొందించడం ఈ వారోత్సవ ముఖ్య ఉద్దేశం. రోడ్డు ప్రమాదాలు ఒక క్షణంలో జరుగుతాయి, కానీ వాటి ప్రభావం జీవితాంతం ఉంటుంది. కొన్నిసార్లు ఒక కుటుంబం తమ ప్రియమైన వ్యక్తిని కోల్పోతుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో జీవితాలు చీకటిలోకి వెళ్ళిపోతాయి. అందుకే జాగ్రత్తగా నడిపితేనే గమ్యం సురక్షితం అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రస్తుతం ప్రపంచం వేగంగా పరిగెడుతుంది. సమయం ఆదా చేయాలని, త్వరగా చేరాలని చాలామంది ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకుండా వాహనాలు నడుపుతున్నారు. సిగ్నల్ దాటటం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి చిన్న తప్పిదాలే పెద్ద ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా యువతలో వేగంగా వాహనం నడపడం ఫ్యాషన్గా మారుతుంది. కానీ స్పీడ్ కంటే జీవితం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఈ రోడ్ సేఫ్టీ వీక్ మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. అదే, రోడ్ మీద మన జాగ్రత్తే మన భద్రత. ట్రాఫిక్ నియమాలు మన ప్రాణాలను సురక్షితంగా ఉంచేందుకు రూపొందించబడ్డాయి. ఎరుపు సిగ్నల్ వద్ద ఆగడం, జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులకు దారి ఇవ్వడం, సరైన లేన్లో ప్రయాణించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం, ఇవన్నీ ప్రతి పౌరుడి బాధ్యత. ఇప్పుడు మన దేశంలో కూడా రోడ్ భద్రతపై ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. కొత్త ట్రాఫిక్ నియమాలు, భారీ జరిమానాలు, అవగాహన ర్యాలీలు, స్కూళ్ళు మరియు కాలేజీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా ప్రమాదాలు తగ్గాలంటే ప్రజల్లో బాధ్యత పెరగాలి. చట్టం భయంతో కాదు, ప్రాణాల విలువ తెలుసుకుని నియమాలను పాటించాలి. మనలో చాలామంది నాకేమీ కాదు, ఇది చిన్న దూరమే అని హెల్మెట్ పెట్టుకోకుండా బయలుదేరతారు. కానీ ప్రమాదం ఎప్పుడు వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక హెల్మెట్ ప్రాణాన్ని కాపాడగలదు, ఒక సీట్ బెల్ట్ కుటుంబాన్ని కంటతడి పెట్టకుండా నిలబెట్టగలదు. కాబట్టి చిన్న జాగ్రత్తలే పెద్ద రక్షణ అని మనం గుర్తుంచుకోవాలి. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే రోడ్ భద్రత గురించి నేర్పించాలి. రోడ్డు దాటేటప్పుడు ఎడమకుడి చూడటం, ట్రాఫిక్ సిగ్నల్స్ అర్థం చేసుకోవడం, వాహనాల మధ్య పరిగెత్తకూడదని చెప్పడం చాలా అవసరం. ఎందుకంటే రేపటి బాధ్యత గల పౌరులు ఈరోజు పిల్లలే. రోడ్ భద్రత అంటే కేవలం డ్రైవర్ల భద్రత మాత్రమే కాదు, పాదచారులు, ప్రయాణికులు, సైకిల్ తొక్కేవాళ్ళు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద మన ఒకరి తప్పిదం మరొకరి జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే నా భద్రత అందరి భద్రత అనే భావనతో ముందుకు సాగాలి. ఈ వారోత్సవం సందర్భంగా మనమందరం కొన్ని ప్రతిజ్ఞలు చేద్దాం. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, సీట్ బెల్ట్ తప్పక పెట్టుకోవాలి, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయకూడదు, మద్యం సేవించి వాహనం నడపకూడదు, ట్రాఫిక్ నియమాలను గౌరవించాలి. ఒక చిన్న జాగ్రత్త మన ప్రాణాలను కాపాడుతుంది. కాబట్టి ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణిద్దాం. ఇప్పుడు పడిపడి లేచే మనసు చిత్రం నుంచి విశాల్ చంద్రశేఖర్ సంగీతంలో అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట మీకోసం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోనూ ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రబీ సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకు 1,970,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98% పూర్తయిందని మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నర్సుల పాత్ర ఎనలేనిదని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.

0: రబీ సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకు 19,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 17.67 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఇచ్చినప్పటికీ దిగుబడి ఎక్కువగా ఉండడంతో 8 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేస్తామని వివరించారు. 10% బ్రోకెన్ రైస్ కొనుగోలుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇకపై పీఆర్ 126, 1010 వరి రకాలను సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఎందుకంటే బ్రోకెన్ రైస్ 25% ఉంటే అందులో ఈ రెండు రకాలే 56% వస్తున్నట్టు తేలిందన్నారు. కేంద్రం అదనంగా 2 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు సైతం ఈ ఏడాది అంగీకరించిందని మంత్రి వివరిస్తూ,
1: 2025-26 ప్రస్తుతం జరుగుతున్న ఈ రబీలో 19,70,000 మెట్రిక్ టన్లు ఈ రోజుకి మేము ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే 18% అదనంగా మేము కొనుగోలు చేశాం ఈ రోజుకి. సో మొట్టమొదటిసారి బాయిల్డ్ రైస్ 2 లక్షల మెట్రిక్ టన్లే కాకుండా 10% బ్రోకన్ రైస్ కూడా మేము రబీలోనే ప్రారంభించేటట్టు దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రారంభించుకోగలిగాం. 4,600 కోట్ల రూపాయలు 90,000 మంది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
0: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98% పూర్తయిందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఇంకా కేవలం 674 మందికి మాత్రమే ప్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందన్నారు. కేటాయించిన ప్లాట్లలో 89% రిజిస్టేషన్ కూడా పూర్తయిందని మంత్రి వెల్లడించారు. కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు ఉన్న వారికి మాత్రమే ప్లాట్ల కేటాయింపు పెండింగ్లో ఉందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిలో ప్రభుత్వ భవన నిర్మాణ పనుల పురోగతిని మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారుల భవనాలు, మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయని చెప్పారు. నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని మంత్రి నారాయణ తెలియజేస్తూ,
2: 98.6% రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. అలాట్ చేయాల్సింది కేవలం 1.4% రైతులకి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ లో 89.3% ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాం. 12 టవర్లు ఇవాళ యాక్చువల్ గా ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ 2028 ఆగస్టుకు పూర్చాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో అదే దిశలో యాక్చువల్ గా జరుగుతున్నాయి.
0: రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు మంత్రి ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనవసర జాప్యాలు జరుగుతున్నాయని, రాష్ట వ్యాప్తంగా 1,000,000 వాహనాల రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇకపై డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం ఫ్యాన్సీ నంబర్ కోరని వాహనాలకు సంబంధించిన దరఖాస్తులను రవాణా శాఖ అధికారులు 24 గంటల్లో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా అధికారులు స్పందించని పక్షంలో 24 గంటల అనంతరం రిజిస్ట్రేషన్ స్వయంచాలకంగా ఆమోదం పొందినట్లుగా పరిగణించే విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ విధానంలో ఆమోదాలు లభించేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం రాజస్థాన్లో లీక్ అయినట్లు గుర్తించడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామని తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. పునః పరీక్ష కోసం విద్యార్థులు తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, పరీక్ష ఫీజు చెల్లించక్కర్లేదని తెలిపింది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తరువాత మళ్లీ అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని పేర్కొంది. ఇక ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్టు ఎన్టీఏ తెలియజేసింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5గురికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

0: కుమార్ యాదవ్ ఈరోజు ప్రదానం చేశారు. నారాయణ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి వనజకుమారి ఉత్తమ పరిశోధకురాలుగాను, మిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిఆర్ సంషేర్ బేగం బెస్ట్ నర్స్ అడ్మినిస్ట్రేటర్గాను, మచిలీపట్నం గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లెక్చరర్ డాక్టర్ కె సుగంతి ఉత్తమ ఉపాధ్యాయురాలుగాను, శ్రీకాకుళం జిల్లా బుడితి సిహెచ్సి హెడ్ నర్స్ ఎస్ చిన్నమ్మి, అనంతపురం జిల్లా చుక్కలూరు సిహెచ్సి ఎన్ఎన్ఎం కె సావిత్రి తాము అందించిన విశిష్ట నర్సింగ్ సేవలకు గుర్తింపుగా 2025 సంవత్సరానికి గాను పురస్కారానికి ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా గుంటూరులో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచేందుకు పెద్ద ఎత్తున నర్సుల నియామకాలను చేపట్టామని తెలిపారు. రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నర్సుల పాత్ర ఎనలేనిదని ఈ సందర్భంగా మంత్రి కొనియాడుతూ,
1: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ గా 8600 డిఫరెంట్ కేటగిరీస్ లో రిక్రూట్మెంట్ చేశాం. మన రాష్ట్రంలో గవర్నమెంట్ హెల్త్ సెక్టర్ లో 15,000 మంది ఇవాళ నర్సెస్ ఉన్నారు. నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఒక గైడ్, నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఒక ఎడ్యుకేటరు, నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఒక మెంటరు, నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఆ రికవరీ చేసుకొచ్చి సంతోషంగా బయటకు పంపించే ఒక మ్యాజిక్ అనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది.
0: స్వదేశ్ దర్శిని 2.0 కింద బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో జరుగుతున్న పనులను రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మాణం చేపట్టే ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసన నరేంద్రవర్మరాజు, రాష్ట పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ డాక్టర్ బాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు అందజేసే పట్టాదారు పాసు పుస్తకాల తయారీలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా పంపిణీ చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఈరోజు పర్యటించిన ఆయన అక్కడి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి రీసర్వే పురోగతి, పాసు పుస్తకాల జారీ ప్రక్రియపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు అందజేసే కొత్త పాసు పుస్తకాల్లో పేర్లు, విస్తీర్ణం, సరిహద్దుల విషయంలో క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి అని చెప్పారు. చిన్న పొరపాటు జరిగినా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తహసీల్దారులు వ్యక్తిగత శ్రద్ద వహించాలని కలెక్టర్ సూచించారు. హనుమాన్ జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయస్వామివారికి టీటీడీ తరఫున ఆలయ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవోసీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఈవో అదనపు ఈవోలకు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు 1,970,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98% పూర్తయిందని మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నర్సుల పాత్ర ఎనలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తః శ్రూయంతాం. ప్రవాచికా వందనా కశ్యపః. आदौ मुख्य वार्ताः. राष्ट्रीय परीक्षा संस्थया अस्मिन् मासस्य तृतीये दिनांके आयोजिता नीट परीक्षा निरस्ता भविष्यतीति निर्णयः गृहीतः. भारतीय जनता दलस्य वरिष्ठ नेता डॉ हिमंत बिस्वा सरमा अनवरतम द्वितीयवारं असम राज्यस्य मुख्यमंत्रित्वेन शपथं गृहीतवान्. अस्मिन् मासे 14-15 दिनांकयोः ब्रिक्स विदेश मंत्रिणा सम्मेलनस्य आतिथ्यं भारतं करिष्यति. राष्ट्रपति

0: शुभेन्दु अधिकारिणः नेतृत्वे प्रथम मन्त्रिमण्डल गोष्ठ्याः निर्णयानां भूरि प्रशंसां कृतवान्। सामाजिक माध्यमेन प्रधानमन्त्री प्रोक्तवान् यत् पश्चिम बंगाल राज्यस्य जनानां कल्याणमेव सर्वोपरि प्राथमिकता वर्तते। श्रीमोदी हर्षं प्रकटितवान् यत् अधुना राज्यस्य नागरिकाः विश्वस्य बृहत्तम स्वास्थ्य योजनायाः आयुष्मान भारत इत्यस्य लाभं प्राप्तुं शक्ष्यन्ति, या उच्चस्तरीय सुलभ चिकित्सा संविध्य सुनिश्चितोति। प्रधानमन्त्री सबलं प्रोक्तवान् यत् एषः द्विचक्रीय सर्वकारः राज्ये प्रमुखः केन्द्रीय योजनानां निर्बाध वितरणं सुदृढीकरिष्यन्ति। उल्लेखनीयं वर्तते यत् ह्यः जातायां प्रथम मन्त्रिमण्डल गोष्ठ्यां बांग्लादेश स्मीनः कण्टक तार वेष्टनार्थं पञ्चचत्वारिंशत् दिनाभ्यन्तरे सीमा सुरक्षाबलाय भू हस्तान्तरणस्य ऐतिहासिक निर्णयः अपि स्वीकृतः। प्रधानमन्त्री नरेन्द्र मोदी शुक्रवासरात् आरभ्य संयुक्त अरब अमीरात नीदरलैंड्स स्वीडन नॉर्वे इटली पञ्चदेशानां यात्रायां भविष्यति। प्रधानमन्त्री श्रीमोदी शुक्रवासरे संयुक्त अरब अमीरात देशस्य राष्ट्रपतिना शेख मोहम्मद बिन जायद अल नह्यान इत्यनेन सह मेलनं करिष्यति। उभौ नेतारौ द्विपाक्षिक विषयेषु विशेषतः ऊर्जा सहकारे परस्पर हितानां क्षेत्रीय अन्ताराष्ट्रिय विषयेषु च विचार विनिमयं करिष्यतः। गुजरात राज्ये जनगणनायाः प्रथमः चरणः जून मासस्य प्रथम दिनांकात् आरभ्यते। जून गुजरातस्य गांधीनगरे वार्ताहरान् संबोधयन् जनगणना परिचालन निर्देशकः सुजल जे मायात्रा इत्येषः अवदत् यत् राज्ये जनगणना परिचालन निदेशालय जनगणना 27-2000 कृते सज्जतां करोति। प्रथमवारं भारत सर्वकारेण आरब्धस्य सर्व स्वयं गणना पोर्टल इत्यस्य माध्यमेन जनगणनायां भागं ग्रहीतुं नागरिकेभ्यः अवसराः प्रदीयन्ते। मई मासस्य 17-दिनांकात् 31-दिनांकपर्यन्तं जनाः अस्मिन् पोर्टले स्वीयां स्वयं गणनां पूरयितुं शक्नुवन्ति। अस्य उपक्रमस्य अन्तर्गतं नागरिकाः स्वेच्छया स्वगृहाणाम् उपलब्ध सैविध्यानां सम्पत्तीनाम् अन्य विवरणानां च सूचनाः सरलतया सुरक्षितरूपेण सरलरीत्या च आन्लैन् इति आभासीय माध्यमेन पूरयितुं शक्नुवन्ति। क्रिकेट प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां अद्य सायंकाले अहमदाबाद नगरे गुजरात टाइटन्स अथ च सनराइजर्स हैदराबाद इत्यनयोः दलयोः मध्ये स्पर्धा भविष्यति। एषा क्रीडा सायं 7:30 आरप्स्यते इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో కొలుకుల గ్రామం శ్రీ అప్పారావు బృందం వారు పాడిన భజన గీతాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పచ్చి రొట్ట ఎరువుల సాగు ఆవశ్యకత ఈ అంశం గురించి పి నాగులవరం గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీమతి బి నవ్యభారతి గారితో పరిచయం. అనంతరం జానపద గీతాలు ఉంటాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం సినిమా పాట ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం భారత రాజ్యాంగంలో లోక్సభ. ఇక 8:30 90 వసంతాల ఆకాశవాణి ఈ సందర్భంగా మహిళా సాధికారతకై ఆకాశవాణి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి పరిశోధనా స్థానం విద్యార్థులు అధ్యాపకులు ఆచార్యుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 8:40 చిత్రమంజర్లో ఫిలిం గీతాలు వినవచ్చు. రాత్రి 9:00 ఆంగ్లంబ వార్తలు 9:30 స్పాట్లైట్ ఆకాశవాణి.

0: కేంద్రం నుంచి ఈ కార్యక్రమాలు రిలే అవుతాయి. 9:30కి గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. రాత్రి 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే హరికథ వింటారు. 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05కు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6 గంటలకు తిరిగి 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10కు భక్తి రంజన్లో శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు వింటారు. గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. 6:30కి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రగతి వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి కె శ్యామలాదేవి. 6:35కు చేను ముచ్చట్లలో టమోటా సాగు వివరాలు. 6:45కు ప్రాంతీయ వార్తలు విజయవాడ నుంచి. 6:55 ప్రసార విశేషాలు. 7:05కు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ నుంచి. 7:30కి మీకు తెలుసా లైవ్ ఫోనిన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. 7:45కు మృదుమధుర గీతమంజరి భావలహరి ప్రసారమవుతుంది. 8:30కు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:35కు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30కు మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో ప్రజాకవి వేమన ఈ అంశం గురించి శ్రీ బి వెంకట పద్మావతి గారి ప్రసంగం వింటుంది. 10:00 మధ్యాహ్నం 12:40, అలాగే 1:30 నుండి సాయంత్రం 5:58 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 12:30కి తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:20కు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో సాయంత్రం 6:00కు హిందీలోను, 6:05కు ఆంగ్లంలోను, 6:20కు సంస్కృతంలోను వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10కు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 6:30కు ప్రసార విశేషాలు వింటారు. 6:35కు క్రీనీడలు నాటిక వింటారు. రచన నిర్వహణ శ్రీ పాండురంగ. ఇక రేపు సాయంత్రం 7:05కు 8:40 నుండి 9:40 వరకు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మరియు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 7:05కి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పుచ్చ సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి దర్శి కేవీకే సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి వెంకటేశ్వరరావు గారితో పరిచయం వింటారు. 7:45కు వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:00కి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో రేపటి అంశం పరిశ్రమలు. 8:40కి చిత్రమంజరి ఫిలిం గీతాలు. రాత్రి 9:00కు ఆంగ్ల వార్తలు. 9:30కు స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి. 9:30కు గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. రాత్రి 10:00కు రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రాత్రి 10:45 నుండి 11:00 వరకు మధుర గీతాలు వినవచ్చు. 11:00కు హిందీలో వార్తలు, 11:05కు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడుగుల తామరా సైబాల్, బురద పుల్ల సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్. LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
3: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ April 16 నుండి 30 వరకు, May 1 నుండి May 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
4: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్. వారేమంటున్నారంటే
5: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
6: హలో
7: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
6: మళ్ళీ
7: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా

0: లోపల ఉంటారు.
1: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బా?
1: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
1: అరే
2: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
5: అంతే.
2: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బిఐ అంటుంది
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీతం కార్యక్రమంలో కొలుకుల గ్రామం శ్రీ అప్పారావు బృందం వారు పాడిన భజన గీతాలు వింటారు.

మీరింతవరకు కొలుకుల గ్రామం శ్రీ అప్పారావు బృందం వారు పాడిన భజన గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీతం కార్యక్రమం సమాప్తం. ప్రకటించిన అంశం మరికొన్ని క్షణాల్లో.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సాయంత్రం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సైబర్ ఆర్థిక మోసాలను అరికట్టడానికి, నకిలీ ఖాతాలను నియంత్రించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మోసాల ముప్పుపై సమాచారాన్ని పంచుకోవడం, కార్యాచరణ సమన్వయం ద్వారా మోసాలను ముందే గుర్తించి అరికట్టే వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అమిత్ షా

0: సోషల్ మీడియాలో స్పందిస్తూ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ డేటాను ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్కు అనుసంధానించడం ద్వారా నకిలీ ఖాతాలను వేగంగా గుర్తించి తొలగించవచ్చని తెలిపారు. ఇది సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజలకు తదుపరి తరం రక్షణ కవచంగా పనిచేస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమాపేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమాపేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధుల బృందాల అధిపతులు పాల్గొంటారని తెలియజేశారు. వీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారని జైస్వాల్ చెప్పారు.
1: 14-15 तारीख को ब्रिक्स विदेश मंत्री की बैठक हो रही है, जिसकी अध्यक्षता हम लोग कर रहे हैं. जहां तक देशों का आपने जिक्र किया, उनकी तरफ से कौन आएगा ये तो खैर उनको तय करना है, लेकिन जैसे जैसे लोग आएंगे आपको पता चल जाए कौन उनके नेतृत्व कर रहा है, कौन लोग उसमें भाग ले रहे हैं.
0: नेपाल तो भारत बहुमुख సంబంధాలను కలిగి ఉందని చెబుతూ జైస్వాల్ నేపాల్ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాకు అభినందనలు తెలిపి వారితో మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది భారత్ నేపాల్ మధ్య ఉన్న దృఢమైన స్నేహాన్ని, సాంప్రదాయ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారతదేశం అచంచలమైన నిబద్దతను తెలియజేస్తుందని జైస్వాల్ అన్నారు. రేపు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 16వ పెన్షన్ అదాలత్కు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. 37 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 985 పెన్షన్ ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కోసం ఈ అదాలత్లో చేపడతారు. 2017లో ప్రారంభమైన నాటి నుండి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన పెన్షన్ ఫిర్యాదులను పెన్షన్ అదాలత్లు సమర్థవంతంగా పరిష్కరించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన 15 పెన్షన్ అదాలత్ల ద్వారా దాదాపు 28,000 కేసులు చేపట్టగా అందులో సుమారు 20,000 కేసులు అక్కడికక్కడే పరిష్కారం అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యుఏఈ చేరుకుంటారు. అక్కడ ఆయన ఆ దేశ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు చర్చిస్తారు. ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక, రాజకీయ పరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే సామర్థ్యం భారతదేశానికి ఉందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, విచ్ఛిన్నమైన భౌగోళిక, రాజకీయ, వ్యాపార పరిస్థితుల కారణంగా ప్రపంచం ప్రతిరోజు సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అయితే భారతదేశం నిలకడగా ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకుందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ప్రమాణాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం దేశంలో దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని చాలా బలమైన స్థితిలో నిలిపిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని నొక్కి చెబుతూ, దేశం ఎప్పుడూ ఒత్తిడికి లొంగలేదని, సవాళ్లతో కూడిన సమయాల్లో కూడా ఎల్లప్పుడూ మరింత బలంగా ఎదిగిందని గోయల్ అన్నారు.
2: Is facing a crisis every day. But look at the India story within this crisis. Our economy remains robust, very strong fundamentals. The IMF says if you have 8 to 12 months of foreign exchange reserves to cover your

0: Boots, you are considered in a very strong position. We have 11 months cover on our imports. We've had a record year in exports. We've exported, the final figure will be out in a couple of days, but roughly $863 billion, which is an all-time high. And our trade deficit, goods and services together, is less than our annual remittance.
1: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపిస్తామని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. నీట్ పరీక్ష రద్దుపై ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులకు నీట్ పరీక్ష రుసుమును ఏజెన్సీ తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. విద్యార్థుల కోసం ఎన్టీఏ తిరిగి పరీక్ష నిర్వహిస్తుందని, దీనిని పారదర్శకంగా నిర్వహిస్తామని, ఈ రీ ఎగ్జామ్ కోసం ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయబోమని చెప్పారు.
2: हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको जेल भेजेंगे ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो. इसके साथ ही हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता नहीं होगी.
1: రేపటి వరకు గుజరాత్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అసోం, మేఘాలయ రాష్ట్రాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ఈ వారం పొడవునా రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వేడి వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పచ్చి రొట్ట ఎరువుల సాగు ఆవశ్యకత ఈ అంశం గురించి పి నాగులవరం గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి బి నవ్యభారతి గారితో పరిచయం, ఇంకా కొన్ని జానపద గీతాలు వింటారు. ముందుగా కొన్ని వ్యవసాయ ప్రకటనలు.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बिजू का
3: पुतला बोल रहा
2: है पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा
3: पर हम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच
2: है एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूंगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: ప్రకటనలు విన్నారు. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి పచ్చి రొట్ట ఎరువుల సాగు ఆవశ్యకత. ఈ అంశం గురించి పి నాగులవరం గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి బి నవ్యభారతి గారితో పరిచయం.
6: ఇటీవల కాలంలో చాలావరకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి సేంద్రీయ వ్యవసాయం చేయాలి, సేంద్రీయ వ్యవసాయంతో అధిక దిగుబడులు నాణ్యమైన దిగుబడులు సాధిస్తే అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులకు మంచి రేటు వస్తుందని చెప్పేసి చాలావరకు కూడా రైతాంగానికి సేంద్రీయ వ్యవసాయం పట్ల జీరో బడ్జెట్ వ్యవసాయం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. మరి సేంద్రీయ వ్యవసాయం చేయాలి అంటే ఎలాంటి సాగు విధానాన్ని అనుసరించాలి, ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపడితే సేంద్రీయం పెరిగేదానికి అవకాశం ఉంది, పచ్చి రొట్టె ఎరువుల యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉంది, మరి వాటిని సాగు చేయాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలి, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి పెదనాగులవరం గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి బి నవ్యభారతి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ సేంద్రీయ వ్యవసాయం యొక్క ఆవశ్యకత, పచ్చి రొట్టె సాగు గురించి రైతులకు సవివరంగా తెలియజేద్దాం. నమస్కారం మేడం.
7: నమస్కారం అండి.
6: మేడం, మరి ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనేటువంటి ఒక ప్రోగ్రాం మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టి మరి వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా చాలా వరకు రైతులకు మీ ద్వారా అయితేనేమి శాస్త్రవేత్తల ద్వారా అయితేనేమి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సేంద్రీయ వ్యవసాయంలో కీలకమైనటువంటి ఈ వానపాముల ఎరువు అయితేనేమి, సేంద్రీయ ఎరువులైనటువంటి పశువుల ఎరువు అయితేనేమి, పచ్చి రొట్ట ఎరువులు అయితేనేమి చాలా వరకు కీలకమైన అంశాలు. మరి ముఖ్యంగా ఈ పచ్చి రొట్ట ఎరువుల వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి, పచ్చి రొట్టెను సాగు చేస్తే భూమి ఏ విధంగా సారవంతమవుతుంది, ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు మీ సలహాలు సూచనలు తెలియజేయండి మేడం.
7: పచ్చి రొట్ట ఎరువులు అనగా పోషక విలువలు సమృద్ధిగా సమతుల్యత కలిగిన రసభరిత పచ్చని మొక్కల వాటి ఆకులనే పచ్చి రొట్ట ఎరువు అంటారు. ప్రస్తుత కాలంలో మితిమీరిన రసాయన ఎరువులు వాడకం వలన నేల సారం దెబ్బతింటుంది. నేలలో సూక్ష్మ పోషకాల లోపం వలన రైతు నాణ్యమైన దిగుబడి పొందలేకపోతున్నాడు. పెట్టుబడి పెరిగి గిట్టుబాటు కాక రైతు నష్టపోతున్నాడు. లాభాలు అందుకోలేక రైతు సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో భూమి యొక్క సారాన్ని, భౌతిక లక్షణాలను మెరుగుపరచడానికి ప్రతి రైతు తక్షణ కర్తవ్యంగా భావించి ముఖ్యంగా పంట సాగు కన్నా పచ్చి రొట్టె పంటలను సాగు ఎక్కువగా పెంచాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే వికసిత్ సంకల్ప అభియాన్లో భాగంగా ఎరువుల యాజమాన్యం గురించి గ్రామాల్లో తెలియజేస్తున్నాం రైతులకి. ముందుగా పచ్చి రొట్టె ఎరువులు భూమిలో 2 విధాలుగా అందించవచ్చు. హరిత మొక్కల ఎరువు, హరిత ఆకు ఎరువులు. పొలంలో పంట లేనప్పుడు లేదా 2 పంట కాల

0: వ్యవధిలో తక్కువ కాలంలో ఎక్కువ రొట్టె ఇచ్చే మొక్కలను పెంచి వాటిని నేలలో కలయదున్నడం ద్వారా నేలకు పోషకాలు అందించడం అనేది ముఖ్యం.
1: పచ్చి రొట్ట అనగానే చాలా వరకు కూడా ఏమి వేసుకోవాలి, అవి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, ఏ రకాలు వేసుకుంటే మంచి పోషక విలువలు కలిగి ఉంటాయని రైతులకు కొంత అవగాహన లేకపోవచ్చు. పచ్చి రొట్టగా ఏ రకాల విత్తనాలను ఎంపిక చేసుకోవాలి, ఏ రకాలు వాడుకుంటే భూమి సారవంతమయ్యడానికి అవకాశం ఉందంటారు?
0: పచ్చి రొట్టెకు వాడే మొక్కలు జనుము, జీలుగ, పిల్లు పెసర, వెంపలి. నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారి నేలలో నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది జీవరసాయనిక చర్యలతో నేల సారం పెరగడమే కాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకొని ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. నేలలో లభ్యం కాని రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు. జీలుగ పైరు వేసినప్పుడు వాటి వేళ్లు ఎక్కువగా లోతుగా వెళ్లడం వల్ల భూమి లోపల పొరల్లో నిక్షిప్తమై ఉన్న పోషకాలను వెలికి తెచ్చి లభ్య రూపంలోకి పంటకు అందిస్తాయి. పుష్పజాతి హరిత మొక్కలు వేళ్ల బుడుపులలో ఎకరాకి 25 నుంచి 50 కేజీల వరకు నత్రజని స్థిరీకరించబడతాయి. చౌడు భూములలో పునరుద్ధరణకు ఉపయోగపడతాయి. భాస్వరం, గంధకం వంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది. సూక్ష్మ పోషకాలను మొక్క తీసుకునే రూపంలోకి మార్చి పంట మొక్కలకు అందేటట్లు చేస్తాయి. పచ్చి రొట్ట పైర్లు ఎరువులుగానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి. ఉదాహరణకు జనుము, పిల్లి పెసర.
1: ఈ పచ్చి రొట్ట ఎరువులను సాగు చేసుకోవాలంటే ఎప్పుడు వేసుకోవాలి, ఎలా సాగు చేసుకుంటే మంచి రొట్టను పెంచుకునే దానికి అవకాశం ఉందంటారు, సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలంటారు?
0: ప్రధానంగా పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియోగపరుచుకొని పచ్చి రొట్టె ఎరువులు విత్తుకోవాలి. ఉదాహరణకు వరి కోసే ముందు జనుము లేదా పిల్లిపెసర చల్లుకొని వెంటనే వరి కోస్తారు. తేమ చాలని ప్రాంతాలలో వేసవిలో దుక్కి దున్ని తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకం. వరి, చెరకు పంటల సరళిలో 2 పంటల కాల వ్యవధిలో విత్తుకొని కలయదున్నవచ్చు. పసుపు, కంద, చెరుకు వంటి పంటలు వరుసల మధ్య పచ్చి రొట్టె పెంచి పూత సమయంలో కలయదున్నవచ్చు. సాధారణంగా పచ్చి రొట్టె పైర్లు చల్లుకునేటప్పుడు అధిక మోతాదు విత్తనం ఉపయోగించి మొక్కకు తక్కువ ఎత్తు పెరిగి రసవంతంగా ఉంటాయి. జీలుగ వంటి పచ్చి రొట్టె ఎరువులు మొక్క ఎత్తు పెరిగి కాండంలో పీచు ఏర్పడి చివకడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల వర్షం పడిన సమయంలో చల్లుకొని దున్నుకోవడం వలన తొందరగా చివకడానికి అవకాశం ఉంటుంది. జీలుగ సాగు విషయానికి వస్తే చౌడు భూముల్లో వరి పండించే భూముల్లో ఎకరానికి 10 నుంచి 12 కేజీల విత్తనం ఇసుకతో కలిపి చల్లడం వల్ల పొలం అంతా సమానంగా పడుతుంది. దీనికి పూత దశలో కలయిదున్నడం వలన ఎకరానికి 9 నుంచి 10 టన్నుల పచ్చి రొట్టె లభిస్తుంది. ముఖ్యంగా వరి మాగాణుల్లో జీలుగ పచ్చి రొట్టెగా వేసుకోవాలి. జనుము విషయానికి వస్తే అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. పచ్చి రొట్టెగా పశువుల మేతగా ఉపయోగించవచ్చు. ఎకరానికి 12 నుంచి 15 కేజీల విత్తనం చల్లుకోవాలి. ఎకరానికి 5 నుంచి 6 టన్నుల పచ్చి రొట్టె లభిస్తుంది. అదే పిల్లి పెసర విషయానికి వస్తే తేలిక మరియు బరువైన నేలల్లో సాగు చేయవచ్చు. చౌడు భూముల్లో సాగుకు పనికిరాదు. ఎకరానికి 6 నుంచి 8 కేజీల విత్తనం అవసరం. ఎకరానికి 3 నుంచి 4 టన్నుల పచ్చి రొట్టె లభిస్తుంది. అదేవిధంగా పశువుల పశుగ్రాసంగా కూడా ఉపయోగించుకోవచ్చు. అదే వెంపలి విషయంకి వస్తే ఇవి చాలా ప్రదేశాల్లో కలుపు మొక్కలుగా కనపడతాయి. వీటిని పచ్చి రొట్టె ఎరువుగా వాడుకోవచ్చు. ఎకరానికి 8 నుంచి 10 కేజీల విత్తనం సరిపోతుంది. అన్ని రకాల నేలల్లో వేసుకోవచ్చు. పూత దశకు రాగానే నేలలో కలయదున్నితే అత్యధిక పరిమాణంలో నేలకు పోషకాలు అందుతాయి. పుష్పజాతి పంటల వల్ల రైజోబియం బ్యాక్టీరియా పెరిగి ఎకరానికి 20 నుంచి 50 కేజీల నత్రజని అందుతుంది. ఈ మేరకు ఎరువులు తగ్గించుకోవచ్చు. కలుపు మొక్కలు పెరగకుండా ఇవి కాపాడుతాయి. భూమి లోతుల్లో ఉన్న పోషకాలు కూడా ఉపరితలానికి తీసుకొచ్చి పంట మొక్కకు వాటిని వినియోగించేలా మారుస్తాయి. పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి.
1: మేడం నవ్యభారతి గారు, మరి పచ్చి రొట్టగా ఈ జీలుగ, జనుము, పిల్ల పెసర ఇవే కాకుండా మరి ఏ రకాలు వేసుకునే దానికి అవకాశం ఉందంటారు? అంటే ప్రాంతాన్ని బట్టి, నేలను బట్టి కొన్ని రకాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, ఏ రకాలు ఈ పచ్చి రొట్టెగా సాగు చేసుకునే దానికి అవకాశం ఉందంటారు?
0: పచ్చి రొట్టెగా పండించడానికి అనువుగా

16 రకాల మొక్కలు అందుబాటులో ఉంటాయి. అవి జీలుగ, అవిస, జనుము, పిల్లి పెసర, అలసంద, పెసర, మినుము, గోరుచిక్కుడు, అజొల్ల, కానుగ, వేప, గ్లైసీరియా, జిల్లేడు, నేలతంగేడు, కొండమిరప మొదలగు మొక్కలను విత్తుకోవచ్చు. వేప, తంగేడు, కానుగ వంటి మొక్కలైతే వాటి కొమ్మల ఆకులను సేకరించి పొలంలో పూర్తిగా చల్లుకొని కలయిదుని మురగనివ్వాలి. అవి మురిగిన తర్వాత ప్రధాన పంట వేసుకోవాలి. వీటిని వేసవి నెలల్లో పంట వేయడానికి

0: ఉమ్మల ఆకులను సేకరించి పొలంలో పూర్తిగా చల్లుకొని కలయిదున్ని మురగనివ్వాలి. అవి మురిగిన తర్వాత ప్రధాన పంట వేసుకోవాలి. వీటిని వేసవి నెలల్లో పంట వేయడానికి 2 నెలలు ముందుగానే నాటుకోవాలి. మురగడానికి సమయం పడుతుంది, కాబట్టి ప్రధాన పంట వేయడానికి కొన్ని వారాల ముందే దీన్ని కలయిదున్నుకోవాలి. పూత దశలో ఉన్నప్పుడు కలయిదున్నితే ఎక్కువ పోషకాలు నేలలో చేరుతాయి. అందువలన పైరు వేసిన 40 నుంచి 60 రోజుల్లో పూత వచ్చిన సమయంలో వీటిని కలయిదున్నుకోవడం వల్ల నేల సారం పెరుగుతుంది. రైతులు అధిక దిగుబడి పొందడానికి, వాళ్ళ యొక్క పెట్టుబడి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: మేడం, మరి ఈ మధ్యకాలంలో మరి వ్యవసాయ అధికారులు అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి, చాలా వరకు కూడా సేంద్రియ వ్యవసాయం చేయండి అని చెప్పేసి మరి పదే పదే మీ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఈ సేంద్రియ వ్యవసాయం పైన. అయినా కూడా చాలామంది రైతులు భూసార పరీక్షలు చేయించుకోకుండా, ఒకవేళ చేయించుకున్నా కూడా పరీక్షా ఫలితాల ఆధారంగా కాకుండా అధిక దిగుబడులు ఎక్కువ ఉత్పత్తులు సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో పోటీతత్వంతో ఎరువులు వాడుతున్నారు, రసాయన ఎరువులు వాడుతున్నారు. రసాయనిక ఎరువుల పిచికారి, రసాయన ఎరువుల మోతాదును మరి ఏ విధంగా చేస్తే పెట్టుబడి తగ్గించుకోవడానికి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా రసాయన ఎరువుల మోతాదు మించితే భూమి యొక్క భౌతిక స్థితి ఏ విధంగా దెబ్బతినేదానికి అవకాశం ఉంది? ఈ పురుగు మందుల అవశేషాలు ఉన్న పంటలను మరి అమ్ముకునే విధానం ఏ విధంగా చేపట్టాలి? ఇట్లాంటి అంశాలపై మీరు రైతులకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు?
0: ముందుగా రైతులు ప్రతి ఒక్కళ్ళు మీరు వేసే పంటకి తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. చేయించుకోవడం వల్ల ఏంటంటే, మనం వేసుకునే పైరుకి మనం ఎంత మోతాదులో ఎరువులు వాడాలి అనేది మనకు వస్తుంది. దాని ప్రకారంగా ఎరువులు వాడితే మనం కొంతవరకు పెట్టుబడి తగ్గించుకోవచ్చు, అదే మనం పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చు, మేలైన పంట దిగుబడి పొందవచ్చు. దానితోపాటు మనం సేంద్రియ ఎరువులు వాడాలి, రసాయన ఎరువులు ఎక్కువగా వాడకుండా భూసార పరీక్షలు చేయించుకొని ప్రతి రైతు వేయడం ద్వారా కొంతవరకు పెట్టుబడి తగ్గించుకోవచ్చు. అదే విచ్చలవిడిగా మనం ఎరువులు వాడడం వల్ల ఏంటంటే భూమి సారం రోజు రోజుకి తగ్గిపోతుంది. అదే మన జీవన ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు, ఇవన్నీ నేల సారాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అందువల్ల ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం చేస్తూ పచ్చి రొట్టె ఎరువులు వాడడం వల్ల కొంతమంది ఆ సమయం వేస్ట్ అవుతుంది మేడం ఎందుకు అలా మాట్లాడుతున్నారు. మనం వేసుకోవడం వల్ల ఏంటంటే మన నేల సారం అనేది పెరుగుతుంది, దానివల్ల నేల బాగుపడుతుంది. నేల బాగుపడితే రైతు దిగుబడి పొందడానికి నెక్స్ట్ అంటే తదుపరి వేసే పంట దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఎరువుల ఖర్చును కొంతవరకు తగ్గించుకోవడానికి వీలవుతుంది. ప్రతి రైతు తప్పనిసరిగా పచ్చి రొట్ట మీరు వేసుకునే పైరుకి ముందు పచ్చి రొట్ట పైరు వేసుకోవడం వల్ల నేల సారం అనేది వృద్ధి చెందుతుంది. అందువల్ల ప్రతి రైతు తప్పనిసరిగా పచ్చి రొట్టెల ఎరువులు వాడాలని తెలియజేస్తున్నాము. ఈ రసాయన ఎరువులు వాడాలి అంటే తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని దాని ద్వారా వాడడం వల్ల, ఒకవేళ రసాయన ఎరువులు వాడాలి అంటే భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా మాత్రమే రైతులు ఎరువులు వాడాలి, దానివల్ల పెట్టుబడి అనేది తగ్గుతుంది.
1: వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, అంటే గతంలో వర్షాలు సమృద్ధిగా పడిన సందర్భంలో కాలువల ద్వారా నీరు కట్టేవాళ్ళు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ నీటితోటి ఎక్కువ పొలాన్ని, ఎక్కువ పంటను సాధించాలి అంటే మరి మైక్రో ఇరిగేషన్ తప్పనిసరి అని చెప్పేసి మరి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఈ మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఎంతవరకు ఉందంటారు? బిందు సేద్యం యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉందంటారు?
0: పంటల సాగులో అధిక దిగుబడి పొందడానికి నీరు సరైన సమయంలో ఖచ్చితమైన మోతాదులో సక్రమ రీతిలో కావలసిన భాగానికి నీరు అందించినప్పుడు అధిక దిగుబడి పొందవచ్చు. ఇది సూక్ష్మ సాగు పద్ధతిలో వీలవుతుంది. ఈ పద్ధతికి 2 రకాలు, బిందు సేద్యం మరియు తుంపర్ల సేద్యం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1,17,880 హెక్టార్లకు సూక్ష్మ సేద్యం చేపట్టి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ పథకం 7 ఏళ్ల పొడవునా రాష్ట్రంలో అమలులో ఉంటుంది. గత 21 ఏళ్లలో 40.84 లక్షల ఎకరాల్లో ఈ పథకం అమలైంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు మొక్కకు కావలసిన నీటిని ల్యాటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పుల ద్వారా బొట్టు బొట్టుగా నేల ఉపరితలం మీద లేదా నేల దిగువన నేరుగా వేరు మండలాల్లో అతి స్వల్ప పరిమాణంలో గంటకు 2 నుంచి 12 లీటర్ల వరకు అందించే విధానాన్ని బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు. ఇందులో నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువ, మొక్కకు వేళ్లకు దగ్గరగా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు నీటి తేమను

0: మొక్కలు లేదా తుంపర్ల రూపంలో అందించే పద్ధతిని సూక్ష్మ నీటి సాగు అంటారు. వివిధ పంటల్లో 50 నుంచి 60% వరకు సాగునీరు ఆదా అవుతుంది. మొక్కల వేళ్లకు దగ్గరగా భూమిలో తేమ హెచ్చు తగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీరు రసాయన ఎరువులు సరఫరా చేయడం వల్ల మొక్కకు ఏపుగా పెరిగి త్వరితంగా పక్వానికి వచ్చి 20 నుంచి 40% నాణ్యమైన అధిక దిగుబడులు పంట పండించవచ్చు. అతి తేలికైన ఇసుక, నల్ల రేగడి, లోతు తక్కువ, ఎత్తు పల్లాలు ఉండే భూములకు కొండ ప్రాంతాలకు ఎంతో అనువైనది. ప్రతి చెట్టుకు నీరు ఒకే మోతాదులో పొలమంతా సమానంగా అవసరాన్ని బట్టి అందజేయడం వల్ల కొన్ని గంటలు మాత్రమే మోటారు నడవడం వల్ల కరెంటు వినియోగం దాదాపు 35 నుంచి 40% ఆదా అవుతుంది. పంటకు కావలసిన పోషకాలను నీటిని నీటిలో కరిగించే ఫెర్టిగేషన్ నేరుగా మొక్క వేర్లకు అందించడం వల్ల ఎరువుల వినియోగం సామర్థ్యం 80 నుంచి 90% పెరిగి దాదాపు 20 నుంచి 43% ఎరువులు ఆదా అవుతుంది. మొక్క మొదళ్ళ వద్ద మాత్రమే తేమ కలిగి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండడం వల్ల పురుగుల మందుల పిచికారి, కొమ్మల కత్తిరింపు, పంట కోత వంటివి సులభమవుతాయి. కూలీల ఖర్చు, పంట సాగు వ్యయం తగ్గుతుంది. చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. భూమి కోతకు గురి కాదు. ఎరువులు భూమి లోపల పొరల్లోకి చొచ్చుకొని పోయి వృధా కావు. మురుగునీరు సమస్య తగ్గుతుంది.
1: సేంద్రియ వ్యవసాయం చేస్తే ఎలాంటి లాభాలున్నాయి? ముఖ్యంగా పచ్చిరొట్ట సాగు వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? పచ్చిరొట్ట వల్ల భూమి యొక్క భౌతిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించాలి అంటే సేంద్రియ వ్యవసాయం యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది? పచ్చిరొట్ట వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి? ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు పచ్చిరొట్ట ఎరువుల సాగు ఆవశ్యకత ఈ అంశం గురించి పి నాగులవరం గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి బి నవ్య భారతి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.
3: జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో కమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్నె చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే,

కొత్తగా పెళ్లైన పల్లెటూరు పడుచు జంట. మగడు ఒట్టి వెర్రిబాగులవాడు. తన పెళ్ళాం అందం చూసి ఆనందంతో పొగట్టలతో మురిపించాలనుకున్నాడు. అదును దొరికిందని ఆ పడుచు పెళ్ళాం వల్లమాలిన కోర్కెలు కోరుతుంది. అది ఈ పాట సారాంశం.

వేడుకలలో వినోదాలలో జానపదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సున్నితమైన హాస్య తరంగాలతో పాటు ముదురు పాకాన పడ్డ మోటు సరసాలు కూడా వీటిలో కనిపిస్తాయి. తన వదినపై ఆ మరదలి విసుళ్ళు విందామా?

0: జానపద గీతాలు మీరింతవరకు విన్నారు. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: బంగారు జడ కుచల మావది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం సాయంత్రం 7:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి జలజీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం నీరు. మానవ నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే విరాజిల్లాయి. కానీ కాలక్రమేణా పెరుగుతున్న జనాభా, కాలుష్యం వల్ల నీటి నాణ్యత లభ్యతలో ఎన్నో మార్పులొచ్చాయి. నీటి సేకరణ కోసం గ్రామీణ మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడం వల్ల వారి సమయం వృధా అవడమే కాకుండా శారీరక శ్రమతో పాటు అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసేది. నదీనాం సాగరో గతి అన్నట్లుగా నదులన్నీ సాగరాన్ని చేరుతాయి. కాని ఆలోపే ఆ జలాలు మన గ్రామాల్లోని ప్రతి గడపను తాకేలా చేసి వారి దాహార్తిని, నీటి కష్టాలను నిర్మూలించి నవభారత నిర్మాణంలో గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచేందుకే ప్రవేశపెట్టబడిన ఒక మహత్తర యజ్ఞం జలజీవన్ మిషన్. రెండు ప్రారంభమైన ఈ పథకం కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. కొన్ని కోట్ల గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా ఇది సాగుతోంది. అపోహిష్ట మయోభువహ అని వేదం ఉద్ఘాటించింది. అంటే నీరు మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి అని అర్థం. జలజీవన్ మిషన్ ద్వారా ఇలాంటి సుస్థిరమైన నీటి సరఫరా వ్యవస్థను స్థాపించి సుజల సస్యశ్యామల వికసిత భారతావని నిర్మాణానికి పూనుకుంది కేంద్ర ప్రభుత్వం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పథకం అమలులో గణనీయమైన ప్రగతిని కనబరుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలకు సైతం రక్షిత మంచినీటిని చేరవేయడంలో ప్రభుత్వ కృషి ప్రశంసనీయం. ఈ మిషన్ను విజయవంతం చేయడంలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. కాకినాడ జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలు తీరుతెన్నుల గురించి కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మొహమ్మద్ అబ్దుల్ మతీన్ గారు ఆకాశవాణితో మాట్లాడారు.
1: నమస్కారం శ్రోతలారా, ఈరోజు మనం చర్చించబోయే అంశం గ్రామీణ భారతదేశంలో తాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జలజీవన్ మిషన్, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న ప్రగతి గురించి. కాకినాడ జిల్లాలో మొత్తం 20 మండలాలు, 667 హ్యాబిటేషన్లు ఉన్నాయి. జలజీవన్ మిషన్ కింద ఇప్పటి వరకు 1007 పనులు ఆమోదం పొందగా, వాటి అంచనా వ్యయం సుమారు 498.59 కోట్లు. జిల్లాలో మొత్తం 389,205 గృహాలు ఉండగా, 2019లో ఈ పథకం ప్రారంభానికి ముందు కేవలం 101,973 గృహాలకు మాత్రమే, అనగా 26.20% ట్యాప్ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. జలజీవన్ మిషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 233,919 కొత్త గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించబడినాయి. దీంతో మొత్తం 335,892 గృహాలకు, అనగా 86.39% తాగునీటి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది జిల్లాలో సాధించిన గొప్ప పురోగతి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒక భారీ బల్క్ వాటర్ సప్లై మల్టీ విలేజ్ స్కీమ్. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది, ధవళేశ్వరం బ్యారేజ్ స్థిరమైన నీటి వనరులను ఉపయోగించి తాగునీరు సరఫరా చేయబడుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 1650 కోట్లు. ఇది 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 మండలాలు, 167 హ్యాబిటేషన్లను కవర్ చేస్తుంది. 13.13 లక్షల జనాభాకు లబ్ధి చేకూరేలా రూపకల్పన చేయబడుతుంది. ఈ స్కీమ్లో 111 MLD సామర్థ్యంతో ఆధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హర్ ఘర్ జల్ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో మొత్తం 349 గ్రామ పంచాయతీలు ఉండగా, 57 పంచాయతీలు హర్ ఘర్ జల్ గా నివేదించబడినాయి మరియు 44 పంచాయతీలు ధృవీకరించబడినాయి. ఈ ప్రగతి వెనుక ప్రభుత్వం కృషితో పాటు ఇంజనీరింగ్ విభాగం, స్థానిక సంస్థలు మరియు గ్రామస్తుల సహకారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. జలజీవన్ మిషన్ వల్ల మహిళలకు ఎంతో ఉపశమనం కలిగింది. ఇంతకుముందు తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటి వద్దనే స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రమైన త్రాగునీరు అందడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతోంది. ముగింపుగా చెప్పాలంటే కాకినాడ జిల్లాలో జలజీవన్ మిషన్ అమలు వికసిత్ భారత్ లక్ష్యానికి ఒక బలమైన అరుగు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ధన్యవాదములు.
0: జలశక్తి అభియాన్ను విజయవంతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశేష కృషి చేస్తోంది. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు నీటిని చేరవేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తూ పైప్లైన్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 100లాది నీటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందించే నీరు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ మరియు జల్ జీవన్ మిషన్ వార్షిక సర్వేలలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరిచినందుకు పలుమార్లు అవార్డులను అందుకుంది. ముఖ్యంగా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అందించడంలోనూ, నీటి సరఫరాను సెన్సార్ల ద్వారా పర్యవేక్షించడంలో చూపిస్తున్న చొరవకుగాను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అసలు నీటి సరఫరా నిరంతరాయంగా జరగాలంటే మూల వనరు బలంగా ఉండాలి. ఇక్కడే భూగర్భ జలశాఖ పాత్ర ప్రాధాన్యత సంతరించుకుంటుంది. శాస్త్రీయ పద్ధతుల ద్వారా భూమిలోని నీటి లభ్యతను గుర్తించడం, బోర్లు మరియు బావుల స్థానాలను నిర్ణయించడంలో వీరిది కీలక పాత్ర. అంతేకాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేసే రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించడం ద్వారా వనరుల్ని సుస్థిరం చేస్తూ వీరు ఈ మిషన్కు శాస్త్రీయమైన, సుస్థిరమైన పునాదుల్ని వేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జలశాఖ కార్యకలాపాలను

0: మనకు వివరిస్తున్నారు విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖాధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు. ఆ వివరాలు కూడా విందాం.
1: అందరికీ నమస్కారం. ఈరోజు జల్ జీవన్ మిషన్ లో భాగంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నిర్వర్తించే యాక్టివిటీస్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని నియంత్రించడం మరియు మరికొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భూగర్భ జల వనరుల నిర్వహణ కొరకు వాటర్షెడ్ విధానంలో జిల్లా యొక్క భూగర్భ జల వనరులను కాలానుగుణంగా అంచనా వేయడం అనేది జరుగుతుంది. బోరుబావుల స్థలాల ఎంపిక కోసం హైడ్రోజియలాజికల్ మరియు జియోఫిజికల్ పరిశోధనలు నిర్వహించడం జరుగుతుంది. ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డులతో మెరుగుపరిచిన పిజోమీటర్ల నెట్వర్క్ ద్వారా భూగర్భ జల మరియు నాణ్యత పర్యవేక్షించడం జరుగుతుంది. ఆక్వాకల్చర్ ప్రాంతాలు, ఉప్పునీటి ప్రాంతాలు వంటి నాణ్యతా సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి అభివృద్ధి మరియు నిర్వహణ చర్యలతో సంబంధించి భూగర్భ జల స్థితిని అంచనా వేయటం అనేది జరుగుతుంది. జిల్లాలో భిన్నమైనటువంటి భౌగోళిక మరియు శిలా నిర్మాణ యూనిట్లను కవర్ చేయడానికి హైడ్రాలజీ ప్రాజెక్ట్ కింద మరియు SDP నిధుల ద్వారా విశాఖపట్నం జిల్లాలో 8 సాధారణ పరిశీలన బావులు మరియు 31 పిజోమీటర్ బావులను ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా భూగర్భ జల మట్టాల సీజనల్ మార్పులను గమనించి భూగర్భ జల రీఛార్జ్ మరియు వినియోగ గణనలో ఉపయోగిస్తున్నాము. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి అనేటువంటి ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను అనగా చెక్ డ్యామ్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, రీఛార్జ్ పిట్లను నిర్మించడం, చెరువులను పొడికి తీయటం, స్లూయిస్లను రిపేర్ చేయటం వంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించబడింది. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జల మట్టాలు 6-20 మీటర్ల మధ్య ఉన్నటువంటి 135 గ్రామాలను గుర్తించడం జరిగింది. ఈ గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను ప్రతిపాదించింది. ఈ 135 గ్రామాల్లో 39 పట్టణ ప్రాంతాల్లో ఉండగా మిగిలిన 95 గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి అనువైనటువంటి రీఛార్జ్ నిర్మాణాలను గుర్తించేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క బృందాలు ఏం చేస్తాయంటే ఆయా ప్రాంతాల్లో MI ట్యాంక్స్ ని, స్లూయిస్లని, చెక్ డ్యామ్స్ ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క పూడికలు తీయటం లేదా కొత్తగా ఏమైనటువంటి స్ట్రక్చర్స్ ని ప్రపోజ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల వర్షాకాలంలో పడినటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును మనం ఒడిసిపట్టగలం. దాని కారణంగా భూగర్భ జలాల నీటి మట్టం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసి ఈ యొక్క జలధార జలహారతి ప్రోగ్రామ్ ని ప్రభుత్వం ప్రతిపాదించింది. థ్యాంక్ యూ.
0: జలజీవన్ మిషన్ వేగం, పారదర్శకతను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ప్రపంచ ప్రఖ్యాత పత్రికలు, సంస్థలు ఈ పథకాన్ని భారతదేశపు మౌన విప్లవంగా అభివర్ణిస్తూ కలుషిత నీటి వల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు తగ్గడం వల్ల పేద కుటుంబాల వైద్య ఖర్చులు తగ్గుతున్నాయని కొనియాడుతున్నాయి. భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో కుళాయి ద్వారా నీరు రావడం వల్ల మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో వస్తున్న మార్పులను ప్రత్యేక కథనాలుగా ప్రచరిస్తున్నాయి. ఈ పథకం ద్వారా పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడికి ఆరోగ్యపరంగా 4 రూపాయల లాభం చేకూరుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. అంతేకాదు, నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ వంటి ఆర్థికవేత్తలు ఈ పథకం ద్వారా శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రశంసించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 1,000 కోట్ల రూపాయలను ఈ పథకం కోసం వెచ్చిస్తున్నాయి. నారీ శక్తి సే జల్ శక్తి అన్నట్లుగా గ్రామాల్లోని నీటి నాణ్యతను పరీక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించడం ద్వారా వారి సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇంటింటికి నీరు రావడం వలన లబ్ధి పొందిన కృష్ణవేణి గారి మాటలు ఇప్పుడు ఒకసారి విందాం.
2: నమస్కారం, నా పేరు కృష్ణవేణి. అనకాపల్లి జిల్లా సోడవరం మండలం. మాకు కొలయలు ప్రభుత్వం వారు కొలయలు ఇచ్చినందుకి ధన్యవాదాలు. మాకు పనులకు అది వెళ్ళడానికి అది టైంకి అవ్వేది కాదు. అలాంటిది ఇప్పుడు నీళ్ళు ఇంటింటికి నీళ్ళు బాగా వస్తున్నాయి. టైంకి అన్ని పనులు జాత చేసుకుంటున్నాం. వీధి చివరిన కొలయి ఉండేది, అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేవారమే. ఇప్పుడు ఇంటింటికి కొలయలు రావడం వల్ల మాకు చాలా కష్టం తప్పింది. బాగానే ఉంది అంతానా. ప్రభుత్వం వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.
0: విన్నారు కదా, ఇలా దేశంలోని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జల్ జీవన్ పథకాన్ని 2028 డిసెంబర్ వరకు పొడిగించి జల జీవన్ మిషన్ 2.0గా దాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా సుజలం భారత్ అనే డిజిటల్ ఫ్రేమ్వర్క్ ను

0: ప్రవేశ పెట్టారు. దీని ద్వారా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ఐడి సుజల్ గావ్ ఐడిని కేటాయించి నీటి సరఫరాను రియల్ టైమ్ లో పర్యవేక్షిస్తారు. ఇక జల రక్షణలో ప్రజా భాగస్వామ్యం కూడా అత్యంత కీలకం. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో నీటిని మన ముంగిటకు తెస్తోంది, కానీ ఆ నీటిని పొదుపుగా వాడుకోవడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేయడం, జలవనరుల్ని కలుషితం కాకుండా చూసుకోవడం పౌరులుగా మనందరి బాధ్యత. ప్రభుత్వ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పడుతున్న శ్రమకు మనం ఇచ్చే నిజమైన గౌరవం నీటిని జాగ్రత్తగా వాడుకోవడమే. జలం రక్షతి రక్షితః అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రయాణం స్వయం సమృద్ధ గ్రామాల నిర్మాణానికి నాంది పలుకుతోంది. ప్రభుత్వ సంకల్పం, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే ఈ జల ఉద్యమం సంపూర్ణ విజయం సాధిస్తుంది. నేడు ప్రతి ఇంటి ముంగిటా కురుస్తున్న జలధార నవభారత ఉజ్వల భవిష్యత్తుకు ప్రతిరూపంగా నిలుస్తోంది. నీరే ప్రాణాధారం. ఆ నీటిని ప్రతి ఇంటికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భజల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, యువవాణి యువజనుల కార్యక్రమం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం భారత రాజ్యాంగంలో లోక్సభ. ముందుగా ఉద్యోగ సమాచారం. ఎన్టీపీసీ లిమిటెడ్లో అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాల ప్రకటన వెలువడింది. భారతదేశపు అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లోని ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. వివరాలు. నియామక సంస్థ పేరు ఎన్టీపీసీ లిమిటెడ్, ఉద్యోగం పేరు అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్. మొత్తం ఖాళీలు 20 వరకు ఉన్నాయి. విద్యార్హతలు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా పీజీ లేదా డిప్లొమా లేదా ఎంఎస్సి లేదా ఎంటెక్లో కనీసం 100% మార్కులతో పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 30 ఏండ్ల వయస్సు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ ఇంకా దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం నెలకు 30,000 రూపాయల నుంచి 120,000 వరకు ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా పంపుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ప్రారంభ తేదీ 8/8/2026 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి ఈ నెల. దరఖాస్తులకు చివరి తేదీ 2026 సంవత్సరం సాయంత్రంలోగా పంపుకోవాలి. దరఖాస్తులు ప్రారంభ తేదీ 8వ తేదీ, దరఖాస్తులకు చివరి తేదీ 22వ తేదీ. దరఖాస్తు రుసుము వివరాలు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులు 500 రూపాయల ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. ఎంపిక విధానం రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇతర వివరాలకు వెబ్సైట్ చిరునామా thecareers.ntpc.co.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి thecareers.ntpc.co.in. thecareers.ntpc.co.in. మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట.

పాట విన్నారు. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం భారత రాజ్యాంగంలో లోక్సభ భారత పార్లమెంట్లోని దిగువ సభను లోక్సభ అంటారు. లోక్సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ప్రత్యక్ష ప్రాతినిధ్యం ఉండే సభ కనుక దీనిని ప్రజల సభ అంటారు. అలాగే పార్లమెంట్లోని ఎగువ సభను రాజ్యసభ అని పిలుస్తారు. ప్రారంభంలో లోక్సభలోని సభ్యుల సంఖ్య అంటే 1950 సంవత్సరంలో 500 మంది దాకా ఉన్నారు. ప్రస్తుతం 2026 నాటికి లోక్సభకు ఎన్నికైన సభ్యులు మొత్తం 543 మంది వరకు ఉన్నారు. ఇక లోక్సభ సభ్యునిగా ఎన్నిక కావటానికి అర్హతలు పరిశీలిస్తే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీగా ఎన్నిక కావాలంటే మొదటిది భారత పౌరుడై ఉండాలి, రెండవది 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి, మరియు పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలను కూడా కలిగి ఉండాలి. ఇంకా 18 సంవత్సరాల నుండి సార్వత్రిక వయోజన ఓటు హక్కు కలిగిన భారత పౌరుల యొక్క ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా వీరు అంటే లోక్సభ సభ్యులు ఎన్నుకోబడతారు. వీరి యొక్క పదవీ కాలం విషయానికి వస్తే, లోక్సభ సభ్యుని పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. మొత్తం స్థానాలు ప్రస్తుతం లోక్సభలోని మొత్తం ఎన్నికైన సభ్యుల సంఖ్య ఈరోజుటికి 543 మంది. దేశం మొత్తం మీద 543 మంది లోక్సభ సభ్యులు ఇప్పుడు ఉన్నారు. ఇక లోక్సభ సభ్యుని పాత్ర ఏంటంటే, లోక్సభ సభ్యునిగా ఎన్నికైన వ్యక్తి తన నియోజకవర్గ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడం, చట్టాల తయారీలో పాల్గొనడం, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించడం, ఇవి లోక్సభ సభ్యుని యొక్క ప్రధాన విధులుగా చెప్పవచ్చు. ఇక ఈయన లోక్సభ సభానాయకుడు. సాధారణంగా లోక్సభలో మెజారిటీ ఉన్న పార్టీ లేదా కూటమి యొక్క నాయకుడిని ప్రధానమంత్రిగా మరియు లోక్సభకు నాయకుడిగా నియమిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ స్థానాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ స్థానాలు, లోక్సభ కాన్స్టిట్యూయెన్సీస్ ఉన్నాయి. అందులో మొత్తం ఎంపీ స్థానాలు 25, రాజ్యసభ స్థానాలు 11, అసెంబ్లీ స్థానాలు 175. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు ఈ 25 స్థానాలకే జరిగాయి. అలాగే పునర్విభజన బిల్లు నేపథ్యంలో భవిష్యత్తులో ఈ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక భారతదేశంలో ప్రస్తుతం 543 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలు తమ లోక్సభ సభ్యులను ఎన్నుకుంటారు. కాగా భారతదేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం 18వ లోక్సభ సభానాయకుడిగా అంటే లీడర్ ఆఫ్ ది హౌస్ అంటారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 2014 సంవత్సరం నుండి సభానాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం లోక్సభ స్పీకర్గా శ్రీ ఓం బిర్లా గారు పనిచేస్తున్నారు. ప్రతిపక్ష నాయకునిగా కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ రాహుల్ గాంధీ 9 జూన్ 2024 నుండి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మరొక సినిమా పాట.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సాయంత్రం 8:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి. ఈ సందర్భంగా మహిళా సాధికారతకై ఆకాశవాణి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి పరిశోధనా స్థానం విద్యార్థులు, అధ్యాపకులు, ఆచార్యుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: ఆచార్యుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ డి ఉమాదేవి. నేను మహిళా అధ్యయన కేంద్రంలో మహిళా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆల్ ఇండియా రేడియో అనేది మా దైనందిక జీవితంలో ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. మా ఫ్యాకల్టీ కూడా చాలామంది ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో రకాలైన స్పీచ్లు అనేది ఇవ్వటం జరిగింది. వాళ్ళ వ్యాసాలన్నిటినీ కూడా అందరికీ తెలియచేసేదానికోసం ఇది ఒక మాధ్యమానిగా మేము ఎన్నుకున్నాము. అంతేకాకుండా మేము జర్నీ చేసేటప్పుడే కాదు, ఖాళీగా ఎప్పుడన్నా ఉండనివ్వండి, మా సెల్ ఫోన్స్లో కానివ్వండి, మేము ఈ ఎఫ్ఎంని ఎక్కువగా తరచుగా వింటూ ఉంటాము. శ్రోతలు కోరిన పాటలు అనేది కొంచెం మైండ్ రిలాక్సేషన్కి, అలాగే మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు వినే కథానికలు ఇలాంటివన్నీ కూడా ఎంతో మైండ్ రిఫ్రెషింగ్ కావడమే కాకుండా కొంత ఇన్ఫర్మేషన్ని కూడా డిస్సెమినేట్ చేస్తున్నాయి అని అనిపిస్తోంది. ఈ మధ్యలో మళ్ళీ చాలా కొత్త కొత్తగా మంచి మంచి ప్రోగ్రాములు కన్సీవ్ చేసుకుంటూ ఆల్ ఇండియా రేడియో చాలా ముందుకు పోతోంది. ఈ ప్రోగ్రాములన్నిటినీ కూడా మేము గ్యాదర్ చేసి ఒక రకంగా అనాలిసిస్ చేస్తే ఇవి జెండర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ సొసైటీలో క్రియేట్ చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అంతేకాకుండా స్త్రీ శక్తిని చాటి చెప్పే ఎన్నో రకాలైన స్లోగన్స్ను కూడా నేను వినటం జరిగింది. అలాగే స్త్రీలని ఎన్ని రకాలుగా మనము హైప్ చేయొచ్చు, హైలైట్ చేయొచ్చు అనేది వాళ్ళ కథానికల్లో మాత్రమే కాదు, కొన్ని రకాలైన ఇంటర్వ్యూలు కూడా నేను చూస్తూ వచ్చాను. ఆ ఇంటర్వ్యూలు వినడంలో కూడా వాళ్ళ యొక్క కేపబిలిటీస్ని ఐడెంటిఫై చేసి ఎగ్జిబిట్ చేయటానికి ఇది ఒక ప్రత్యేకమైన మాధ్యమము అనడంలో నాకు ఎలాంటి సందేహము లేదు.

0: అంతేకాకుండా ఈ యానివర్సరీ సందర్భంగా ఈ రేడియో అనేది ఇంకా ఇంకా ముందుకు పోవాలని, జెండర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని మన సొసైటీలో క్రియేట్ చేయడానికి తన వంతు సహకారాన్ని అందించగలదని నేను చాలా విశ్వసిస్తున్నాను.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కోనప్రభ. నేను తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రంలో ప్రాజెక్ట్ అసోసియేట్గా పనిచేస్తున్నాను. ఆకాశవాణి గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా విస్తృతమైన కార్యక్రమాలను అందిస్తుంది. ఎందుకంటే సాంకేతికతను వినియోగిస్తూ ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ ద్వారా చాలా మందికి కార్యక్రమాలను అందిస్తుందని చెప్పుకోవడంలో గర్వంగా మనం ఫీల్ అవ్వచ్చు. విద్య, విజ్ఞానం, అలాగే సంగీతం, శాస్త్రపరమైన విషయాలు, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, ఇలాంటి అనేక రంగాలపైన విస్తృతమైన విజ్ఞానాన్ని అందరికీ అందిస్తుంది. అలాగే ప్రముఖ వ్యక్తులతో చర్చలు, ఇంటర్వ్యూల ద్వారా కూడా విజ్ఞానాన్ని అందిస్తుంది అని చెప్పుకోవడంలో ఇది ఒక గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమకాలీన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా దృష్టిని కేంద్రీకరిస్తుంది మా అధ్యయన కేంద్రం కావచ్చు, అలాగే డిపార్ట్మెంట్ ద్వారా కావచ్చు. చాలా మంది ఈ సమస్యలపైన కూడా చర్చలు ఇచ్చారు. నేను కూడా ఒకసారి లింగ సమానత్వం పైన ఆకాశవాణి ద్వారా నేను ఒకసారి ప్రసంగించడం జరిగింది. ఇలా సమకాలీన సమాజంలో ఉన్న సమస్యలపైన కూడా దృష్టిని కేంద్రీకరించి ప్రజలను జాగృతపరిచి వాళ్ళకి పరిష్కార మార్గాలను చూపించడంలో కూడా ఆకాశవాణి తన వంతు కృషిని అందిస్తుంది అని చెప్పుకోవడంలో మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు. ఎందుకంటే 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా విస్తృతమైన కార్యక్రమాలని ఆకాశవాణి చేపట్టి అశేష జనవాహిని జాగృతి పరచాలని కోరుకుంటూ ఆకాశవాణికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.
2: నమస్కారం అందరికీ. నా పేరు సాద్విక. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో రీసెర్చ్ స్కాలర్గా చేస్తున్నాను. ముందుగా ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఆకాశవాణి నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. ఆకాశవాణిలో ప్రభుత్వ పథకాలు చాలా చక్కగా వివరిస్తారు. మాకు ఆర్థిక శాస్త్ర సబ్జెక్ట్లో ఈ వివరణ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మాకు, మా స్టూడెంట్స్కి అనలైజ్ చేయడానికి. అదేవిధంగా ఈ వికసిత్ భారత్ గురించి దేశవ్యాప్తంగా మొత్తం దీని గురించి చర్చిస్తున్నారు. దీంట్లో చెప్పే ముఖ్య సమాచారము, ముఖ్య సూచనలు చాలా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా యువవాణి కార్యక్రమంలో చక్కగా ఎంప్లాయ్మెంట్ గురించి, అదేవిధంగా చక్కగా క్విజ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మేము అవి ప్రయత్నిస్తూ ఉంటాము. అదేవిధంగా కొంచెం రిలీఫ్ అవ్వడానికి సాంగ్స్, చక్కటి పాటలు ప్లే చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆకాశవాణిలో చక్కటి బడ్జెట్ విశ్లేషణ చేస్తారు. ఈ విశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఆకాశవాణి సిబ్బందికి మరియు శ్రోతలకి నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
0: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం పద్మావతి. మేము మహిళా విశ్వవిద్యాలయంలో ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్లో నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను. ఆకాశవాణి నుంచి మాకు చాలా అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఎలాంటిది అని అంటే, ఏదైనా ఉమెన్కి సంబంధించిన ఏ విధమైన ప్రోగ్రాంలు కానీ, దానికి సంబంధించిన ఎంపోర్ చేసే ఏ విధమైన యాక్టివిటీస్ అన్నీ కూడా మేము ఎక్కువ ఆకాశవాణి ద్వారా తెలియజేస్తూ దాని ద్వారా ప్రజలకందరికీ కూడా చాలా బాగా అందుతుంది. మా పిల్లలు కూడా అక్కడికి వచ్చి కొన్ని టాపిక్స్ మీద వాళ్ళు చెప్పి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వినడం వలన ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఆకాశవాణిలో ప్రతి ఒక్కరూ ఎక్కడైనా మొబైల్లో వస్తుంది, దాని తర్వాత కొన్ని యాప్స్లో వస్తుంది, అవన్నీ వాళ్ళు వినడం వలన ఇప్పుడు చాలామంది ఆకాశవాణి అంటే చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు వినడానికి, నేర్చుకోవడానికి. టౌన్లోనే కాదు, పల్లెల్లో కూడా ఆకాశవాణిని గురించి ఎక్కువగా ఇప్పుడు వింటున్నారు. ఎందుకంటే అది మొబైల్ లాగా మనం ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు రేడియో, దాని ద్వారా అందరూ బాగా వింటారు. ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు, సో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కొంతమందితో ఇంటర్వ్యూలు చేయడము, ఇవన్నీ కూడా ఇప్పుడున్న ప్రజలకి చాలా బాగా ఆకాశవాణి ఉపయోగపడుతుంది. మా డిపార్ట్మెంట్ ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్ కూడా ఆకాశవాణిని చాలా బాగా ఉపయోగించుకుంటుంది. సో మా డిపార్ట్మెంట్లో ఉన్న ఉమెన్ స్టడీస్ అంటే ఏంటి, దాంట్లో ఏమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ఆల్ ఇండియా రేడియోలో చెప్పి ప్రతి ఒక్క పాటలు అయిన తర్వాత మా డిపార్ట్మెంట్ గురించి ఆల్ ఇండియా రేడియో కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. దానికి మా డిపార్ట్మెంట్ తరఫున ఆకాశవాణికి, అక్కడున్న స్టాఫ్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తో ప్రతి ఒక్కరూ 90 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న

0: ఈ ఆకాశవాణి ఇంకా ఫ్యూచర్ 100 ఇయర్స్ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మా డిపార్ట్మెంట్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నది.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి లక్ష్మీప్రియ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. ఆకాశవాణి 90 సంవత్సరాలు 2026 జూన్ 8 పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఉత్తమ శ్రవ్య మాధ్యమానికి ఆకాశవాణికి అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు ఆకాశవాణి రేడియో కార్యక్రమం అంటే చాలా అభిమానం. ఎందుకంటే మా శాఖలోను మా విశ్వవిద్యాలయంలోనూ అనేక కార్యక్రమాలకు హాజరు అయ్యి మొదటి నుంచి చివరి వరకు కార్యక్రమాన్ని రికార్డు చేసి హాజరు కాలేకపోయిన శ్రోతలకు సైతం వినిపించడానికి తన వంతు కృషిని చేయడం చాలా గొప్ప విషయం. వీరు మా శాఖలోని అన్ని ఎండోమెంట్ కార్యక్రమాలకు, పుస్తక సమీక్షలకు, కవి సమ్మేళనాలకు, అవధాన కార్యక్రమాలకు మాతో పాటు ప్రయాణం చేస్తారు. నేటి విద్యార్థులకు అవసరం అయ్యే ఉద్యోగ వార్తలు, దసరా ప్రత్యేకతలు, ఉగాది విశిష్టతలు మొదలైన అనేక అంశాలను ప్రసారం చేయటంలో మా విద్యార్థులు కూడా విని ఎన్నో లాభాలను పొందుతుంటారు. వీరికి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.
2: నా పేరు డాక్టర్ టి చైతన్య. నేను ప్రాజెక్ట్ అసోసియేట్ గా టీచింగ్ ఫ్యాకల్టీగా మహిళా అధ్యయన కేంద్రంలో నేను పనిచేస్తున్నాను. ఈ ఆకాశవాణి ద్వారా మాకు పాటలు అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన పాటలు లేటెస్ట్గా వస్తూ ఉంటాయి, మధ్య రకంగా వస్తుంటాయి, అన్ని రకాలుగా చాలా మంచి పాటలు వేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు మ్యూజిక్ అనేది ఈ ఎఫ్ఎం రేడియో ద్వారా నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. పని చేసుకుంటూ పాటలు వినడము ఇది నాకు చాలా దోహదపడుతూ ఉంటుంది. మా మహిళా అధ్యయన కేంద్రం తరపున కూడా మేము చాలా టాక్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇది మాకు ఒక మాధ్యమంగా మాకు చాలా చక్కగా ఉపయోగపడింది. మేము ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ సమాజానికి జెండర్ డిస్క్రిమినేషన్ మీద కానీ, ట్రాన్స్ జెండర్స్ మీద కానీ ఏదైనా మేము ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇదొక మాధ్యమంగా మాకు చక్కగా దోహదపడింది. ఈ ఆకాశవాణి వేడుకలు 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను మా మహిళా అధ్యయన కేంద్రం తరపున.
3: నా పేరు డాక్టర్ డి యువశ్రీ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సహాయాచార్యులుగా పనిచేస్తున్నాను తెలుగు అధ్యయన శాఖలో. ఆల్ ఇండియా రేడియో జూన్ 8 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మా తెలుగు అధ్యయన శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దృశ్య మాధ్యమాలు రానటువంటి సందర్భంలో ఈ శ్రవ్య మాధ్యమైనటువంటి రేడియో ప్రజలకు చాలా చేరువైందని చెప్పొచ్చు. మనం మారుమూల పల్లెటూర్లలో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చాలా క్షుణ్ణంగా, విశదంగా అనేక విషయాలను తెలియచేసేటటువంటి వాళ్ళు రేడియో కార్యక్రమం ద్వారా. ఆ విషయాలు విద్యా కార్యక్రమాలు, విద్యార్థులకు సంబంధించి అనేక విషయాలను. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు రేడియోని పట్టుకొని తీసుకెళ్లి వినేటటువంటి వాళ్ళు, కానీ ఈ రోజుల్లో మన మొబైల్లోనే ఈ సమాచారాన్ని అంతా కూడా మనము వినడానికి అందుబాటులో ఉంది. అదేవిధంగా కారులో వెళ్తూ ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడున్నా సరే మనకు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉందన్నమాట ఈ రేడియో వల్ల. దాని తర్వాత లలిత సంగీతం, ఈ లలిత సంగీత కార్యక్రమాలు కూడా చాలా బాగుంటున్నాయి. ఇంకా అసలు ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఏదైనా ఒక కార్యక్రమం అంటే ముఖ్యంగా మన తెలుగు సంస్కృతికి సంబంధించిన అటువంటి కార్యక్రమాలు ఏదైనా జరుగుతూ ఉండేటప్పుడు రేడియో ఎంత మంచి భూమికను ప్రదర్శిస్తుందంటే ఒక నాటిక అక్కడ మనం వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉంటే మన కళ్ళ ముందర నాటిక వేస్తున్నారా అనేలాగా మనకి రేడియో కార్యక్రమాలు చాలా అందించాయి. దాని తర్వాత సూక్తి రత్నావళి, సుభాషిత రత్నాలు ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, తెలుగు రచయితలకు సంబంధించినటువంటి మిగతా జయంతి వర్ధంతులకు సంబంధించి పుస్తక సమీక్షలు, కవి సమ్మేళనాలు, తర్వాత ఎక్కడైనా అష్టావధాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ రికార్డ్ చేయడము, దాన్ని మనకు రేడియో ద్వారా ప్రసరింపజేయడము ఇలాంటి. ఇంకొక విషయం చెప్పాలంటే మా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, మా తెలుగు అధ్యయన శాఖలో జరిగేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడికి వచ్చి రికార్డ్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు, అవన్నీ అక్కడ రేడియోలో ప్రసారం చేయడము ఇలాంటివన్నీ కూడా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. సో ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలని అందిస్తూ ఇంకా ఎన్నో ఇవే కాకుండా రాబోయే కాలంలో కూడా మంచి మంచి విషయాలని మనం ఈ రేడియో ద్వారా వినాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశవాణి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.
4: అందరికీ నమస్కారం. నా పేరు పరమేశ్వరి. నేను పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ముందుగా ఏంటంటే ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నేను

0: చిన్నప్పటి నుంచి నాకు తెలిసి మా ఇంట్లో ఫస్ట్ రేడియో ఆకాశవాణి, అదే దాంట్లో ఫస్ట్ మేము వినేది పాటల ప్రోగ్రామ్స్. చాలా అంటే చాలా పాటల ప్రోగ్రామ్స్ వినేవాళ్ళం. తర్వాత కొన్ని కొన్ని వింటూ వచ్చాము. మాకు ఆ జనరేషన్ లో నచ్చింది ఏంటంటే పాటల ప్రోగ్రామ్సే. తర్వాత న్యూస్ అంటే ఫస్ట్ వినడం నేర్చుకునింది ఆకాశవాణిలోనే. ఎక్కడెక్కడ దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా ఆకాశవాణిలో మనకు తెలియపరుస్తున్నారు. మేము మా పిల్లలకు కూడా ఇప్పటికీ ఇది వినాలి ఇది వినాలి, దాంట్లో మంచి కథల ప్రోగ్రామ్స్ కానీ పిల్లలకి యూస్ అయ్యేది కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, అవి కూడా మేము వాళ్ళకి చెప్పిస్తా ఉన్నాం, వినిపిస్తా ఉన్నాం కూడా. ఇంకా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఆకాశవాణి ఇంకా ముందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
1: ప్రియమైన అందరికీ, నా పేరు స్నేహలత, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. రేడియో అనేది కేవలం మనకి ఒక పరికరం కాదు, మన జీవితాల్లో భాగమైన మధురమైన జ్ఞాపకం. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఇది మనకు ఒక వినోదం, ఒక సమాచారాన్ని, ఒక స్ఫూర్తిని కలిగించే ఒక పరికరం. కాలం మారినా, టెక్నాలజీ మారినా

0: even FMCG companies, paints, chemicals, fertilizers, practically every sector of the industry is facing an input cost problem. Their top lines have shrunk, their bottom lines have shrunk. That is what is putting pressure. The tax collections will go down. So in economics, this causes a chain reaction. And I think a lot of things are already experiencing inflation at this point of time. So I think the fiscal load is getting more and more severe as far as the country is concerned. It's not easy for every single person in the country to understand economics. But I'm sure when it is coming from the mouth of the Prime Minister himself, I think people can understand this simple economics better than anybody else who can explain to the masses as big as 140 to 45 crores.
1: Charaji, thank you so much for explaining to us the importance of this collective responsibility that all of us have towards national interests. So thank you so much.
0: Thank you so much.
1: Listeners, you can also listen to this program on our mobile app, News on AIR, and our YouTube channel, News on AIR Official.
2: Spotlight.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. గీతమాలిక కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. తొలిసారిగా వినబోతున్న ఈ గీతాన్ని ఉత్తరం ద్వారా కోరుతున్న వారు సికింద్రాబాద్ కనాజీగూడ ఇందిరానగర్ నుంచి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్యారాజు, సాయిభూషణం, జాహ్నవి, పల్లవి, మౌనిక, శ్రీనిధి వీరందరూ కోరుతున్న పాట ఏఎన్ఆర్ నటించిన మురళీకృష్ణ చిత్రం నుంచి పి సుశీల గారు పాడిన వస్తాడమ్మా నీదైవం వస్తుందమ్మా వసంతము ఈ పాట ప్రసారం చేయండి అని కోరారు. శ్రీనివాస్ గారు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఈ పాట వినండి మరి.

గీతమాలిక ఉత్తరం ద్వారా శ్రోతలు కొన్న పాటలు మీరు వింటున్నారు. తర్వాత వినబోతున్న ఈ ఉత్తరాన్ని రాస్తున్న వారు చిలుక నారాయణ అనసూయ యమున. వీరు జంకంపేట్ విలేజి ఎడపల్లి మండలం నిజామాబాద్ డిస్టిక్ తెలంగాణ రాష్ట్రం నుంచి కోరుతున్నారు. బడిపంతులు చిత్రం నుంచి నిన్న మొన్న రెక్కలొచ్చిన అనే పాట పాడినవారు ఘంటసాల పి సుశీల నారాయణ గారు. మీకోసం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం ఈ పాట బడిపంతుల చిత్రం నుంచి వినండి.

ఈ ఉత్తరాన్ని రాస్తున్న వారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు గారు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వీరి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్నారు, లేత మనసులు చిత్రం నుంచి అందాల ఓ చిలుక అందుకో నాలేఖ గానం పివి శ్రీనివాస్, పి సుశీల. మల్లేశ్వరరావు గారు మీకోసం లేత మనసులు చిత్రం నుంచి ఈ పాట వినండి మరి.

శ్రోతలు, గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని వింటున్నారు. తర్వాత వినబోతున్న ఈ ఉత్తరాన్ని రాస్తున్నవారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరూ కోరుతున్న పాట మంచు పల్లకి. ఈ చిత్రం కోసం మనిషే మణిదీపం, మనసే నవనీతం పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిన్న తిరుపతి గారు, ప్రకాష్ గారు చిన్న తిరుపతి నుంచి ఈ పాట కోరినవారు. కర్ణాటక రాష్ట్రం, ఊరి పేరు చిన్న తిరుపతి. ప్రకాష్ గారు, మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఈ పాట.

మీరు వింటున్నారు గీతమాలిక. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని మీ అభిమాన ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం 101.5 MHz ద్వారా. ఇప్పుడు వినండి, ఈ ఉత్తరాన్ని రాస్తున్న వారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, అదియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, భన్నాపురం, దశరథ్, వనజ, బాల నరసింహ వీరందరూ కోరుతున్నారు. చిరంజీవులు చిత్రం కోసం ఘంటసాల లీలా పాడిన కనుపాప కరువైన కనులెందుకో ఈ పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వనమా శేఖర్ గారు, మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఈ

తర్వాత ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14వ నెంబర్ బస్తీ నుంచండి. భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విఘృత్, హనుమాన్ లోద్, కొలపురి రాజు, స్వరూప, విజయ, నిలోఫర్, హేమలత వీరందరూ కోరుతున్నారు, దేవుళ్ళు చిత్రం కోసం మహాకనకదుర్గ అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు. పాడినవారు ఎస్ జానకి. భరత్లాల్ పరదేశి గారు, మీకోసం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికోసం, మీ ఫ్రెండ్స్ అందరికోసం ఈ పాట వినండి మరి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం రాత్రి 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో హరికథ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి రుక్మిణీ కళ్యాణం హరికథ వింటారు. కథకులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి.

భూషణములు చెవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగవను గుణభాషణము సదా మా అభివృద్ధిని కాంక్షించే ఆకాశవాణి శ్రోతృ మహాశీలకు సత్కళాభివందనములు. ఏది వింటే ఇక ఏది వినవలసిన అవసరం లేదు, ఏది చూస్తే ఇంకేది చూడవలసిన పని లేదు, ఏది తలుచుకుంటే ఇంక దేన్ని తలుచుకోవలసిన అవసరం ఉండదు. అట్టి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలల్ని వివరిస్తూ బ్రహ్మవేత్త సుఖమహర్షుల వారు పరీక్షిత్తో అంటారు, మహారాజుతో అంటున్నారు.

0: కుండినగరం రాజధానిగా విదర్భదేశాన్ని భీష్ముడు రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి 5 మగపిల్లలు, 1 ఆడపిల్ల. మగవారిలో పెద్దవారి పేరు, పెద్దవాని పేరు రుక్మి. తక్కిన వారి పేర్లు రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు. బాలిక పేరు రుక్మిణి. ఆమె పుట్టుక ఎలాంటిదంటే
1: బాలేదురేఖదోచిన లాలితయగు అపర దిక్కులాగున ధరణీపాలుని దేహము మెరసెను. బాలిక జన్మించి ఎదుగ

0: చంద్రగడ పుట్టుట వలన పడమటి దిక్కు దరిద్ర ప్రవర్ధమానమయ్యి పడమటి దిక్కు ఎలా ప్రకాశిస్తుందో అలా విదర్భరాజు గేహం రాజ్యం అన్నీ అన్ని విధాల మహదైశ్వర్యంతో శోభిస్తున్నాయి. అవును, మరి ఆమె మహాలక్ష్మి కదా. ఆమె బాల్యం ఎలా సాగుతున్నదంటే
1: శ్రీ రుక్మిణి బాల్యం.

ఇలా పెరిగి పెద్దదైన రుక్మిణి నవయవ్వనంతో నిండి ఉంది. ఆమె యవ్వన సోయగము వర్ణింప అలవిగానింది. హరికథాపితామూలు కుంభావ సరస్వతి శ్రీ ఆదిభట్ట నారాయణదాసు గారు అంటారు.

ముద్దుగారు అన్నారు. అంటే ముద్దు గారుతున్నదని ఒక అర్థం. ము అంటే మూడు, దుగ అంటే రెండు, ఆరు, మూడు రెండు ఆరు, ఆరు ఆరు పన్నెండు అని ఆ వయసు చెబుతున్నారు నారాయణ దాస్ గారు మహానుభావులు. అచ్చ తెలుగండి ఇది. తల్లిదండ్రుల యొద్ద చల్లని ఎడకువ అన్నల చేరిక మన్న నయును, పిన్న పెద్దల ఎడ వినయము అనయము సత్యమాడుట మంచి మాటదంట మంచిదాడదంట. వేల్పులపై భక్తి పెద్దల అనుభక్తి మరి

అరే నీ పతికగం వరి ఆశపడుట, జగము ముద్దు కన్నే సొగసులకు నువ్వన్నే మరొకటారి మరొకటారి ఎవజుమాబయారి. మరులచ్చి నుగుటాగు వయసు వచ్చి కోర్కె మరుగు పుచ్చు.

అందచందాలతో పాటు వినయ సంపత్ విలాసములతో విరాజిల్లుతోంది రుక్మిణి. తండ్రి గారి దగ్గరకు వచ్చి మహాత్ములు, నారదాది మహర్షులు హరికథలు శ్రీకృష్ణ లీలలు వర్ణిస్తుండేవారు.

గోవర్ధనోద్ధరణం, కాళీయవర్ధనం, కంసవధ ఇత్యాది సంఘటనలు చెబితే విని శ్రీకృష్ణుని మానవాతీత పరమాత్మ పరబ్రహ్మగా గుర్తించి శ్రీకృష్ణుని చూడాలని వారిని తన పతిగా గతిగా అనుకుంటూ ఆత్మసమర్పణ బుద్ధితో పరవశిస్తూ ఉన్నది రుక్మిణీకాంత సుస్వాంత. శ్రీకృష్ణుడు కూడా సౌందర్యవతి సౌశీల్యవతి అయిన రుక్మిణినే వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు. నందనందని వద్ద చాలామంది విజ్ఞులు రసజ్ఞులు ప్రాజ్ఞులు ఈ విషయాన్ని ప్రస్తావించడమే దీనికి కారణం. పరమాత్మ సంకల్పం ఇలా ఉంటే ఇహ కానిదే ఉంటుంది. అటు ఇటు కూడా అందరూ ఇది బాగుందనుకున్నారు. అయితే అందరూ ఒక విషయాన్ని

0: ఇప్పుడు ఒప్పుకోరు. ఇది సహజం. అవతారమూర్తులను అందరూ ఒకే రకంగా అర్థం చేసుకున్నారా? లేదు. అంతేకాదు, సమకాలికుల్ని ఎప్పుడూ కొందరు ఒప్పుకోరు. కౌరసభలో శ్రీకృష్ణస్వామి విశ్వరూపాన్ని చూపిస్తే భీష్మాదులు, నారదాది మహర్షులు, విదురాది నీతికోవిదులు ఇది సత్యము, యథార్థము, శాశ్వతము అనుకుంటే ఇది గారడి, మోసం, దగ మాయ అనుకున్నారు దుర్యోధనాదులు. రుక్మిణికి ఆమె తల్లిదండ్రులకు ఉన్న ఈ ఉద్దేశ్యం భీష్మక మహారాజు పెద్ద కొడుకు రుక్మికి నచ్చలేదు. కోపంతో ఊగిపోతూ, జనని జనకులరా,
1: గోపికలు కడు మలచి గోటున బారడు పల్లెటూరిలో పాపడు దొంగ దొంగయు తిరిగి పడు తలంపడు అవివర్తన కాపరి నల్లవాడు
0: మన కన్యకు ఉత్తమ వంశమన్యకు బాపురే
1: జోడదెట్లు

తల్లిదండ్రులారా, గారడీడు కులమా, భుజబలమా, పౌరుషమా, మర్యాద, వాడు మగవాడ, కులికి కులికియాడు, పిల్లను రోగి చేపాడు, తెలియగరాడు, అలా నల్లవాడు. వినుడు తల్లిదండ్రులారా, మీ వెర్రి చనదు, కృష్ణుడు ఒక గొప్పవాణి గానించదగదు, చెల్లెలి కట్టి తలపున్నా చెల్లబోదు, నిశ్చయం విధి చైజ్యుని గడింతు. మన రుక్మిణికి తగినవాడు వీరుడకు చేది దేశాధిపతి శిశుపాలుడే భర్త కాదగినవాడు. అతనికే నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలని నా నిశ్చిత అభిప్రాయం. అందుకే అన్నారు, పంది బురతమెచ్చు పన్నీరు మెచ్చునా అని. యువరాజు మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. తల్లిదండ్రులు పెద్దలు మిన్నకున్నారు. రుక్మిణి కలవలపడింది, బాధపడింది, శోకించింది, చింతించింది, తపించింది. అప్పుడు వచ్చింది మెరుపులాగా ఆలోచన. ఇష్టసఖితో నీ వెళ్ళి అగ్నిజ్యోతుల వారిని రమ్మని నా మనవిగా చెప్పి వారిని వెంటనే వెంట పెట్టుకుందిరా, త్వరగా వెళ్ళు, వెళ్ళరా అన్నది. చెరిగెత్తి వెళ్ళి అగ్నిజ్యోతుల వారిని వెంట పెట్టుకు వచ్చింది. వారిని పూజించి మంజరి

బయలుదేరాడు బ్రాహ్మణుడు అగ్నిజ్యోతుడు. అంటే ఏమిటి? రుక్ అంటే వేదం, రుక్మిణి అనగా వేదస్వరూపుణి, పరమాత్మలో లీనమవ్వాలి. సాధనం ఏమిటి? భక్తి. అగ్నిజ్యోతనుడు అంటే అగ్నిభట్టారకుడు. దేవాహ అగ్నిముఖాహ, దేవతలు అగ్నిముఖంగా మన సాధన సంపత్తిని గ్రహించి అభిష్టదతలైతారు. ఇది మంత్రం అంతరార్థం. మంత్రం అర్థం కాని వారికి శ్లోకం, శ్లోకం తెలియకపోతే పద్యం, పద్యం చదవలేకపోతే వచనం, చదివి రాకపోతే నాటకం, ప్రదర్శనం, వేషం. వేద విజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యేలా అర్థమయ్యేలా కూడా చెప్పారు పెద్దలు. పరమాత్మను చూడాలనే ఆసక్తి ఎక్కువగా ఉండగా శరీరభావం, అలసట, బద్ధకం ఇవన్నీ పట్టించుకోకుండా మనస్సు, బుద్ధి, చిత్తం పరమాత్మ వైపు వెళ్తున్నాయి. వెళ్తున్నారు అగ్నితో అగ్నిజ్యోతుల వారు.

కూర్చొనియున్న పరమాత్మను చూచి ఆనంద బాష్పాలు జానువారుగా యవదర్భజలంతో ఉన్న దక్షిణహస్తం పైకెత్తి కళ్యాణమస్తు శుభమస్తు పెళ్లి కొడుకు కాదు అని దీవించారు. పరమాత్మ సింహాసనం దిగి చేతులు జోడించి బ్రాహ్మణ్ణి సమీపించి తీసుకుని వెళ్ళి స్వర్ణ సింహాసనంపై కూర్చుండబెట్టి పూజించి మృష్టాన్నం పెట్టించి సేద తీర్చి ఇప్పుడు పాదములు మెల్లమెల్లగా ఒత్తుతూ, స్వామి విదర్భవాసులకు క్షేమమా, మీ దర్శనమున నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ముదితాపసులు తమరు ఎంత శ్రమపడి వచ్చారు అంటూ శ్రీకృష్ణస్వామి బ్రాహ్మణుల పాదములు ఒత్తుతూ, ఏదైనా విశేషం ఉంటే తెలియజేయండి స్వామి, పెద్దల మాటలు పిందలను బోధిస్తాయి అంటున్న కృష్ణంతో భోజురుడు

నాయన, నాది నా నివాసం కుండిన్ నగరం. ఆ దేశపు రాజు భీష్ముక మహారాజుకు ఒక కూతురుంది. ఆ తల్లి అపురూప సౌందర్యవతి, సుగుణాల దుంతి, పేరు రుక్మిణి. ఆమె నన్ను గూర్చి విని నీకే మనసిచ్చుకొని నీకై వేచి ఉండేది. ఆమె త్రికరణ శుద్ధిగా నిన్ను ప్రేమిస్తున్నది. కానీ బలవంతుడైన ఆమె అన్న రుక్మిణి రుక్మి ఆ యమ్మను శిశుపాళ్ళకి ఇచ్చి వివాహం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తల్లిదండ్రుల మాట సాగదు. ఈ స్థితిలో ఆమె గజగజ వణికిపోతూ ఆత్మాహుతి చేసుకుందామని అనుకుని ఆఖరి ప్రయత్నంగా నన్ను రాయబారిగా నీ వద్దకు పంపించింది. ఆమె పుట్టిన దగ్గర నుండి మా రాజ్యం సుసంపన్నమైంది, అందరం హాయిగా ఉన్నన్నైనా ఆ తల్లి నా కూతురు కన్నా నన్ను భక్తితో గౌరవిస్తుంది. ఆ బిడ్డకు నా దగ్గర చనువు ఎక్కువ. ఆమె చెప్పిన మాటలు నీతో చెప్పనమ్మన్న మాటలు చెబుతున్నన్నైనా విను అండి. గనలోలే ఇవిడెన్నది.

భక్తితో దొలచిన బంధ సంతతులు వాయు అట్టిని ఎందు నా చిత్తము అనవరతము నచ్చి ఆనా లేదు కరుణ చూడము కంసారి కల విదా.

శ్రీయుతమూర్తి. ఓ పురుష సింహమా, సింగపు పాలిసము గోమాయువు గోరు సందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజాయిని అయిన నన్ను వడిగా కొనిపోయదనుచున్నవాడు ఆధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపము. సకల దేవతలు ఆశ్రయించి నీ పాదసేవ భాగ్యమును నాకు రసంగవేని 100 జన్మల వరకైనా నిన్నే స్మరించుతూ ప్రాణములు విడిచిపెట్టగలను. ప్రాణేశ నీ మంజుభాషలు వినలేని కన్నరంధ్రముల కలిమియేలా పురుషరత్నవ నీవు భోగింపగలేని తనులతవలని సౌందర్యమేలా భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా అమృతం బాణలేరి జిక్వకు ఫలరస సిద్ధి నిరజాతనయన నీ వనమాలికా గంధమబ్బలేని గ్రాణమేల ధన్యచరిత.

சேரும் சோபனம் விலவும். అని ఇట్లు రేఖ సారాంశాన్ని వినిపించిన భూసురునితో శివుడి ఇటుల భూసురు

నా వివాహమును సహింపక రుక్మిదలంచు కీడునే మున్న ఎరుగుదు పరుళమూక వధించి కుమారుదెత్తు విద్వల్నుత మ్రాను వచ్చి నవవన్ని శిఖన్ పడిదెచ్చు.

సేవ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహక అనే గుర్రాలతో ఉన్న రథంపై శ్రీకృష్ణస్వామి అగ్నిజ్యోతుల వారు కూర్చున్నారు. రథం వేగంగా వెళుతున్నది. కుండిన నగరానికి దగ్గరగా వచ్చింది. ఇక్కడ నారాయణ దాస్ గారు అంటారు, దూరమే దూరమై కోర్కె చేరువయ్యే, మా వికాయల పాల్గొన మాసమయ్యే. కుండిన నగరం చేరారు. శిశువాలు జరాసంధ దంతభక్తులు వచ్చి ఉన్నారు. వాసుదేవుడు రాలేదని, రాడేమోనని, త్వరగా వస్తే బాగుండునని పరిపరి విధాల ఆలోచిస్తూ బాధపడుతోంది రుక్మిణి. ధనుడా భూసురుడే గను

పెంచి కృతవిభ్రంగిని ప్రవర్తించి ఓడను బ్రాహ్మణుడు ఎదుపుండో వీటికి వాసుదేవుడు రాడను ఇంకా ఓయి రమ్మని చీరుడు ఇష్టబంధుడు లేడను రుక్మికి తగవులు ఎదుట చైద్యుని కిత్తు నుంచి ఉన్నాడని.

అని బాధపడుతున్న రుక్మి ఎలా ఉందంటే అలంకరించుకోవడం లేదు. చెప్పదు తల్లికి తలపు జిక్కు, విశల్ధరహాస చంద్రికను చెప్పదు, వక్త్రతామర సగంధ సమాగత భృంగ సంఘము రప్పదు, నిద్రగైకునదు రోజు పరస్పర సక్తహారములు విప్పదు, కృష్ణ మార్గశత వీక్షణ పంక్తుల త్రిప్పదెన్నడు, తుడువదు కన్నులను కడలు తోయకణంబులు, కొప్పు చక్కగా ముడువదు నిచ్చలి.

ముకురంబు తొడదు ముకుర సన్నిభముఖి, పువ్వుల తురుమదు పువ్వు ఓడి, నరకేళి కోరదు వనజాతలోచన, వనకేళి కోరదు వనజాతలోచన. హంసంబు వెంపదు హంసగమన, లతల పోషింపదు లలిత లలిత దేహ, తొడవులు తొడవదు తొడవు తొడవు, తిలకము ఇడదు ఇరుట తిలకి నీ తిలకం, కమల గృహము తొడదు కమలహస్త, గారవించి తన్ను కరుణగై కొన వనమాలి రాడు తగము మాలి అనుచు. అని బాధపడుతున్నాడు కూడి అలంకరించుకోక, భోజన పలహారం చేయక, నిద్రపోక, ఇక్కడ నిలబడలేక, స్థితికెళ్ళలేక, పరధ్యానంగా ఉన్న సమయంలో ఆమెకు ఎడమ కన్నదిరింది, ఎడమ భుజమదిరింది. ఏమిటా అనుకుంటూ ఆశ్చర్యపోతుంటే ఎదురుగా అగ్నిజ్యోతుల వారు కనిపించారు. ఆతృతతో రుక్మిణి, నాన్నగారు నాన్నగారు నాన్నగారు, వచ్చాడమ్మా, కృష్ణుడు వచ్చాడమ్మా, అమ్మ అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు వచ్చాడమ్మా, వచ్చాడు, శివాలయం పక్కన ఉన్నాడమ్మా, ఆయన అక్కడి నుంచి నేను వచ్చానమ్మా, బాధపడకమ్మా, వచ్చాడు వచ్చాడు అమ్మా, శ్రీకృష్ణుడు వచ్చాడు అంటుంటే చాలా సంతోషించింది. అంతే కదమ్మా చూడు, మిత్యభవద్గుణోన్నతికి మిత్యభవద్గుణోన్నతికి అమయ ధనాదులు నిచ్చ నాకు తావచ్చ సుదర్శన యుధుడు, వాడే సురాసురుడల్ల అడ్డపై వచ్చిన రాక్షస వివాహమునందుని పోవు నిన్ను, నీ సచ్చరితం భాగ్యము సర్వము లేదు ఫలించి తల్లిరో కన్యక. జలజాతి క్షణు తోడి తెచ్చితివి నా సందేశము, నన్ను పంపెట్టితి నీ కృపం బ్రతికితి, నీ ఎట్టి పుణ్యాత్మకులుగారే దీనికి నేను ప్రక్షుపగుటిల్గా వింపనా నేరే, అంజలిగా వించిన భోసురాన్వయమణి సబ్బంధు చింతామణి. క్షణం కింద బతుకుదామనుకోలేదు నాన్నగారు, ఇప్పుడు బతకాలనిపిస్తుంది, నేనేం చేయగలను, కృతజ్ఞత అభివందనము నాన్నగారు, కృతజ్ఞత అభివందనము అమ్మా, వెళ్ళమ్మా వెళ్ళ అంతే. నమస్కరించి ఆయన వెళ్ళారు. తర్వాత అందరం ఆ తల్లి అనుగ్రహం కోసం తపిస్తుంటాం. అలాంటిది మహాలక్ష్మీ స్వరూపిణి రుక్మిణి ఆయన పాదాలకు వందనం చేసింది. నిస్వార్థంగా స్వామిసేవ చేసేవారికి ఇలాంటి స్థితి వస్తుంది, ఇది సహజం. అంటే అమ్మవారు బాగా అలంకరించుకొని పరివారమంతా పరివేష్టించిరాగా జగజ్జనని పూజకు బయలుదేరి శివాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను భక్తితో

పురాణ దంపతుల నేను భజింతు కదమ్మ, నేటి పెద్దమ్మ దయాంబురా శివి గదమ్మ, హరిన్పతి సేయుమమ్మ, నిన్న నమ్మిన వారికి ఎన్నటికీ

అంటూ ధ్యానించి వస్తుంది. వస్తుంటే కనియల్ రుక్మిడి చంద్రమండలముకు కంఠీరవేంద్రావలగ్నం వనాంభోజదళాక్షు చాంతరవక్షన్ మేఘసంకాశదేహం నగారాది గజేంద్రహస్తని భబాహు చక్రిపీఠాంబరు ఘనభూషణ.

సంధియము చిగ్గు ఒలపును సందడింప తన రథము చెంగట అలసటను నటించి కోర్కెలూరగ తను చూచు కొంబను హరి తెరిపై చేయి చాచి

రుక్మిణీకృష్ణుడు రథంలో వెళుతున్నారు. ఆశ్చర్య నుండి తేరుకుని శిశుపాల జరాసంధాదులు వెంటబడ్డారు. సహాయకులతో వచ్చిన బలరాముడు ఎదిర్చాడు, కృష్ణుడు ఎదిర్చారు. అందరినీ ఎదిరించి ఓడించారు. బాధపడుతున్న శిశుపాలుని ఓదారుస్తూ జరాసంధుడు, బ్రతుకవచ్చు వడల ప్రాణం బూలుండినా బ్రతుకుగలిగేదేని భార్య గలదు. ఎక్కడో చోట పుట్టుంటుందిలేరా, ఎందుకు బాధపడతావు? బ్రతికితీవు భార్య పెట్టు దైవమెరు.

అందరూ అందరినీ రణముందు ఓడించి శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరారు. అందరూ రణమందు ఓడిపోయి వెందిరిగారు. రుక్మిణి మాత్రం వెంటబడి కృష్ణుని అదే పనిగా నిందిస్తూ, కొమ్మనుడువు కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు.

అంటున్న రుక్మిణి ఓడించి ఒడిసిపెట్టి సగం తల గొరిగి ఒక మీసం తీసివేసి ఇక చాలు పో అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కించిత్ బాధపడుతున్నారు రుక్మిణి. కొందరు రిపుడనుచు, కొందరు హితులంచు, హితుడంచు, కొందరు హితులంచు, కొందరు రిపులంచు కీడును, కొందరు హితులంచు మేలు చూపవు నిజము. ఈ అందరికీ సముడవు పొందగనేలా ఈ విషమ

అనుకుండగా బలరామదేవుడు అన్నాడు, అమ్మా రుక్మిణి తల్లి బాధపడకు, తోడంబుట్టినవా అని భంగమునకుం దుఃఖించి మా

నేడొగడు శిక్షింపంగ రక్షింప నీ తోడంబుట్టువు కర్మశేషమును కర్మశేష పరిభూతుండయ్యేడన్. రాత కొద్దిగాని వరమీద దైవం పూ చేతకన్నా ఎచ్చు రాతలేదు. రాత గజుడు కర్త చేతకు తాకర్త. ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాలమ్మా, బాధపడకు తల్లి అంటున్నారు. వెంటనే అందరినీ ఓడించి పరమాత్మ రాజేవలోచనుడు రాజసమూహముల గెలిచి రాజసమప్ప రాజితయగు.

మీరింతవరకు రుక్మిణీ కళ్యాణం హరికథ విన్నారు. కథకులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: Of Prime Minister Modi's call. He urged citizens to reduce fuel consumption and avoid unnecessary purchase of gold. In IPL cricket, Gujarat Titans defeated Sunrisers Hyderabad by 82 runs at the Narendra Modi Stadium in Ahmedabad tonight, chasing a target of 169 runs. Sunrisers Hyderabad were all out for 86 runs in 14.5 overs. Earlier put into bat, Gujarat Titans posted 168 runs for the loss of 5 wickets in their allotted 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం రాత్రి 11:10. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.5 MHz రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.